ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక సంవత్సరం 1948 శ్రావణమాసం 14వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్ట్ 5వ తేదీ బుధవారం శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 6:05 దాటి 57 సెకండ్లు అర్చన క్షేత్రదర్శిని వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం అర్చన క్షేత్రదర్శిని వింటున్నారు. తెలంగాణలో భద్రాద్రి రామాలయం తర్వాత అంతటి విశిష్టత కలిగిన మరొక రామాలయం ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం. ఏకశిలా క్షేత్రంగా ప్రసిద్ధి గాంచిన ఆ ఆలయ విశేషాలు ఈనాటి మన క్షేత్రదర్శనంలో.

అర్చన క్షేత్ర దర్శనం వింటున్నారు. శిల్పకళా వైభవానికి, ఆధ్యాత్మికతకు నిలువెత్తు సాక్ష్యం ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం. చుట్టూ కొండలు, పక్కనే చెరువు. చోళులు, విజయనగర రాజులు కాలంనాటి గొప్ప నిర్మాణ శైలి. ప్రకృతి ఒడిలో ఆలయ సౌందర్యం అపురూపం.

బాంబే సిస్టర్స్ ఆలపించిన శ్రీరామస్తవం విన్నారు. అర్చన క్షేత్రదర్శిని కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 6:19 అవుతోంది. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయ విశేషాలు వింటున్నారు. ఈ కోదండరామ ఆలయ నిర్మాణం 14వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య చక్రవర్తి అయిన మొదటి బుక్కరాయ కాలంలో ప్రారంభమైందిట. ఆ తరువాత 16వ శతాబ్దంలో విజయనగర రాజులు మరింతగా విస్తరించి మహా ఆలయంగా తీర్చిదిద్దారు ఈ రామాలయాన్ని. పూర్తిగా నల్లరాతి రాళ్లతో సాంప్రదాయ విజయనగర శిల్పకళాశైలిలో నిర్మించారు ఈ ఆలయాన్ని. ఆలయానికి తూర్పు, ఉత్తర, దక్షిణ దిక్కుల్లో 3 భారీ రాజగోపురాలు మనని స్వాగతం పలుకుతూ ఉంటాయి. ఆలయ ప్రవేశద్వారం దాటగానే 32 స్తంభాలతో కూడిన అద్భుతమైన మధ్యరంగ మంటపం కనిపిస్తుంది. ఆ స్తంభాలపైన రామాయణ ఘట్టాలు ఎంతో సూక్ష్మంగా చెక్కబడ్డాయి. ఇక్కడ ఉన్న రామతీర్థం, లక్ష్మణ తీర్థం వెనుక ఒక విశేషం ఉంది, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం అర్చన క్షేత్రదర్శిని వింటున్నారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయ విశేషాలు, ఆ విశేషాలని మాట్లాడుకుంటున్నాం. పురాణాల ప్రకారం త్రేతాయుగంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణులతో కలిసి వనవాసం చేస్తున్న సమయంలో ఈ ప్రాంతం గుండా ప్రయాణించారట. సీతమ్మ వారికి దాహం వేయక శ్రీరాముడు, లక్ష్మణుడు భూమిలోకి బాణాన్ని సంధించారట. అప్పుడు పవిత్రమైన రెండు తీపి నీటి ఊటలు భూమిలోంచి ఉద్భవించాయట. ఆ నీటి ఊటలే నేటికి రామతీర్థం, లక్ష్మణతీర్థంగా దర్శనమిస్తున్నాయని భక్తుల నమ్మకం.

క్షేత్రదర్శిని వింటున్నారు. స్టూడియో క్లాక్లో సమయం 6:30 దాటి 30 సెకండ్లు. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయ విశేషాలు వింటున్నారు. ఈ ఊరికి ఒంటిమిట్ట అనే పేరు వెనుక ఒక చిన్న కథ ఉంది. పూర్వం ఒంటుడు మిట్టుడు అనే ఇద్దరు దొంగలు ఉండేవారట. ఒకరోజు రాత్రి ఈ రామాలయంలో ఎవరికీ దొరకకుండా తలదాచుకున్నారట ఆ దొంగలిద్దరు. ఆ రాత్రి రాములు వారు సాక్షాత్కరించి వారిని భక్తులుగా మార్చారని పురాణాల ప్రకారం చెప్తున్నాయి. మరి ఈ ఆలయ నిర్మాణానికి ఎంతో సహాయం చేశారట ఈ ఒంటుడు మిట్టుడు. వారి గుర్తింపుగానే ఈ ఊరికి ఒంటిమిట్ట అనే పేరు వచ్చిందని చెబుతారు.

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయ విశేషాలు వింటున్నారు క్షేత్రదర్శనిలో. పురాణాల ప్రకారం జాంబవంతుడు స్వయంగా ఈ ఏకశిలా విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించి పూజించాడని స్థానిక క్షేత్రపురాణం చెబుతోంది. ఒంటిమిట్ట ఆలయంలో ఉన్న సీతారామ లక్ష్మణుల విగ్రహాలు కూడా ఎంతో ప్రత్యేకం. గర్భగుడిలో సీతారామ లక్ష్మణుల విగ్రహాలు విడివిడిగా కాకుండా ఒకే నల్లరాతిపై చెక్కబడ్డాయి. చేతిలో ధనస్సు పట్టుకొని ప్రశాంతమైన ముద్రలో కోదండరాముడిగా దర్శనమిస్తారు ఆ రామయ్య. శ్రీరాముడికి కుడివైపు సీతమ్మవారు. ఇతర ఆలయాల్లో సీతాదేవి రామునికి ఎడమవైపు ఉంటారు, కానీ ఈ ఆలయంలో మాత్రం కుడివైపున ఉండటం కూడా ఒక ప్రత్యేకతే. రాముడి పక్కన లక్ష్మణుడు దర్శనమిస్తాడు. ముగ్గురు ఒకే పెద్ద రాతిపై చెక్కబడ్డారు. అందుకే ఈ ప్రాంతానికి, ఈ క్షేత్రానికి ఏకశిలాక్షేత్రం అనే పేరు వచ్చింది. మరి ఈ ఆలయానికి సంబంధించి ఇంకా ఎన్నో ప్రత్యేకతలున్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం క్షేత్రదర్శినిలో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయ విశేషాలు చెప్పుకుంటున్నాం. హనుమంతుడు లేని రామాలయంగా ఈ ఆలయం ప్రసిద్ధి. ప్రపంచంలో హనుమంతుడు లేని రామాలయం బహుశా ఇది ఒక్కటే కావచ్చు. ఎందుకంటే రామాయణంలో రాముడికి హనుమంతుడు పరిచయం కాకముందే, అంటే కిష్కింధకాండ కంటే ముందే ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ జరిగిందని కొన్ని పురాణాలు చెప్తున్నాయి. అందుకే హనుమంతుడి విగ్రహం విడిగా ఇంకో మండపంలో మనకి దర్శనమిస్తుంది.

అర్చన క్షేత్రదర్శిని వింటున్నారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి విశేషాలు మాట్లాడుకుంటున్నాం. బమ్మెర పోతన గారు తన శ్రీమదాంధ్ర భాగవతాన్ని ఈ ఆలయంలోనే కూర్చొని రాసి ఆ ఒంటిమిట్ట రామయ్యకే అంకితమిచ్చారట. అందుకే ఈ ఆలయ ప్రాంగణంలో వారి విగ్రహం కూడా మనకి దర్శనమిస్తుంది. అయితే మన భద్రాచలంలో శ్రీరామనవమి రోజు సీతారామ కళ్యాణం పగటిపూట జరుగుతుంది ఎంతో విశేషంగా. కానీ ఇక్కడ ఈ ఒంటిమిట కోదండరామస్వామి ఆలయంలో మాత్రం పౌర్ణమి రోజు రాత్రి వెన్నెల వెలుగులో సీతారామ కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఎంతో కోలాహలంగా ఉంటుందిట ఆ ఘట్టం. చూసి తీరాల్సిందే అంటారు అక్కడికి వెళ్ళి చూసిన భక్తులందరూ.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం అర్చన క్షేత్రదర్శిని వింటున్నారు. స్టూడియో క్లాక్ల సమయం 6:49 దాటి 15 సెకండ్లు.

అర్చన క్షేత్రదర్శిని కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 6:52 దాటి 17 సెకండ్లు.

అర్చన క్షేత్ర దర్శనం వింటున్నారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయ విశేషాలు మాట్లాడుకుంటున్నాం. కడప నుండి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో తిరుపతి కడప హైవే పక్కనే ఉంటుంది ఈ ఆలయం. ప్రతిరోజు 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. ప్రత్యేకంగా చైత్ర పౌర్ణమి నాడు జరిగే రామకళ్యాణం మరింత విశేషంగా గమనీయంగా ఉంటుంది అంటారు అక్కడ చూసిన వారంతా. బస్సు, రైలు, మన సొంత వాహనాల్లో అతి సులభంగా చేరుకోవచ్చు ఈ ఆలయాన్ని. వీలు చూసుకొని మీరు కూడా ఓసారి ఈ కోదండరామ ఆలయ దర్శనం చేసుకోండి, తరించండి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 7 గంటలు దాటి 32 సెకండ్లు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి బుధవారం ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్ల కార్యక్రమంలో ఈరోజు ఉదయం 9:15 వ్యాపార విజయానికి అవసరమైన నాయకత్వ నైపుణ్యం అనే అంశం గురించి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీ ఎస్ శ్రీనివాసమూర్తి గారితో పరిచయం వింటారు. మనకి ఎన్నో వివరాలు తెలియచేయడానికి వారు మన స్టూడియోకి రానున్నారు. తప్పకుండా ట్యూన్ చేసి వినండి. బిజినెస్ ముచ్చట్లు ఈరోజు ఉదయం 9:15 మన ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఇథనాల్ వ్యవసాయ రంగానికి ఒక గొప్ప అవకాశమని వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ప్రజలపై వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడంలో గణనీయంగా దోహదపడిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ తెలిపారు. 13వ బ్రిక్స్ విద్యామంత్రుల సమావేశం, 3వ బ్రిక్స్ సీనియర్ అధికారుల సమావేశం ఒడిశాలోని భువనేశ్వర్లో ఈరోజు నుండి ఈ నెల 7వ తేదీ వరకు జరుగుతుంది. అస్సాం, మేఘాలయలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇథనాల్ వ్యవసాయ రంగానికి ఒక గొప్ప అవకాశమని, ఈ విధానం వల్ల రైతులకు ఉపయోగకరంగా ఉండి పంటకు సరైన ధర నేరుగా రైతుకు చేరుతుందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో ఆల్ ఇండియా కిసాన్ కోఆర్డినేషన్ కమిటీ ప్రతినిధి బృందంతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ చౌహాన్, ఇథనాల్ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా రైతులకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో రైతు నాయకులు ఇథనాల్కు మద్దతు తెలియజేశారు. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, వ్యవసాయ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రాజ్యసభలో అనుబంధ ప్రశ్నలకు సమాధానమిస్తూ మంత్రి, కనిష్ట మద్దతు ధర విధానం కింద చెరకు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు, ఇతర వైవిధ్యభరితమైన వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. రైతులు వైవిధ్యమైన పంటల వైపు మళ్లేలా ప్రోత్సహిస్తూ పప్పుధాన్యాలు, నూనె గింజలపై ప్రత్యేక శ్రద్ద పెట్టినట్టు చెప్పారు. సాంప్రదాయ వ్యవసాయంతో పాటు పాడి, చెరకు, మొక్కజొన్న ఉత్పత్తి వంటి రంగాలకు కూడా ఆదాయ వనరులు విస్తరించాయని, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడిందని మంత్రి తెలిపారు.

ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పథకం ద్వారా రైతుల అవసరాలు తీర్చడానికి 6,000 రూపాయల ఆర్థిక సహాయం అందించినట్టు ఆమె వెల్లడించారు. కిసాన్ క్రెడిట్ కార్డు సదుపాయాన్ని పశుసంవర్ధక, మత్స్య రంగాలకు కూడా విస్తరించినట్టు సీతారామన్ తెలిపారు. దీనివల్ల చేపల పెంపకం, పశువుల పెంపకం, కోళ్ల పెంపకం వంటి కార్యకలాపాల్లో నిమగ్నమైన రైతులు రాయితీ రుణాలు, ఆర్థిక సహాయం పొందేందుకు వీలు కలిగిందన్నారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ప్రజలపై వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడంలో గణనీయంగా దోహదపడిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఆయన, ఈ ఏడాది జూన్ నాటికి దేశవ్యాప్తంగా 37,000కు పైగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల ద్వారా 1.92 లక్షల కోట్ల విలువైన మొత్తం 12,69,00,000 ఆసుపత్రి అడ్మిషన్లు ఈ పథకం కింద ఆమోదించినట్టు వెల్లడించారు. ఆరోగ్య రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు పెరగడం, ఈ పథకం విస్తరణ కారణంగా ప్రజలు సొంతంగా భరించే ఆరోగ్య సంరక్షణ ఖర్చులు గణనీయంగా తగ్గినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా 12 కోట్ల ఆర్థికంగా బలహీనమైన కుటుంబాలకు ద్వితీయ, తృతీయ సేవల ఆసుపత్రుల్లో చేరేందుకు, కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా కవరేజీ లభిస్తుందన్నారు. వైద్య కౌన్సిలింగ్ కమిటీ ఈరోజు నుండి నీట్ యూజీ కౌన్సిలింగ్ 2026 మొదటి విడత రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తుంది. ఈరోజు నుండి ఈ నెల 12వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు. అభ్యర్థులు ఈ నెల 6 నుండి 13 వరకు తమ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. రౌండ్ 1 సీట్ల కేటాయింపు ప్రక్రియ ఈ నెల 13 నుండి 16 వరకు నిర్వహిస్తారు. మాదక ద్రవ్యాల నిరోధక బ్యూరో 27 దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు, 19 దేశాలతో అవగాహన ఒప్పందాల ద్వారా మాదక ద్రవ్యాల నియంత్రణలో అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేసింది. లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వకంగా ఈ విషయం తెలియజేశారు. అక్రమ మాదక ద్రవ్యాల వ్యాపారం, మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై పెరుగుతున్న సవాళ్ల దృష్ట్యా యువతను మాదక ద్రవ్యాల ముప్పు నుండి రక్షించడానికి ఎన్సీబీ సంబంధిత రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసుల సమన్వయంతో నిఘా ఆధారిత ఆపరేషన్లు, ముందస్తు చర్యలు చేపడుతూనే ఉందని ఆయన చెప్పారు. దేశంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగాన్ని అణచివేయడానికి కేంద్ర, రాష్ట్ర మాదక ద్రవ్యాల చట్ట అమలు సంస్థలు, ఇతర భాగస్వాముల మధ్య మెరుగైన సమన్వయాన్ని సమకూర్చడానికి 4 అంచెల నార్కో కోఆర్డినేషన్ సెంటర్ యంత్రాంగం ఏర్పాటు చేసినట్టు రాయ్ వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 13వ బ్రిక్స్ విద్యామంత్రుల సమావేశం, 3వ బ్రిక్స్ సీనియర్ అధికారుల సమావేశం ఒడిశాలోని భువనేశ్వర్లో ఈరోజు నుండి ఈ నెల 7వ తేదీ వరకు జరుగుతున్నాయి. బ్రిక్స్ సభ్య దేశాల నుండి విద్యామంత్రులు, సీనియర్ అధికారులు, ప్రతినిధులను ఈ సమావేశాలు ఏకతాటిపైకి తీసుకొస్తాయని విద్యామంత్రిత్వ శాఖ తెలిపింది. సమావేశంలో బాల్య సంరక్షణ, విద్యను, నైపుణ్యాభివృద్దిని బలోపేతం చేయడం, మెరుగైన సహకారం, పరిశోధనలు, ఆవిష్కరణలు, స్టార్టప్లను ప్రోత్సహించడం వంటి ప్రాధాన్యతా రంగాలతో సహా సహకార అంశాలపై చర్చిస్తారు. 13వ బ్రిక్స్ విద్యామంత్రుల సమావేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొంటారు. జాతీయ చేనేత దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ శుక్రవారం ప్రతిష్టాత్మకమైన చేనేత అవార్డులను ప్రదానం చేస్తారు. దేశ చేనేత సాంప్రదాయాలను పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి, అభివృద్ది చేయడానికి కృషి చేసినందుకు గాను 3 సంతో కబీర్ చేనేత అవార్డులు, 19 జాతీయ చేనేత అవార్డులతో కలిపి మొత్తం 22 మంది విజేతలను సత్కరించనున్నట్టు చేనేత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చేనేత రంగంలో శ్రేష్టత, నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ చేనేత అవార్డులు అందజేస్తున్నట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో జరుగుతున్న స్థానిక ఎన్నికలను భారత్ పూర్తిగా ఒక ప్రహసనంగా అభివర్ణించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్, పాకిస్తాన్ బలగాలు జరుపుతున్న ప్రజా నిరసనలు, విచక్షణారహిత హత్యల నుండి ఈ డొల్ల ప్రకటనలు వాస్తవాలను దాచలేవన్నారు.

0: ఈ ఏడాది జూన్ నుంచి కొనసాగుతున్న అణచివేతలో కనీసం 90 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని జైస్వాల్ తెలిపారు. ప్రజా అసంతృప్తికి పాకిస్తాన్ యంత్రాంగం తూటాలు, బ్లాకౌట్లు, భయభ్రాంతులకు గురిచేయడం అణచివేతలతోనే సమాధానమిచ్చిందని పేర్కొన్నారు. దీనికంతటికీ పాకిస్తాన్ను బాధ్యులను చేయాలని, మానవ హక్కులపై ఆ దేశం చేస్తున్న కపట ఉపన్యాసాలు ప్రపంచం గుర్తించాలని అన్నారు.
1: This so-called local election in Pakistan-occupied Kashmir is a complete farce. The real happening is that of public protests and wanton killings by Pakistani forces. Such hollow exercises cannot hide reality. Since June this year, at least 90 civilians have lost their lives in the continuing crackdown. Many more have been injured. As you have seen, the Pakistani establishment has answered public discontent with bullets, blackouts, intimidation and repression, and now seeks to manufacture legitimacy.
0: అసోం, మేఘాలయ

0: చేసింది. జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, కరైకాల్, కర్ణాటక, జార్ఖండ్, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రానున్న 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న 2-3 రోజుల్లో కేరళ, మాహే, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, ఉత్తరప్రదేశ్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఆ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఇథనాల్ వ్యవసాయ రంగానికి ఒక గొప్ప అవకాశమని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ప్రజలపై వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడంలో గణనీయంగా దోహదపడిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ తెలిపారు. 13వ బ్రిక్స్ విద్యామంత్రుల సమావేశం, 3వ బ్రిక్స్ సీనియర్ అధికారుల సమావేశం ఒడిశాలోని భువనేశ్వర్లో ఈ రోజు నుండి ఈ నెల 7వ తేదీ వరకు జరుగుతాయి. అస్సాం, మేఘాలయలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇది మన చట్టం. 5G టవర్స్ ఏర్పాటు అపోహలు, ఈ అంశం గురించి కేంద్ర టెలికమ్యూనికేషన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఐటీఎస్ అధికారి శ్రీ ఎం ఈశ్వర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ప్రస్తుత ప్రపంచంలో ప్రజలందరి జీవితంలో ఒక ఎలక్ట్రానిక్ పరికరం అనేది అంతర్భాగం అయిపోయింది. మానవుడు తన మేధో సంపత్తితో శాస్త్ర విజ్ఞానం పెంచుకుంటూ చెందుతున్న అభివృద్ధిలో భాగంగా ఎలక్ట్రానిక్ పరికరాన్ని తన దైనందిన జీవితంలో అంతర్భాగం చేసుకున్నాడు. ఇప్పుడు ఆ పరికరం లేకుండా తన రోజుని, జీవితాన్ని ఊహించలేని పరిస్థితి. శరీరంలో ఇంద్రియాలు ఎంత ప్రాముఖ్యత కలిగి ఉన్నాయో అదేవిధంగా ఆ పరికరం ఆరవ ఇంద్రియమై కూర్చుంది. దాని పేరే మొబైల్ ఫోన్. ఈ విషయం శ్రోతలందరికీ విదితమే. మొబైల్ ఫోన్లు మానవ జీవిత దశని, దిశని మార్చేశాయని చెప్పాలి. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మన చేతుల్లో ఉన్న మొబైల్ ఫోన్ ఒక గొప్ప మొబైల్ నెట్వర్క్ వ్యవస్థలో అంతర్భాగమని, ఆ వ్యవస్థే మొబైల్ టవర్స్ నెట్వర్క్ అని. అయితే మన చేతిలో ఉన్న ఈ మొబైల్ ఫోన్ పనిచేయాలంటే మొబైల్ టవర్స్ అనేవి కూడా అంతే ముఖ్యం. కానీ ఈ మొబైల్ ఫోన్లు, మొబైల్ టవర్స్ నుంచి వచ్చే రేడియేషన్ మంచిదేనా, ఆరోగ్యానికి ఎంతవరకు హానికరం అనే ఇలాంటి సందేహాలను, అపోహలను నివృత్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ తరపున డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీ ఎం ఈశ్వర్ గారు ఇండియన్ టెలికామ్ సర్వీసెస్లో ఉన్నారు. వారు మన ఆకాశవాణి స్టూడియోస్కి విచ్చేసి ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం ఈశ్వర్ గారు.
1: నమస్కారం అండి.
0: సార్, ముందుగా చెప్పండి, మొబైల్ ఫోన్లు పనిచేయాలంటే మొబైల్ టవర్స్ ఎంతవరకు అవసరం, వాటిని స్థాపించడానికి అనుమతులు ఎవరిస్తారు?
1: మన రోజువారీ జీవితంలో మొబైల్ ఫోన్కి చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే మొబైల్ ఫోన్ ద్వారా మనం చాలా సేవలు పొందుతున్నాం. ఉదాహరణకి ఆన్లైన్ ఎడ్యుకేషన్, టెలిమెడిసిన్, బ్యాంకింగ్ సేవలు. మనకు తెలియకుండానే ఈ మొబైల్ ఫోన్ మన జీవితంలో అంతర్భాగంగా మారింది. ఈ సేవలన్నిటినీ పొందాలంటే మొబైల్ ఫోన్ ఎంత ముఖ్యమో, మొబైల్ ఫోన్ పనిచేయాలంటే మొబైల్ టవర్ అంతే ముఖ్యం. కాబట్టి మొబైల్ టవర్స్ లేకుండా మొబైల్ ఫోన్స్ పనిచేయడం అనేది అసాధ్యం. మొబైల్ టవర్లను స్థాపించాలంటే ప్రభుత్వ ఉత్తర్వులను అనుగుణంగా స్థానిక సంస్థలు, అంటే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు మరియు గ్రామ పంచాయతీల నుంచి అనుమతి పొందాలి.
0: బాగుందండి. మరి

0: మొబైల్ టవర్స్ నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఎలా ఉద్ఘాటించబడుతుంది?
1: ఇది ఒక సాంకేతిక విషయాలతో కూడిన ప్రశ్న, కానీ ఈ విషయాన్ని మన శ్రోతలకి అర్థమయ్యే భాషలో వివరించడానికి ప్రయత్నిస్తాను. మొబైల్ టవర్స్ అనేవి ముఖ్యంగా బేస్ ట్రాన్స్ రిసీవర్ ఆధారంగా పనిచేస్తాయి. వాటి కార్యకలాపాల్లో భాగంగా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వెలువడుతుంది. విద్యుత్ మరియు అయస్కాంత తరంగాలు కలియకనే ఈ రేడియేషన్ అంటాం. వీటిని మనం వాడుక భాషలో మొబైల్ సిగ్నల్గా పిలుస్తాం. మన మొబైల్ ఫోన్స్ మరియు మొబైల్ టవర్స్ ఈ విద్యుత్ అయస్కాంత తరంగాల ఆధారంగానే అనుసంధానించబడతాయి. కాబట్టి మొబైల్ ఫోన్స్ మరియు మొబైల్ టవర్స్ ని విడదీసి మనం చూడలేము.
0: అయితే మరి ఈ టవర్స్ నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, అది విద్యుత్ అయస్కాంత తరంగాలకి ప్రమాణాలు ఏమైనా ఉన్నాయా? అవి ఉంటే ఏంటో వివరిస్తారా?
1: ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ప్రమాణాలను ఒక అంతర్జాతీయ సంస్థ అయినటువంటి ICNIRP నిర్దేశిస్తుంది. ICNIRP అంటే ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ నాన్ అయోనైజింగ్ రేడియేషన్ ప్రొటెక్షన్. ఈ ప్రమాణాలను WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆమోదిస్తుంది. వీటి ఆధారంగా ప్రపంచంలోని వివిధ దేశాలు వాటిని అమలు పరుస్తాయి. కానీ భారత ప్రభుత్వం మాత్రం అంతర్జాతీయ ప్రమాణాలలో 2వ వంతును మాత్రమే అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది. భారతదేశం నిర్దేశించుకున్న ప్రమాణాలు అంతర్జాతీయ ప్రమాణాల కంటే 2 రెట్లు కఠినంగా ఉన్నాయి. ఇప్పుడు అమెరికా, కెనడా, బ్రిటన్ మరియు ఇతర ప్రపంచ దేశాలు 10 వాట్స్ పరిమితిని ప్రామాణికంగా నిర్దేశిస్తే భారతదేశం మాత్రం 5 వాట్స్ పరిమితిని ప్రామాణికంగా నిర్దేశించింది.
0: భారతదేశంలో ఉన్న టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ ఈ ప్రమాణాలను పాటిస్తున్నారా? దీనిని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు ఎలా నిర్ధారిస్తారు?
1: మా డిపార్ట్మెంట్ ఉత్తర్వులను అనుసరించి అందరూ టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ మొబైల్ టవర్స్ యొక్క వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభం కాకముందే ప్రభుత్వ ప్రమాణాలను పాటిస్తున్నామని ధృవీకరణ పత్రం సమర్పిస్తారు. అదనంగా మా డిపార్ట్మెంట్ సంవత్సరానికి కనీసం 5% మొబైల్ టవర్స్ని తనిఖీ చేస్తుంది. ఈ పోయిన ఆర్థిక సంవత్సరం అంటే 2024-25లో మా హైదరాబాద్ శాఖ వివిధ టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ల యొక్క మొబైల్ టవర్స్ అంటే 1,781 టవర్స్ని పరీక్షించింది. అన్ని మొబైల్ టవర్స్ అనుమతించిన ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ప్రమాణాలకు లోబడి పనిచేస్తున్నాయి. తనిఖీలో భాగంగా ఏదైనా మొబైల్ టవర్ నుండి వెలువడే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటే EMF రేడియేషన్ అనుమతించిన ప్రమాణాలకు మించి ఉంటే ఆ టెలికాం సర్వీస్ ప్రొవైడర్పై కఠిన చర్యలకు ఆదేశించి 20 లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తుంది.
0: బాగుంది సార్. మరి మీరన్నట్టు ఈ మొబైల్ టవర్స్ నుంచి వెలువడే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఆరోగ్యానికి హానికరమని కొంతమంది ప్రజల్లో అపోహలు, సందేహాలు ఉన్నాయి. దీని గురించి ఏమంటారు?
1: మొబైల్ టవర్స్ నుండి వెలువడే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఆరోగ్యానికి హానికరమా కాదా అని తెలుసుకునే ముందు ఇంకో విషయం తెలుసుకోవాలి. అది ఏంటంటే, రేడియేషన్ అనేది 2 రకాలు. ఒకటి అయోనైజింగ్ రేడియేషన్, 2వది నాన్ అయోనైజింగ్ రేడియేషన్. అయోనైజింగ్ రేడియేషన్ అంటే శరీరంలో కణజలాల్లోకి చొచ్చుకుపోయేది, ఉదాహరణకి ఎక్స్రేస్, గామా రేస్ మరియు MRI. నాన్ అయోనైజింగ్ రేడియేషన్ అంటే ఇది శరీరంలోని కణజాలానికి ఎటువంటి హాని చేయకుండా కేవలం వేడిని మాత్రమే పుట్టిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO గత 30 సంవత్సరాలుగా ప్రచురించబడిన వ్యాసాలను, అధ్యాయాలను సమీక్షించి ఒక ప్రకటన ఇచ్చింది. ఆ ప్రకటన సారాంశం ఏమిటంటే, నిర్దేశించబడిన ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ నుండి ఆరోగ్యానికి హాని కలిగిందని ఎక్కడ శాస్త్రీయంగా నిరూపించబడలేదు. కావున శ్రోతలకు చెప్పే విషయం ఏంటంటే, మొబైల్ టవర్స్ నుండి వెలువడే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వలన ఆరోగ్యానికి ఎటువంటి హాని లేదు. ప్రజలు ఈ విషయం ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
0: అయితే ఇటీవల ఈ తరంగ్ సంచార్ పోర్టల్ అనే పేరు ఎక్కువగా వినిపిస్తుందండి. ఈ తరంగ్ సంచార్ పోర్టల్ ఉద్దేశం ఏమిటి? ఇది ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది?
1: తరంగ్ సంచార్ పోర్టల్ అంటే www.tarangsanchar.gov.in. ఈ పోర్టల్ ఈ మొబైల్ టవర్స్ గురించి ప్రజలకు సరైన సమాచారం అందించడానికి మరియు మొబైల్ టవర్స్ రేడియేషన్ గురించి ఉన్న అపోహలను తొలగించడానికి తయారు చేయబడింది. చాలామంది ప్రజలలో రేడియేషన్ కారణంగా అనారోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయని భయాలున్నాయి. ఈ పోర్టల్ వాస్తవమైన డేటాను అందించి ప్రజలలో నమ్మకం కల్పిస్తుంది. ప్రజలు తమ నివాస ప్రాంతం సమీపంలో ఉన్న మొబైల్ టవర్స్ మరియు వాటి యొక్క EMF రేడియేషన్ స్థితిపై సమాచారాన్ని మ్యాప్ ఆధారిత ఫీచర్తో తరంగ్ సంచార్ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు. అయినప్పటికీ ఎవరికైనా అనుమానం ఉంటే ఈ వెబ్సైట్ ద్వారా 4,000 రూపాయల రుసుము చెల్లించి వారి పరిసరాల్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ స్థితిని పరీక్షించడం కోసం మా డిపార్ట్మెంట్

0: అభ్యర్థించవచ్చు. మా డిపార్ట్మెంట్ అధికారులు పరీక్షించిన తర్వాత ఈఎంఎఫ్ రేడియేషన్ స్థితిపై ధృవీకరణ పత్రం జారీ చేస్తారు.
1: అయితే ఈశ్వర్ గారు, ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీలో చాలా మొబైల్ టవర్స్ కనిపిస్తూ ఉంటాయి, మరి ఇంత పెద్ద సంఖ్యలో మొబైల్ టవర్స్ యొక్క నిర్మాణము ప్రతిష్టరణ అవసరం అంటారా?
0: మామూలుగా రేడియేషన్ టవర్స్ నుండి కాకుండా మనం వాడుతున్న మొబైల్ ఫోన్ల ద్వారా కూడా ఉద్గారం అవుతుంది. ఈ రేడియేషన్ వల్లనే మన మొబైల్ కమ్యూనికేషన్ వ్యవస్థ పనిచేస్తుంది. మన యొక్క మొబైల్ ఫోన్కి బలహీనమైన సిగ్నల్ వచ్చినప్పుడు, అంటే ఒకటి లేదా రెండు గీతలు మన ఫోన్ మాట్లాడితే వేడెక్కడం మీరు గమనించే ఉంటారు. దీని వెనకాల ఉన్న శాస్త్రీయ కారణం ఏంటంటే, ఈ పరిస్థితిలో మొబైల్ ఫోన్ టవర్తో అనుసంధానం అవ్వాలంటే ఎక్కువ రేడియేషన్ని ఉద్గారం చేస్తుంది. అదే కనుక బలమైన సిగ్నల్, అంటే నాలుగు లేదా ఐదు గీతలు ఉన్నప్పుడు మన ఫోన్లో ఈ సమస్య ఉత్పన్నం అవ్వదు. అందువల్ల ప్రమాణాలకు అనుగుణంగా ఎక్కువ సంఖ్యలో మొబైల్ టవర్స్ ఉన్నప్పుడు ఈ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. ఇంతేకాకుండా ఎక్కువ స్పీడ్ మొబైల్ డేటా సర్వీసులు అందించే 4G మరియు 5G టవర్స్ యొక్క కవరేజ్ పరిధి తక్కువగా ఉంటుంది. అందువల్ల టెక్నాలజీ పెరిగిన కొద్దీ మొబైల్ టవర్స్ యొక్క సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది. ప్రజలందరికీ విస్తృతమైన నాణ్యత కలిగిన డేటా సర్వీసులు అందుబాటులో ఉండాలంటే మొబైల్ టవర్స్ సంఖ్య ఎక్కువ అవసరం అవుతుంది. మరిన్ని వివరాల కోసం మా డిపార్ట్మెంట్ చేత మెయింటైన్ చేయబడిన పోర్టల్, అంటే www.dot.gov.gov.in/journey-emf1 మరియు www.tarangsanchar.gov.in చూసి మిగతా విషయాలు తెలుసుకోవచ్చు.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు ఈశ్వర్ గారు. ఇది శ్రోతలకు మంచి ఉపయోగకరంగా ఉంటుందని, శ్రోతల్లో ఉన్న ఈ రేడియేషన్ తాలూకు సందేహాలు అపోహలన్నీ తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోస్కి విచ్చేశారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: ఇది మన చట్టం.

మీరింతవరకు ఇది మన చట్టం 5G టవర్స్ ఏర్పాటు అపోహలు ఈ అంశం గురించి కేంద్ర టెలికమ్యూనికేషన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఐటీఎస్ అధికారి శ్రీ ఎం ఈశ్వర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.

బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు ఒక గమనిక. ప్రతి బుధవారం ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్ల కార్యక్రమంలో ఈరోజు ఉదయం 9:15 నుండి 10 గంటల వరకు వ్యాపార విజయానికి అవసరమైన నాయకత్వ నైపుణ్యం అనే అంశం గురించి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీ ఎస్ శ్రీనివాసమూర్తి గారితో మన స్టూడియోకి విచ్చేసి ఎన్నో వివరాలు అందించబోతున్నారు. తప్పకుండా ట్యూన్ చేయండి. బిజినెస్ ముచ్చట్లు ఈరోజు ఉదయం 9:15 మన ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. శ్రోతలకు జనరంజని కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. జనరంజనిలో మీరు కోరిన సినీ గీతాలు వినాలనుకుంటే మీకు నచ్చిన పాట వివరాలు 0402324085252 ఈ నంబర్కు వాట్సాప్ సందేశం పంపించండి. మరి మీరు కోరిన పాటలు మీకోసం వినిపిస్తాం మీ అభిమాన కార్యక్రమం జనరంజన్లో.

జనరంజని కార్యక్రమంలో మొదటిగా వినబోతున్న పాట కళ్యాణ మండపం చిత్రం నుండి సుశీల పి సుశీల ఆలపించిన పాట, రచన దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు, సంగీతం ఆదినారాయణరావు గారు. ఈ పాట మాకోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు వనపర్తి నుండి ఎం రామయ్య, కార్తీక్, మను, యామిని మరియు వారి కుటుంబ సభ్యులు, అలాగే కొత్తగూడెం ఇల్లందు నుండి రాజేష్ ఖన్నా మరియు వారి కుటుంబ సభ్యులు. ఇక ఇదే పాటను మాకోసం వినిపించండి అని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ నుండి చిలుక నారాయణ మరియు అనసూయ, ఇంకా భవానీ వెంకట్, పుట్టపాక నుండి భవానీ వెంకట్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరి మీ అందరి కోసం కళ్యాణ మండపం చిత్రం నుండి ఈ పాట.

జనరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన కార్యక్రమం వింటున్నారు. తరువాతగా మా కోసం బాలభారతం చిత్రం నుండి ఈ పాట వినిపించండి అని కోరుతున్న శ్రోతలు భూదాన్ పోచంపల్లి నుండి భోగమార్కండయ్య, అనిత, సాయి యశ్వంత్ మరియు వారి కుటుంబ సభ్యులు, అలాగే ఈదునూరు లక్ష్మయ్య గొల్లేపల్లి మండలం, బలిగొండ మండలం గొల్లేపల్లి గ్రామం నుండి ఈదునూరు లక్ష్మయ్య, జంగమ్మ, పూర్ణ, తేజశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు, అలాగే భువనగిరి అర్బన్ కాలనీ నుండి కొండ యాదగిరి, శాంత, అభి, హాసిని మరియు వారి కుటుంబ సభ్యులు ఇదే పాటను మా కోసం కూడా వినిపించండి అంటున్నారు. కట్టాల రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ నుండి కానుగల గోపాల్, వీరందరి కోసం బాలభారతం చిత్రం నుండి ఘంటసాల ఆలపించిన ఈ పాట, రచన ఆరుద్ర, సంగీతం సాలూర్య రాజేశ్వరరావు గారు.

జనరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం వింటున్నారు. తరువాత మా కోసం స్వయంవరం చిత్రం నుండి ఒక అద్భుతమైన పాట వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు అంకుశాపురం నుండి దోర్నాల సుదర్శన్ మరియు వారి కుటుంబ సభ్యులు, ఓల్డ్ మలక్పేట్ నుండి కిరణ్ జ్యోతి, మెహిదీపట్నం నుండి సిహెచ్ వెంకటస్వామి, చందానగర్ నుండి లీల గారు, భూదాన్ పోచంపల్లి నుండి యలగందుల మార్కండేయ మరియు వారి కుటుంబ సభ్యులు, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి, అలాగే ఈస్ట్ మారెట్పల్లి నుండి ఈశ్వర్ చంద్ర గారు, విజయలక్ష్మి గారు, మరి మీ అందరి కోసం స్వయంవరం చిత్రం నుండి ఈ పాట.

0: ఊఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
4: గుడ్ మార్నింగ్ పిల్లలు.
5: గుడ్ మార్నింగ్ మేడం.
6: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
7: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
8: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
9: BIS, నమ్మకానికి నాణ్యతకు హామీ.
10: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం జనరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 7:47 దాటి 12 సెకండ్లు. శత్రువు సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు నెమ్మాని గ్రామం నుండి పున్నా వెంకటేశం, హేమలత, కరీంనగర్ నుండి భూమిదేని లక్ష్మీనారాయణ మరియు వారి కుటుంబ సభ్యులు, అలాగే పెడన నుండి అప్పలరాజు గారు, చౌటుప్పల్ నుండి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, అల్మాస్గూడ నుండి వడ్లమాని రవికుమార్ గారు ఇంకా ఇదే పాట మాకోసం వినిపించండి అంటున్నారు. కీసర్ ఔటర్ రింగ్ రోడ్ నుండి బబ్బూరు సదానంద్ గౌడ్, సత్తమ్మ, శ్రీధర్ గౌడ్ మరియు వారి కుటుంబ సభ్యులు, ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుండి ధనరాజ్, సునీత, మీ అందరి కోసం శత్రువు సినిమా నుండి ఈ పాట.

0: హ్యాండ్లూమ్ వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన, ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 7:52 దాటి 26 సెకండ్లు. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి బుధవారం ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్ల కార్యక్రమంలో ఈరోజు ఉదయం 9:15 నుండి 10 గంటల వరకు వ్యాపార విజయానికి అవసరమైన నాయకత్వ నైపుణ్యం అనే అంశం గురించి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీ ఎస్ శ్రీనివాసమూర్తి గారు మన స్టూడియోకి విచ్చేసి ఎన్నో వివరాలు అందించబోతున్నారు. తప్పకుండా ట్యూన్ చేయండి. బిజినెస్ ముచ్చట్లు ఈరోజు ఉదయం 9:15 నుండి 10 గంటల వరకు మన ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో. జనరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం వింటున్నారు. తరువాత మోరిపొలం నుండి పంతాడు శ్రీనివాసరావు గారు, గంగాభవాని, గోపాల్రెడ్డి, సుకన్య, ఈశ్వర్పురి కాలనీ, సైనిక్పురి నుండి, అలాగే చోడవరపు నాగేశ్వరరావు గారు, రమాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, భూదాన్ పోచంపల్లి, గాంధీనగర్ నుండి యలగందుల పద్మశాలి, సిద్ధులు, శారద, పూజ మరియు వారి కుటుంబ సభ్యులు, హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుండి మౌనిక, బాలు, వినయ్ కుమార్, వీరందరూ కోరుతున్న పాట జస్టిస్ చౌదరి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల ఆలపించిన పాట. రచన వేటూరి సుందరరామూర్తి, సంగీతం చక్రవర్తి.

0: సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలు వాట్సాప్ ద్వారా మరిన్ని పాటలను 8:15 నుండి 9 గంటల వరకు వినొచ్చు. మీరు వినాలనుకున్న పాట వివరాలు, మీ పేరు 0402324852 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 8 గంటలకు వస్తుంది. సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు వింటారు.

0: ने संपादकीय को शीर्षक दिया है, जन्म मृत्यु पंजीकरण सुरक्षा उपाय नागरिकों की मुश्किल ना बने।
1: और अंत में इस बुलेटिन के मुख्य समाचार एक बार फिर। लाल सागर में यमन तट के पास हमले के बाद भारतीय ध्वज वाला जहाज डूबा, सभी 13 भारतीय नाविक सुरक्षित। भारतीय रिजर्व बैंक आज द्विमासिक मौद्रिक नीति समीक्षा की घोषणा करेगा। सर्वोच्च न्यायालय ने रिजर्व बैंक को फर्जी और साइबर धोखाधड़ी से जुड़े बैंक खातों से निपटने के लिए मानक संचालन प्रक्रिया तैयार करने के निर्देश दिए। नीट यूजी काउंसलिंग के पहले चरण के लिए ऑनलाइन पंजीकरण आज से। और मौसम विभाग ने असम और मेघालय में आज मूसलाधार बारिश का रेड अलर्ट जारी किया। और इसके साथ ही समाचार प्रभात का ये अंक समाप्त हुआ। नमस्कार।
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 8:15 దాటి 32 సెకండ్లు. జనరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్న సినీ గీతాల కార్యక్రమానికి పునఃస్వాగతం.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: జనరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం వింటున్నారు. మీరు కూడా మీకు నచ్చిన పాట వినాలనుకుంటే పాట వివరాలు, మీ పేరు 0402324085 ఈ నంబర్కు సందేశం పంపించండి. జనరంజన్లో తర్వాత మనం వినబోయే పాటను కోరుతున్న శ్రోతలు చక్రపాణి గారి జయంతి సందర్భంగా గుండమ్మ కథ చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్ రేవతి, రశ్వంత్బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్యభార్గవి, అలాగే ఇదే పాటను మాకోసం వినిపించండి అంటున్నారు. గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్, సుగుణ రామ్ప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులు ఇదే పాటను మాకు కూడా వినిపించండి అంటున్నారు. భువనగిరి మండలం రాయగిరి గ్రామం నుండి మాదాసు సత్యనారాయణ, కవిత మరియు వారి కుటుంబ సభ్యులు, మీ అందరి కోసం గుండమ్మ కథ చిత్రం నుండి ఘంటసాల గారి స్వీయ సంగీత దర్శకత్వంలో పీలీల గారితో కలిసి ఆలపించిన ఈ పాట రచన పింగళి.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: తప్పకుండా ట్యూన్ చేసుకోండి ఈ రోజు ఉదయం 9:15 నుండి 10 వరకు బిజినెస్ ముచ్చట్లు. జనరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్న సినీ గీతాల కార్యక్రమం వింటున్నారు. తర్వాత రాబోతున్న పాట రాక్షసుడు చిత్రం నుండి బాలు జానకమ్మ ఆలపించిన పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు మోతే శ్రీనివాస్, పద్మ, శ్రీకాంత్, ప్రసన్న, ఓదెల అనిల్ మరియు వారి కుటుంబ సభ్యులు ఓల్డ్ బజార్ కరీంనగర్ నుండి, ఇంకా నేదునూరి కళ్యాణాచారి కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుండి ఇదే పాటను మాకోసం కూడా వినిపించండి అంటున్నారు. చెర్లపల్లి డాక్టర్స్ కాలనీ నుండి రుద్రవెల్లి రమేష్ కుమార్, అనిత, భరత్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులందరూ, ఇంకా ప్రహ్లాద్ బోయిన్పల్లి నుండి ఇదే పాటను కోరుతున్నారు. పెద్ద అంబర్పేట్ నుండి గుండు అంబదాస్ మరియు వారి కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాట.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం జనరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి బుధవారం ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్ల కార్యక్రమంలో ఈరోజు ఉదయం 9:15 వ్యాపార విజయానికి అవసరమైన నాయకత్వ నైపుణ్యం అనే అంశం గురించి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీ ఎస్ శ్రీనివాసమూర్తి గారు మన స్టూడియోస్కి విచ్చేసి ఎన్నో వివరాలు తెలియజేయబోతున్నారు. కనుక తప్పక ట్యూన్ చేయండి. బిజినెస్ ముచ్చట్లు మన ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో ఈరోజు ఉదయం 9:15 నుండి 10:00 వరకు.

రాజ్ కుమార్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీలమ్మ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా, రచన ఆత్రేయ. ఈ పాటను మనకు వినిపించమని మెసేజ్ చేసిన శ్రోతలు కీసర్ మండలం గోధుమకొండ గ్రామం నుండి బండి కృష్ణగౌడ్ మరియు వారి కుటుంబ సభ్యులు, పెడన నుండి కనకారావు పార్వతి, జగిత్యాల జిల్లా కోరుట్ల రామ్నగర్ నుండి బింగి గణేష్, రజనీ, జయ, కీర్తన, విష్ణువర్ధన్ మరియు వారి కుటుంబ సభ్యులు, అలాగే అనిత గారు సీతాఫల్ మండి నుండి, హేమలత విశ్వనాథ్ చౌటుప్పల్ నుండి, చిర్యాల కీసర్ మండల్ నుండి కూడా శ్రోతలు ఇదే పాటను వినిపించమని కోరారు. మరి మీ అందరి కోసం ఆ పాట వచ్చింది. తర్వాత జనరంజన్లో మరొక పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం విలాస్నగర్ గ్రామం నుండి గంగాధర్ శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య మరియు వారి కుటుంబ సభ్యులు, అలాగే రంగారెడ్డి జిల్లా బండరావిరాల గ్రామం నుండి లక్ష్మీ, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారు లక్ష్మి, రాములు గౌడ్ మరియు రాములమ్మ. ఇక చౌటుప్పల్ బంగారెడ్డి కాలనీ నుండి కోరుతున్న శ్రోతలు గుండు రాజు, అనూష, సాయి కార్తీక్, కృష్ణ, అలాగే నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, మీ అందరి కోసం వస్తోంది ప్రేమ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన ఈ అద్భుతమైన పాట.

0: ప్రధాన మంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 8:39 దాటి 12 సెకండ్లు. జనరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్న సినీ గీతల కార్యక్రమం వింటున్నారు. తరువాతగా తొలికోడి కూసింది ఈ చిత్రం నుండి జానకం ఆలపించిన ఆ అందమైన పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు మారిపోయిన శ్రీనివాసరావు పద్మ లక్ష్మీదేవిపల్లి మండలం భద్రాద్రి కొత్తగూడెం నుండి అలాగే వెల్లి

ఆచార్య లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్ భూలక్ష్మి, శ్రీ శశాంక్ మరియు వారి కుటుంబ సభ్యులు ఇంకా ఇదే పాటను మా కోసం వినిపించండి అంటున్నారు. నిజామాబాద్ పోతంగల్ నుండి తోట సంతోష్, నిఖిల మరియు వారి కుటుంబ సభ్యులు, సుచిత్ర సర్కిల్ రామరాజ్ నగర్ హైదరాబాద్ నుండి సతీష్, శాంతి, రిషిత, ఇంకా వనస్థలిపురం నుండి దోర్నాల బాలాజీ, రేణుక మరియు వారి కుటుంబ సభ్యులు ఇదే పాటను మా కోసం కూడా వినిపించండి అంటున్నారు. మేడ్చల్ జిల్లా కీసర్ మండలం రామలింగేశ్వర కాలనీ నుండి మానస, మాధురి, మాలక్ష్మి, మాధవి, మీ అందరి కోసం ఈ అద్భుతమైన పాట వింటూనే ఉండండి. ఆకాశవాణి, వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. జనరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్న సినీ గీతాల కార్యక్రమం వింటున్నారు. తరువాత ఈ పాటను మా కోసం వినిపించండి అంటున్నారు స్టేట్ రౌడీ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీలమ్మ ఆలపించిన పాట, రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, సంగీతం బప్పిలహరి. ఈ పాటను మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు ఎర్రగడ్డ నుండి ఉజ్వల శ్రీనివాస్, ప్రణవ్ వెంకట్ మరియు వారి కుటుంబ సభ్యులు, అలాగే నల్గొండ జిల్లా నరసింహ నుండి నరసింహ కళావతి చారి, ఇంకా మంగమ్మ మూర్తి గారు విల్సన్ గార్డెన్ బెంగళూరు నుండి, ఎద్దుమైలార నుండి దేవనూరు వీరయ్య గారు, సంజిత శాంతి జాన్సన్ బేగంపేట హైదరాబాద్ నుండి, అలాగే సహస్ర వర్షశ్రీ అంకిత్ హర్ష ఎద్దుమలారం నుండి కోరుతున్నారు. ఇదే పాటను మా కోసం కూడా వినిపించండి అంటున్నారు భూదాన్ పోచంపల్లి నుండి ఎలగందుల మార్కండేయ, లక్ష్మీ దివ్య శ్రీను చిన్ను, ఇంకా సింగరాజు పద్మావతి, అఖిల ప్రమోద్ కుమార్, హప్సిగూడ హైదరాబాద్ నుండి. మీ అందరి కోసం ఈ పాట.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లబ్లో సమయం 8:52 దాటి 8 సెకండ్లు. శ్రోతలకు మరొకసారి గుర్తు చేస్తున్నాను, ప్రతి బుధవారం ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్ల కార్యక్రమంలో ఈరోజు ఉదయం 9:15 వ్యాపార విజయానికి అవసరమైన నాయకత్వ నైపుణ్యం అనే అంశం గురించి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీ ఎస్ శ్రీనివాసమూర్తి గారు మన స్టూడియోకు విచ్చేసి ఎన్నో వివరాలు చెప్పబోతున్నారు. కనుక తప్పక ట్యూన్ చేయండి. బిజినెస్ ముచ్చట్లు ఈరోజు ఉదయం 9:15 నుండి 10 గంటల వరకు మన ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో.
1: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
0: జనరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం వింటున్నారు. మరి తరువాత జనరంజన్లో బొబ్బిలి రాజా చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రమ్మ ఆలపించిన అందమైన పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు జత్విక్, పర్ణిక, లాసిక, వృంద, భార్గవి హైదరాబాద్ నుండి, అలాగే శ్రీహరి, శ్రీదేవి, హర్షవర్ధన్, రేఖ ఐడిపిఎల్ బాలానగర్ నుండి కోరుతున్నారు. ఇదే పాటను మా కోసం వినిపించండి అంటున్నారు దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప నుండి, ఇంకా పీర్జాది కూడా నుండి. శ్రీనివాస్ మీ అందరి కోసం బొబ్బిలి రాజా చిత్రం నుండి ఈ పాట, సంగీతం ఇళయరాజా.

జనరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీగీతాల కార్యక్రమం వింటున్నారు. మరి ఆఖరిగా ప్రేమ ఖైదీ చిత్రం నుండి ఈ మంచి పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు మాధవి ఆంజనేయులు భూతాన్ బోచంపల్లి నుండి, సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుండి, అలాగే ఎద్దు మైలార నుండి బాలకృష్ణ, శారదా, శ్రీనిధి, అఖిల్, కార్తికయ్య. ఈరోజు వాట్సాప్ చేసిన శ్రోతలందరి కోసం ఈ పాట.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 9 గంటలు దాటి 36 సెకండ్లు.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు మెళకువలు సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.

ఒక్కడు చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన పాట విన్నారు. సిరివెన్నెల సాహిత్యానికి మణిశర్మ సంగీతం. జనరంజన్ వింటున్నారు. మాధవి ఆంజనేయులు బుదాన్ పోచంపల్లి నుండి ఏదైనా ఒక మంచి పాటను మా కోసం వినిపించండి అంటున్నారు. ఇంకా దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి వారి కుటుంబ సభ్యులు నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి కోరుతున్న పాట ప్రేమ ఖైదీ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడింది. వేటూరి సాహిత్యానికి రాజన్ నాగేంద్ర సంగీతం.

తరువాత పాట వినే ముందు శ్రోతలకి మరొకసారి గుర్తు చేస్తున్నాం, ఈ ఉదయం 9:15 వ్యాపార విజయానికి అవసరమైన నాయకత్వ నైపుణ్యాలు అనే అంశం గురించి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాసమూర్తి గారు మన స్టూడియోస్కి విచ్చేయనున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. అన్నయ్య చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ సుజాత పాడిన పాట, వేటూరి సాహిత్యం, మణిష్ శర్మ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు కర్ణాటక రాజ్యం అలగపుర గ్రామం హనూరు తాలూకా నుండి చామరాజనగర్ నుండి డాక్టర్ ఎం చెన్నరాజు, పూర్ణిమ, అరుణ్ కుమార్.

0: 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం బిజినెస్ ముచ్చట్లు. శ్రోతలకు ముందుగా నమస్కారం. ఒక రాజు ఒక రాజ్యానికి రాజైనట్టు ఒక బిజినెస్ మ్యాన్ తన బిజినెస్కి రాజు. అంతే కదా, కంటెక్స్ట్ వేరైనా వాటిని కంట్రోల్ చేసే తీరొక్కటే. ఎటువంటి రాజ్యమైనా సుభిక్షంగా ఉండాలంటే, లేదా ఎటువంటి బిజినెస్ అయినా సక్సెస్ అవ్వాలంటే, ఆ నాయకుడికి మంచి నాయకత్వ లక్షణాలు ఉండాలి. లీడర్షిప్ స్కిల్స్ చాలా చాలా అవసరం. చాణక్యుడి రాజనీతి పాఠాల్ని మనం ఎన్నో కథలు కథలుగా విన్నాం కదా. మరి ఈ రోజుల్లో చాణక్యుడి లాంటి గురువులెందరో విద్యార్థులకు నాయకత్వ లక్షణాలను బోధిస్తున్నారు. మెరికల్ లాంటి వ్యాపారవేత్తల్ని సృష్టిస్తున్నారు. వ్యాపార రంగంలో జాబ్ సాటిస్ఫాక్షన్ ఎక్కువగానే ఉంటుంది, ఎందుకంటే అది వారు స్వతహాగా ఎంచుకున్న రంగం కాబట్టి. మరి అందులో కూడా నాయకత్వ లక్షణాలు, ఇంకా ఒక్కోసారి క్విక్గా నిర్ణయం తీసుకునే ఎబిలిటీ కూడా ఉండాలి ఆ వ్యాపారులకు. అలాంటి యూస్ఫుల్ మెథడ్స్, ఎలాంటి నాయకత్వ లక్షణాలు ఉంటే వ్యాపార రంగంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఇంకా సక్సెస్ సాధించగలరో ఈరోజు మనకు తెలియజేయడానికి మన స్టూడియోస్కి విచ్చేశారు డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాసమూర్తి గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్.
1: నమస్తే మేడం.
0: వెల్కమ్ టు ది స్టూడియోస్.
1: మొట్టమొదటిగా నేను ఆకాశవాణి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. భుజన ముచ్చట్లు బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం ద్వారా శ్రోతలతో మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినందుకు.
0: సార్, ముందుగా నేను అడిగేటటువంటి ప్రశ్న ఏంటి అంటే, బిజినెస్ చేయాలి అంటే ఎడ్యుకేషన్ అవసరమా లేక ఎవరైనా చేయొచ్చా?
1: చక్కటి ప్రశ్న అండి. బిజినెస్ చేయాలంటే ఎడ్యుకేషను అవసరం లేదు, ఎందుకంటే చాలామంది ఎడ్యుకేషన్ లేకపోయినా కూడా బిజినెస్లో సక్సెస్ అయ్యారు. మనకు మెయిన్ ఎగ్జాంపుల్ అంటే శ్రీ ధీరుభాయ్ అంబానీ గారు ఏమి ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకనే రిలయన్స్ లాంటి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఆయన నిర్మించారు. అంటే బిజినెస్ చేయాలంటే స్ట్రాంగ్ ప్యాషన్ ఉండాలి, చేయాలనే తపన ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు ఏమైందంటే బిజినెస్ స్కూల్స్ వచ్చాయి, మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి. బిజినెస్ మీద అవగాహన లేని వారికి కూడా అవగాహన క్రియేట్ చేసి వాళ్ళ ఒక నాలెడ్జ్ స్కిల్స్ ఇచ్చి వాళ్ళని ఒక ట్రైన్డ్ మేనేజర్స్ లాగా తయారు చేసే అవకాశం మనకి ఇప్పుడు దొరికింది. అవకాశాన్ని ఉపయోగించుకుంటే బిజినెస్లో తొందరగా సక్సెస్ కావడానికి వీలుంటుంది.
0: నిజమే, మీరు చెప్పినట్టు ఎడ్యుకేషన్ ఉంటే ఇంకా బాగా బిజినెస్లో రాణిస్తారు అంటారు. మరి సబ్జెక్ట్ ఏదైనా ఉందా సార్? అంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారా, లేదా ఆర్ట్సా, లేదా మ్యాథమెటిక్సా?
1: మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్లో ఒక అత్యద్భుతం ఏంటంటే, ఏ డిగ్రీ చేసిన వారైనా కూడా ఎంబీఏ చేయొచ్చు. మనం ఏమైతే పీజీడీఎం మరి ఎంబీఏ అంటున్నామో, ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ జాయిన్ దిస్ ప్రోగ్రామ్ అండి. అంటే ఇంజనీరింగ్ కావచ్చు, సైన్స్ కావచ్చు, కామర్సు, ఆర్ట్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఎనీ గ్రాడ్యుయేట్ ఇంక్లూడ్ డాక్టర్స్ లైక్ బీడీఎస్ ఆర్ ఎంబీబీఎస్. సో ఎవరైనా సరే ఎంబీబీఎస్ ఎంబీఏ కోర్సులో చేరొచ్చు. చేరిన తర్వాత 2 ఇయర్స్ ట్రైనింగ్ తర్వాత వాళ్ళు ఎక్స్పర్ట్స్గా బయటకు వస్తారు ఇండస్ట్రీకి. వాళ్ళు చూస్ చేసుకున్న సబ్జెక్ట్లో ఫైనాన్స్ కానీ, మార్కెటింగ్ కానీ, హెచ్ఆర్ కానీ, ఆపరేషన్స్ కానీ, అనలిటిక్స్ కానీ, ఆ విధంగా స్కిల్డ్ మేనేజర్గా బయట రావడానికి ఎంబీఏ కోర్సు అవకాశం కల్పిస్తుంది.
0: అంటే ఇప్పుడు మనకి యూనివర్సిటీలో ఎంబీఏ కోర్సు ఉంది, దాన్ని మనం అంటాం కదండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అని. అది యూనివర్సిటీలో 2 ఇయర్ కోర్సు ఉంటుంది. మరి మీరు చెప్పేటటువంటి కోర్సు వివరాలు?
1: ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ అండి. ఇన్స్టిట్యూట్ 1964లో స్థాపించారు. పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ గురించి వాళ్ళకి కావాల్సిన రీసెర్చ్ ట్రైనింగ్ కన్సల్టెన్సీ కోర్సు పెట్టారు.
0: అంటే ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు ఎంబీఏ?
1: మేము ఆఫర్ చేసే పీజీడీ ప్రోగ్రామ్స్ అది ఆర్ ఈక్వలెంట్ టు ఎంబీఏ. సో ఈ మేము 6 ఫుల్ టైమ్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నామండి. వీ గెట్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా. సో వాళ్ళు ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ అది టెస్ట్ రాసి ఉండాలి, దిస్ క్యాట్, మ్యాట్, జాట్, సిమెట్, ఆత్మ రాసి ఉండాలి. తర్వాత వీల్ కాల్ దేమ్ ఫర్ ఇంటర్వ్యూ, పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి వాళ్ళ యొక్క 10th ఆర్ ఇంటర్ డిగ్రీ అకాడమిక్ స్కోర్స్ కూడా తీసుకొని ఒక స్కోర్ని అరేవ్ చేసుకుని మేము క్యాండిడేట్ సెలెక్ట్
0: చేసుకోవాలి.
1: కంపల్సరీ డిగ్రీ ఉండాలండి, 50% మార్క్స్ ఇన్ గ్రాడ్యుయేషన్ మస్ట్. అట్లాగే ఇప్పుడు ఎక్కడ అడ్మిషన్ కావాలన్నా ఈ టెస్ట్ అనేది ఇంపార్టెంట్. ఈ టెస్ట్లో ఏదో ఒక టెస్ట్ స్కోర్ ఉండాలి.
0: ఓకే, మీరు చెప్పేటటువంటి కోర్స్ ఈక్వలెంట్ టు ఎంబీఏ.
1: ఎంబీఏ
0: ఓకే. యూనివర్సిటీకి
1: యూనివర్సిటీలో ఆఫర్ చేస్తే ఎంబీఏ అంటారు. మామూలుగా వేరే ఇన్స్టిట్యూషన్స్ ఆఫర్ చేసిన పీజీడీఎం అంటాము. కానీ ఐపీ యొక్క పీజీడీ కోర్సెస్ దే ఆర్ కన్సిడర్డ్ ఈక్వలెంట్ టు ఎంబీఏ బై ద అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్. అది కొన్ని ఇన్స్టిట్యూట్స్కే అటువంటి రికగ్నిషన్ ఉంటుంది.
0: ఓకే, మీ దాంట్లో కోర్సెస్

0: మేనేజ్మెంట్ ఫైనాన్స్ లీడర్షిప్ మార్కెటింగ్ ఆపరేషన్ టెక్నాలజీ ఇవన్నీ నేర్పిస్తారు.
1: అవును అవునండి.
0: ఓకే, మరిన్ని వివరాలు తెలుసుకుందాం శ్రోతలు. ఇప్పుడు ఒక మంచి పాట విందాం.

0: నిజంగా ఎవరేమీ అనుకున్నా ఆ రాజు తనే, బంటూ తనే. తనే బలం, తనే బలగం, తనదే ఆట, తనదే గెలుపు. ఒక నాయకుడు అంటే తానొక్కడే కాదు, తనతో పాటు 10 మందిని ముందుకు తీసుకెళ్లేవాడే. మరి అతనికి సానుకూల దృక్పథం కూడా ఉండాలి. ఈరోజు ప్రపంచానికి కావాల్సింది కూడా మనసున్న ఇట్లాంటి నాయకులే. ఆ నాయకులు ఎక్కడో ఉండరు, మనలాంటి సాధారణ యువతలోనే ఉంటారు, అంతే కదా సార్? మరి నిజంగా వ్యాపార విజయానికి అవసరమైనటువంటి నాయకత్వ నైపుణ్యాలు ఎలా సొంతం చేసుకుంటారు ఒక విద్యార్థి?
1: మనము మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్లో చేరే విద్యార్థి డిఫరెంట్ సబ్జెక్ట్స్ని చదువుతాడండి. అంటే మేనేజ్మెంట్లో డిఫరెంట్ ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి, ఫంక్షన్స్ లైక్ మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్ఆర్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కూడా తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత రిసోర్సెస్ని ఎట్లా మేనేజ్ చేయాలి, ముఖ్యంగా హ్యూమన్ రిసోర్సెస్. ఎందుకంటే ఒక ఆర్గనైజేషను లాంగ్ టర్మ్లో సస్టైన్ అయ్యి సక్సెస్ కావాలంటే ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఆల్ రిసోర్సెస్, ఎస్పెషలీ హ్యూమన్ రిసోర్సెస్ వెరీ ఇంపార్టెంట్. సో వాళ్ళకి ఒక లీడర్కి విజన్ ఉండాలి, ఆ విజన్ను అందరికీ పంచాలి, షేర్డ్ విజన్ అంటాం. అంటే మనం కంపెనీ యొక్క విజన్ అందరితోనూ షేర్ చేసుకొని
0: ట్రస్ట్ కూడా సాధించాలి
1: వాళ్ళందరూ కూడా ఆ విజన్ అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ దాని గురించి కృషి చేయాలి. అప్పుడే ఆ విధంగా ఏదైనా ఆబ్జెక్ట్ నెరవేర్చుకోవచ్చు. ఈ ప్రాసెస్లో ఎవరికి ఎవరి ట్రైనింగ్ ఏమైనా అవసరమైతే ట్రైనింగ్ ఇవ్వడం, సో వాళ్ళని ఆ పద్ధతిలో చేర్చుకొని వెళ్తుంటేనే విజయానికి ఎనీ లీడర్ కెన్ సక్సీడ్ అండి. ఈ ప్రాసెస్లో ఎన్నో ఒడిదుడుకులు వస్తుంటాయి లీడర్కి. అంటే బయట ప్రపంచంలో ఉండే ఛాలెంజెస్ ఏంటి, ఇప్పుడంతా గ్లోబల్ విలేజ్ కదా, సో ఎక్కడ ఏ డెవలప్మెంట్ జరిగినా కూడా మన బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది, ఇట్ ఈస్ నో మోర్ సెక్యూర్. సో కాబట్టి ఏమేమి డెవలప్మెంట్ జరుగుతున్నాయి ఇంటర్నేషనలీ, అవి మన కంట్రీలో ఏం జరుగుతున్నాయి డెవలప్మెంట్స్, ఆ డెవలప్మెంట్స్ వల్ల మన బిజినెస్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఆ రాబోయే ఛాలెంజ్ను మనం ఎలా ఎదుర్కోవాలి, సో మనం ఎలాంటి స్ట్రాటజీస్తో మనం ప్లాన్ చేయాలి. అట్లాగే లీడర్ అనేవాడు రిస్క్ కూడా తీసుకోవడానికి రెడీగా ఉండాలండి. రిస్క్ లేకుండా రిటర్న్ ఉండదు కదా, ఆ రిస్క్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ అంటాం. అంటే మనం ముందుగానే ఊహించుకొని ఇంత పెట్టుబడి పెడుతున్నామంటే వెయిట్లో పెట్టుబడి పెడుతున్నాం, ఆ పెట్టుబడి పెట్టినది మనకి తిరిగి వస్తుందా, మనం ఏదైతే ప్రోడక్ట్ తయారు చేయాలనుకుంటామో దానికి డిమాండ్ ఉందా, ఇవన్నీ మనం ఫీజిబిలిటీ స్టడీస్ అంటాం. సో అవన్నీ చేసి ఉండాలి. చేసి దీంట్లో పెట్టుబడి పెడితే మనకు ప్రాఫిట్స్ వస్తాయని ఒక నమ్మకం ఏర్పడిన తర్వాతనే బిజినెస్ లైక్ తీయాలి. చేసిన తర్వాత ఒక టీమ్ని ఏర్పరచుకోవాలి, దాన్ని మనం రన్ చేయాలంటే ఒక ప్రాజెక్ట్ టీము, ఒక కంపెనీలో టీమ్ని ఏర్పరచుకొని అందరూ ఒక సెట్ గోల్ పెట్టుకొని ఒక టైం డ్యూరేషన్ ఉంటుంది, ఆ ప్రాజెక్ట్ని బాగా ఎఫెక్టివ్ చేయగలిగితే కంపెనీలో ఎనీ లీడర్ విల్ సక్సీడ్. అంటే ఏంటి, ఒక ప్రాజెక్ట్ అయిన వెంటనే ఇంకో ప్రాజెక్టు వస్తూనే ఉంటుంది. ఈ విధంగా సామ్రాజ్యాన్ని పెంచుకుంటూ పోవాలి. మీరు చూస్తే ఇప్పుడన్నీ మీకు కంపెనీస్ లైక్ నో రిలయన్స్, టాటాస్, బిర్లా చూస్తే కంగ్లోమరేట్స్ అంటారు. అంటే ఒకటి కాదు, వాళ్ళు రకరకాల బిజినెస్లో ఉన్నారు. ఎందుకంటే ఒకే బిజినెస్లో ఉంటే రిస్క్ ఎప్పుడన్నా ఎక్కువ ఉంటుంది. డోంట్ కీప్ ఆల్ ఎగ్స్ ఇన్ సింగిల్ బాస్కెట్ అంటారు. అంటే అన్ని గుడ్లను ఒకే బాక్స్లో పడితే పగిలిపోతుంది కదా. అందుకని మనము మన బిజినెస్ని అన్ని రకాల వ్యాపారాల్లో విస్తరిస్తే ఒక వ్యాపారం నష్టం వచ్చినా ఇంకో వ్యాపారం లాభం వచ్చేసి ఓవరాల్గా కంపెనీకి ప్రాఫిట్స్ వస్తాయి. సో ఆ లీడర్ అనేవాడు ఒక వెల్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఆఫ్ ప్రాజెక్ట్స్ని గుర్తులో పెట్టుకోవాలండి. అంటే అప్పుడు ఎనీ ప్రాజెక్ట్ యూ హ్యావ్ న్యూ ఆపర్చునిటీ, యూఆర్ గెటింగ్ ఇన్ టు దర్ ఆపర్చునిటీ. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మనకు కావాల్సిన దానికి కావాల్సినటువంటి టీం ఉండాలా, దానికి కావాల్సినటువంటి రిసోర్సెస్ ఉండాలా, అవన్నీ కూడా. ఇప్పుడైతే గవర్నమెంట్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తుందండి బిజినెస్, స్టార్టప్స్ గురించి. ఇప్పుడు ముఖ్యంగా స్టార్టప్ ఇండియా అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ ఉన్నాయి, తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. సో ఏంటంటే ఇక్కడ మామూలుగా యూనివర్సిటీలో కానీ ఐపీ లాంటి బీస్కూల్ చదివితే అక్కడ ఎంబీఏ పూర్తయిన తర్వాత వాళ్ళు కంపెనీస్ క్యాంపస్ గ్రూప్కి వస్తాయి, వచ్చి వాళ్ళకి కావాల్సిన నైపుణ్యాన్ని సెలెక్ట్ చేసుకుంటాయి. ఫైనాన్స్ మేనేజర్స్, హెచ్ఆర్ మేనేజర్, ఆపరేటర్ లైక్. ఇదే కాకుండా కొంతమంది నాయకత్వ లక్షణాలు ఉన్నవాళ్ళు, రిస్క్ తీసుకునే కేపబిలిటీ ఉండేవాళ్ళు, దే వాంట్ స్టార్ట్ దేర్ ఓన్ స్టార్టప్స్ అని మనం మాట్లాడుతున్నాం కదండి. సో ఆ ఒక్కటి నేనే చేయాలి, నేనే సాధించాలని తపన ఉన్నవాడు, సో అతను ఇంకా కష్టపడతాడు. యూ విల్ క్రియేట్ జాబ్స్ ఫర్ అదర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ సీకింగ్ జాబ్ అదే ఒక బిజినెస్లో ఉండే ఒక బిజినెస్ ఎడ్యుకేషన్లో ఉండేటువంటి అద్భుత అవకాశం అండి. డైరెక్ట్గా ఒక కంపెనీలో ఉద్యోగానికి చేరడం ఒకటి, ఆ కంపెనీ గ్రోత్కు సహాయపడడం ఒకటి. అట్లాగే యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ కంపెనీ అండ్ గ్రో అండ్ ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ అదర్స్. ఏదేమైనా కూడా నాయకత్వ లక్షణాలు అనేవి చాలా ఇంపార్టెంట్. సో మంచి టీంని ఎట్లా తయారు చేసుకోవాలి, వాళ్ళని ఎట్లా మోటివేట్ చేయాలి, వాళ్ళని బాగా చక్కగా చూసుకోవాలి. ఏ లీడర్ షుడ్ హ్యావ్ ఎంపతి అండ్ రికగ్నైజ్ పీపుల్ హూ ఆర్ షోయింగ్ టాలెంట్ అండ్ ఆల్ రిసోర్స్ షుడ్ బి ఎఫెక్టివ్లీ మేనేజ్డ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ గ్లోబల్ కాంపిటీషన్.

0: కదండి, లీడర్షిప్కి మంచి మంచి క్వాలిటీస్ ఉండాలి, ఒక విజన్ ఉండాలి, ఒక ట్రస్ట్ ఉండాలి, రిస్క్ చేసే గట్స్ ఉండాలి, అలాగే క్విక్ డెసిషన్ మేకింగ్ కూడా ఉండాలి. ఒక్కోసారి ఒడిదుడుకులు అనేవి కామన్. అలాంటప్పుడు ఏం చేస్తే ముందుకెళ్ళగలం అన్న పాజిటివ్ దృక్పథం కూడా ఉండాలి.
1: అవునండి, అవునవును.
0: వింటున్నారు కదా శ్రోతలు, బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో వ్యాపార విజయానికి అవసరమైన నాయకత్వ నైపుణ్యాలు అనే అంశం గురించి ఇవాళ మనతో మాట్లాడుతున్నారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాసమూర్తి గారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు. శ్రోతలు బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం వింటున్నారు. ఇవాల్టి అంశం వ్యాపార విజయానికి అవసరమైన నాయకత్వ నైపుణ్యాలు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాసమూర్తి గారు మన స్టూడియోస్లో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, వ్యాపార రంగంలో నిపుణుల్ని తయారు చేసే విధానంలో ఐపీఈ యొక్క పాత్ర ఏంటి?
1: ఐపీఈ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ 1981 స్టార్ట్ చేసిందండి. మన హైదరాబాద్లో ఉండే పబ్లిసిటీ ఎంటర్ప్రైజెస్ ఐపీని అప్రోచ్ చేసి పబ్లిసిటీ ఎంటర్ప్రైజెస్కు ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా ఏదైనా ఒక ఎంబీఏ ప్రోగ్రామ్ మీరు డిజైన్ చేస్తే బాగుంటుంది అని అడగడం జరిగింది. అప్పుడు ఐపీ ఉస్మాన్ యూనివర్సిటీ అఫిలియేషన్తో ఎంబీఏ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిందండి. సో దాని ద్వారా చాలామంది సీనియర్ పబ్లిసిటీ ఎగ్జిక్యూటివ్స్ సాయంత్రం క్లాసులకు వచ్చి ఎంబీఏ క్వాలిఫికేషన్ తీసుకొని తర్వాత హైయర్ పొజిషన్స్కి వెళ్ళారు. సో ఆ విధంగా జర్నీ ఐపీజీని స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఫుల్ టైం కోర్సెస్లో ఐపీ చాలా కోర్సులు రన్ చేస్తుంది. ఫస్ట్ ప్రోగ్రామ్ 1995 స్టార్ట్ చేసామండి. దట్ ఈస్ కాల్డ్ ఎస్ పీజీడిఎం. సో ఆ తర్వాత మేము అవసరం వచ్చినప్పుడంతా కొత్త కొత్త కోర్సులు లాంచ్

0: చేస్తూ వచ్చాయి. ఇప్పుడు మనకు 6 కోర్సెస్ ఉన్నాయి. పీజీడిఎం రీటైల్ అండ్ మార్కెటింగ్, పీజీడిఎం బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్స్ సర్వీసెస్, పీజీడిఎం ఇంటర్నేషనల్ బిజినెస్, పీజీడిఎం హెచ్ఆర్ఎం, పీజీడిఎం బిజినెస్ అనలిటిక్స్, ఇవన్నీ 6 ప్రోగ్రామ్స్ మేము స్టార్ట్ చేయడం వల్ల.
1: సరే, ఈ 6 ప్రోగ్రామ్స్కి క్వాలిఫికేషన్
0: ఏ పీజీడిఎం ప్రోగ్రామ్ అయినా బేసిక్ డిగ్రీ ఇస్ ద క్వాలిఫికేషన్ మేడం. వాళ్ళకి కావాల్సిన కోర్సు వాళ్ళు జాయిన్ కావచ్చు స్టూడెంట్స్. సో ఏ కోర్స్ జాయిన్ అయినా కూడా 2 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళని ఎక్స్పర్ట్స్గా తయారు చేస్తాం. సో క్యాంపస్కు వచ్చిన తర్వాత వాళ్ళని వాళ్ళకి రిగరస్ ట్రైనింగ్ ఇస్తాం. మా ఫ్యాకల్టీ ఒక 56 ఫుల్ టైం ఫ్యాకల్టీ ఉన్నారండి, రెప్యూటెడ్ ఫ్యాకల్టీ విత్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ రీసెర్చ్ ట్రైనింగ్ అండ్ కన్సల్టెన్సీ. సో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని క్లాస్ రూమ్ తీసుకెళ్ళి పిల్లల్ని బాగా ట్రైన్ చేస్తారు. చేసిన తర్వాత ఫస్ట్ ఇయర్ మొత్తం మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ అన్ని క్షుణ్ణంగా వాళ్ళ చేత స్టడీ చేయించిన తర్వాత ఒక 2 మంత్స్ వాళ్ళని ఇండస్ట్రీతో అటాచ్ చేస్తాం, ఇంటర్న్షిప్ అంటాం. అంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ రావాలి కాబట్టి వాళ్ళు దే ఆర్ అటాచ్డ్ విత్ వన్ కంపెనీ ఒక 2 మంత్స్, May 1st, June 30th అక్కడ ఉండి ఎట్లా ఉంటుంది జాబ్, ఆన్ ది జాబ్ ట్రైనింగ్ లాగా ఒక 2 మంత్స్ వర్క్ చేస్తారు. వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. సో వాళ్ళకు ఒక ఫస్ట్ అవకాశం అన్నమాట ఇండస్ట్రీతో వర్క్ చేయడం, ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, ఎలాంటి ఎటికెట్స్ ఫాలో కావాలి, లెర్నింగ్
1: అవగాహన
0: వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత వాళ్ళకి సెకండ్ ఇయర్ స్టార్ట్ చేసినప్పుడు స్పెషలైజేషన్ స్టార్ట్ చేస్తాం.
1: ఓకే, దే కెన్ చూస్ ద
0: స్పెషలైజేషన్. వాళ్ళకి కావాల్సిన మనం డ్యూయల్ స్పెషలైజేషన్ అంటున్నాము. అంటే ఒక విద్యార్థి ఎనీ 2 స్పెషలైజేషన్ తీసుకోవచ్చు, లైక్ ఏరియాస్ లైక్ ఫైనాన్స్, హెచ్ఆర్, మార్కెటింగ్, ఆపరేషన్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిలో ఎనీ 2 స్పెషలైజేషన్ తీసుకుంటే దానికి తగ్గట్ల సబ్జెక్టులు వాళ్ళు చదువుతారు. ఈ ప్రాసెస్లో ఏం చేస్తామంటే మేము పిల్లల్ని వేరియస్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేస్తాం. ముఖ్యంగా క్యాంపస్లో పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు. అంటే క్లబ్స్, స్టూడెంట్ క్లబ్స్ ఉంటాయి. ఈ డొమైన్ ఏరియాకి సంబంధించిన క్లబ్ ఉంటుంది, మార్కెటింగ్ క్లబ్, ఫైనాన్స్ క్లబ్, హెచ్ఆర్. అంటే మేము చెప్పిన క్లాస్లో చెప్పిన పాఠాలే కాకుండా ఎవ్రీడే ఒక సాయంత్రం లాస్ట్ అవర్లో స్టూడెంట్సే వాళ్ళకి వాళ్ళు ప్లాన్ చేసుకుని ఒక యాక్టివిటీ చేయడం. ఒక మార్కెటింగ్ క్లబ్ ఉందనుకోండి, వాళ్ళకు ఒక క్విజ్ కాంపిటీషన్ పెట్టుకుంటారు. ఫైనాన్స్ క్లబ్ అనుకోండి, ఒక స్టాక్ మార్కెట్ క్విజ్ పెట్టుకుంటారు. సో అట్లాగే అనలిటిక్స్ క్లబ్ వాళ్ళు విత్ దే బ్రింగ్ సమ్ ఇండస్ట్రీ ఫ్రమ్ అనలిటిక్స్ అండ్ దే హ్యావ్ ఎ సెషన్. సో అందుకని అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్ లెర్నింగ్ చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి, పియర్ లెర్నింగ్. అప్పుడు పిల్లలు బాగా దే ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్. వాళ్ళ ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఇట్ ఇంప్రూవ్స్ దేర్ పర్సనల్ డెవలప్మెంట్, బిజినెస్ కమ్యూనికేషన్స్, ఎటికెట్, బిల్డ్స్ కాన్ఫిడెన్స్ ఇన్ దెమ్. ముఖ్యంగా నెట్వర్కింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. సో మేమేం బిలీవ్ చేస్తామంటే క్యాంపస్లో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో ఆటోమేటిక్గా వాళ్ళ కార్పొరేట్లు కూడా యాక్టివ్గా ఉంటారు. కాబట్టి మేము ప్రతి ఒక్కరిని ఒక అందరిలోకి తీసుకొచ్చి ఆ ఇన్హిబిషన్స్ ఏమంటే భయాలన్నీ పోగొట్టేసి వాళ్ళకున్న మెరిట్స్ని వాళ్ళకి పెంపొంది చెప్తూ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తాం. వాళ్ళు ఈ 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యే లోపల దే ఆర్ రెడీ విత్ ఆల్ ఎంథూజియాజం, నాలెడ్జ్, స్కిల్స్, అండ్ దే ఆర్ రెడీలీ పిక్డ్ అప్ బై మెనీ కంపెనీస్. ఒక డెలైట్ లాంటి కంపెనీ 130 స్టూడెంట్స్ను ఒకే బ్యాచ్లో తీసుకోండి, కంట్రీలోనే హైయెస్ట్ అనమాట. ఈ విధంగా చూస్తే మా కోర్సెస్ మేము అప్పుడు 1995లో ఫస్ట్ కోర్స్ స్టార్ట్ చేసాం కదా, దాదాపు ఒక 40 మెంబర్స్ దే ఆర్ ఇన్ ద యూకే అండ్ యుఎస్ అండి. ఇన్ఫ్యాక్ట్ మీకు శాంతాబయోటెక్నిక్ వరప్రసాద్ రెడ్డి గారు, యూజీ అవరాలు ఉన్నాయి, ఐపీలో ఆయన చదివారు. సో అలాంటి వాళ్ళు ఎంతోమంది హైదరాబాద్ నగరంలో మా స్టూడెంట్స్ ఒక వాళ్ళ దే ఓన్ స్టార్టప్స్ కంపెనీస్తో చాలామంది బాగా చేస్తున్నారు. ఇంకా మిగతా కంపెనీస్ చూసుకుంటే దే ఆర్ ఎట్ ద లెవెల్ ఆఫ్ డైరెక్టర్, గూగుల్లో డైరెక్టర్, ఆ లెవెల్లో కూడా పిల్లలు ఉన్నారు. సో అందువల్ల ఏంటంటే ఒక ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఏర్పడుతుంది. ఒక బీ స్కూల్లో చదివితే వాళ్ళకు ఒక అలుమ్ని నెట్వర్క్ ఏర్పడుతుంది, అది వాళ్ళకి ఫ్యూచర్ బిజినెస్ చేసినప్పుడు మ్యూచువల్లీ ది ఎక్స్చేంజ్ హెల్ప్ విత్ ఈచ్ అదర్. అంటే ఐపీ ఫ్యామిలీగా ఉంటారు కాబట్టి ఒకరికొకరు కావాల్సిన హెల్ప్, కొందరికి హ్యూమన్ రిసోర్స్ సపోర్ట్ కావచ్చు, కొందరికి ఇంకో అవసరం కావచ్చు, వాళ్ళు దే హెల్ప్ ఈచ్ అదర్. వాళ్ళు వాళ్ళ సహాయం చేసుకునేది కాకుండా ఐపీ కూడా అలుమ్నై రావడము, ప్లేస్మెంట్స్ ఇవ్వడము, ఇంటర్న్షిప్స్ ఇవ్వడము, ఈ విధంగా ఒక బిజినెస్ ఎడ్యుకేషన్ అనేది చాలా మంచి ట్రెండ్ క్రియేట్ చేసిందండి. సో కాబట్టి వి ఎన్కరేజ్ స్టూడెంట్స్ టు డూ ఫుల్ టైమ్ ఎంబీఏ. అంటే మీరు అన్నారు కదా, అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేయొచ్చు, పార్ట్ టైం కూడా చేయొచ్చు, కానీ నిజంగా లైఫ్లో స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండాలనుకుంటే ఫుల్ టైం కోర్సు లైక్ ఐపీలో వచ్చి పీజీడిఎం అట్లాంటి కోర్సెస్ చేరితే వాళ్ళకి కావాల్సిన ఫుల్ ట్రైనింగ్ ఇస్తారండి. అందుకే చాలామంది మీరు చూస్తే ఇప్పుడు ఇంజనీరింగ్ అయిన తర్వాత మళ్ళీ ఎంబీఏకి వస్తారు, ఎందుకంటే అక్కడ టెక్నికల్ నాలెడ్జ్ ఉంది, బట్ మేనేజింగ్ రిసోర్సెస్ లైక్ హ్యూమన్ రిసోర్సెస్, ఓవరాల్ లీడర్షిప్ క్వాలిటీస్, ఇవన్నీ రావాలంటే క్యాంపస్కి రావాలి.
1: ఓకే, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా మీ దాంట్లో
0: ఉన్నారు, అందరూ
1: అవుతారు. ఓకే,
0: సో కాబట్టి ఈ ప్రాసెస్లో

0: దే ఎమర్జ్ యాజ్ రైట్ లీడర్స్. వాళ్ళు కావాల్సిన అంటే క్యాంపస్లోనే దే అండర్స్టాండ్ హౌ టు టాక్ టు ద కొలీగ్స్. మేము అట్లా వీ ఆల్సో ట్రైన్ దెమ్ విత్ కార్పొరేట్స్ లైక్ యాక్సెంచర్, బోర్డ్ ఇన్ఫినిటీ, అట్లాంటి కంపెనీస్ వచ్చి పిల్లలకు ఇండస్ట్రీ ట్రైనింగ్ కూడా ఇస్తారు, టాలెంట్ స్ప్రింట్ ఇట్లాంటి కంపెనీస్. మా ఫ్యాకల్టీ కూడా వాళ్ళకు మంచి కేస్ స్టడీస్ ఇచ్చి క్లాస్ రూమ్లో ప్రజెంట్ చేసి రోల్ ప్లే సిమ్యులేషన్స్ వీటి వాటి ద్వారా కూడా వెరీ గుడ్ ట్రైనింగ్ ఈజ్ గివెన్ టు స్టూడెంట్స్. తర్వాత మెంటారింగ్ అనేది ఇంకొక ఆస్పెక్ట్ అండి. అంటే ప్రతి 10 స్టూడెంట్స్కు ఒక ఫ్యాకల్టీని మెంటర్గా ఏర్పరుస్తాం. ఆ మెంటారు ఈ 10 మందికి ఏమేమి ఉంది, వాళ్ళు దేంట్లో స్ట్రాంగ్ ఉన్నారు, దేంట్లో వీక్ ఉన్నారు, వాళ్ళ అటెండెన్స్ ఎలా ఉంది, హెల్త్ ఎలా ఉంది, ప్రోగ్రెస్ ఎలా ఉంది, పేరెంట్స్తో డైరెక్ట్గా టచ్లో ఉండి వాళ్ళ రిపోర్ట్ని షేర్ చేసుకోవడము, వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ గైడెన్స్ ఇవ్వడము, ఈ విధంగా ఒక గైడెన్స్ ఉంటుంది ప్రతి స్టూడెంట్కి. కాబట్టి వాళ్ళకి కావాల్సింది వాళ్ళు అచీవ్ చేయడానికి వీలవుతుంది. వాళ్ళకి ఏమైనా ఎక్స్ట్రా కోచింగ్ కావాలా దేంట్లో ఉన్నా అది చెప్తే వాళ్ళు మేము అరేంజ్ చేయడము. సో ఈ మెంటారింగ్ సపోర్ట్ వల్ల పిల్లలు దే గ్రో అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ స్టూడెంట్స్ హూ కమ్అట్ ఫ్రమ్ ఐపీఈ దే హ్యావ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, నెట్వర్కింగ్ స్కిల్స్, అంట్లో వీ ట్రైన్ దెమ్ ఇన్ ఎక్సెల్ అనండి, ఎనీ డెసిషన్ మేకింగ్, ముఖ్యంగా మీరు అన్నారు ఫాస్ట్ డెసిషన్ మేకింగ్, అది ఇంపార్టెంట్. అంటే హౌ టు టేక్ ద రైట్ డెసిషన్ క్విక్లీ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. దానికి కావాల్సిన అవగాహన ఏంటంటే ఆ సిచ్యువేషన్లో అనలిటికల్ బెంట్ ఆఫ్ మైండ్ ఉండడం, ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మేము ఇన్ ద క్లాస్ రూమ్ త్రూ కేస్ స్టడీస్ అండ్ ప్రజెంటేషన్స్ వీల్ ట్రైన్ దెమ్. సో దే ఆర్ యూస్ టు దాట్, ఆటోమేటిక్లీ దే విల్ టేక్ డెసిషన్స్.
1: ఆల్రెడీ లక్ష్యంతోనే మీ కాలేజ్లో జాయిన్ అవుతారు, సో వాళ్ళని ఇంకా మీరు షైన్ చేస్తారు.
0: సేమ్ చేస్తాము, దానివల్ల వాళ్ళు ఇంకా మోర్ కాన్ఫిడెంట్గా ఇండస్ట్రీలో జాయిన్ అయ్యి వాళ్ళు దే గ్రో ఇన్ ద కెరియర్స్.
1: మరి మీ కాలేజ్లో ప్లేస్మెంట్స్ బాగానే ఉన్నాయి సార్?
0: ప్లేస్మెంట్స్ చక్కగా ఉంటాయి మేడం. ఎవ్రీ ఇయర్ ప్లేస్మెంట్ సీజన్ సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది. సో 95% స్టూడెంట్స్ ఆర్ ప్లేస్డ్ ఆన్ ద క్యాంపస్. మిగతా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ కానీ అబ్రాడ్ వెళ్ళాలని అట్లా ఉంటారు, బట్ చాలా వరకు క్యాంపస్లోనే ప్లేస్ అయిపోతారు.
1: వింటున్నారు కదా శ్రోతలు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాసమూర్తి గారు చెప్పిన వివరాల్ని ఒక పాట విందాం, ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడదాం. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు. శ్రోతలు బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. వ్యాపార విజయానికి అవసరమైన నాయకత్వ నైపుణ్యాలు, ఈ అంశం గురించి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాసమూర్తి గారు మనకి ఎన్నో వివరాలు తెలియజేస్తున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఐపీఈలో జాయిన్ అవ్వాలంటే ఒక విద్యార్థికి ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్, ఇందాకే చెప్పారు గ్రాడ్యుయేషన్ అని, ఇంకా అందులో జాయిన్ అవ్వాలంటే వాట్ ఈస్ ద ప్రాసెస్?
1: స్టూడెంట్ ఫస్ట్ ఐపీఈకి అప్లై చేసుకుంటే, సో మేము ఒక వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తామండి. సో 50% గ్రాడ్యుయేషన్ ఉండాలి, ఒక ఏదైనా టెస్ట్ రాసి ఉండాలి, క్యాట్, మ్యాట్, జాట్, సిమాట్, ఆత్మా ఒకటి రాసి ఉండాలి. సో దాని తర్వాత మేము కండక్ట్ చేసే ఇంటర్వ్యూ, వాళ్ళకి 10th ఇంటర్ డిగ్రీ అకాడమిక్స్ కోర్స్కి మేము వెయిటేజ్ ఇస్తాం, చేసి సెలెక్ట్ చేసుకుంటాము. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఎంబీఏ చేయాలనుకుంటే వాళ్ళు ఫ్యూచర్లో ఎయిదర్ దే వాంట్ టు హ్యావ్ ఎ గోల్ ఆఫ్ బికమింగ్ లీడర్స్,
0: ఒక ముందు లక్ష్యం ఉండాలి. ఏం చేస్తున్నాం,
1: నేను అందుకే చెప్తాను మా పిల్లలకు కూడా 3 P's ఇంపార్టెంట్. పిల్లలకు చెప్తుంటాను వాట్ ఆర్ ద 3 P's అంటే, ఫస్ట్ P ప్యాషన్, సెకండ్ P పర్సెవరెన్స్, థర్డ్ P పేషెన్స్. జీవితంలో ఈ ఒడిదుడుకులు ఏర్కొనే ప్రాసెస్లో స్ట్రాంగ్ ప్యాషన్ ఉంటే కానీ వాళ్ళు ముందుకు పోలేరు. కంటిన్యూస్గా వాళ్ళ ఎనర్జీని ఫోకస్డ్గా పెట్టి ఆ డైరెక్షన్లో వెళ్ళాలి. అంటే ఒక్కొక్క కోర్సులో జాయిన్ అయ్యారనమాట ఐపీలో, హీ షుడ్ కమ్అట్ సక్సెస్ఫుల్లీ విత్ డిస్టింక్షన్ విత్ ఆల్ క్వాలిటీస్. మనం ఇప్పుడు ఏమంటామంటే, ఐ కాల్ ఇట్ యాజ్ మన తెలుగులో ఏమంటే కసి అంటాం, చూసారా? ఐ ఆల్వేస్ టెల్ దెమ్ కసి ఉండాలి, అంటే అర్జ్ టు ఎక్సెల్ ఉండాలి. నేనేమంటా అంటే KASI కసి, KASI. కే స్టాండ్స్ ఫర్ నాలెడ్జ్, ఏ స్టాండ్స్ ఫర్ యాటిట్యూడ్, ఎస్ స్టాండ్స్ ఫర్ స్కిల్స్, ఐ స్టాండ్స్ ఫర్ ఇంటెగ్రిటీ. సో బిజినెస్ లీడర్గా సక్సెస్ కావాలంటే బిజినెస్లో ఏ లీడర్ షుడ్ హ్యావ్ ఆల్ దీస్ 4 క్వాలిటీస్. నెంబర్ 1 నాలెడ్జ్. నాలెడ్జ్ అనే మనం అన్నారు, విద్వాన్ సర్వత్ర పూజ్యత అన్నారు. నాలెడ్జ్ ఉన్నవాడికి ఇంక తిరుగులేదండి ఎక్కడన్నా ఏ ప్రపంచ. మన ఇప్పుడంతా టాప్ CEOs అంతా తెలుగు వాళ్ళే ఉన్నారు, CEOs ఆఫ్ గ్లోబల్ కార్పొరేషన్స్, బికాస్ ఆఫ్ ద నాలెడ్జ్ అండ్ స్కిల్లే. ఎక్కడైతే నాలెడ్జ్ ఉందో ఆటోమేటిక్గా వాళ్ళు రికగ్నిషన్ వస్తుంది. ఆ ప్రాసెస్ మేము క్రియేట్ చేయడానికి స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఐపీఈలో మేము క్లాస్ రూమ్ సెషన్స్లో ఎక్సెల్ ఎక్సర్సైజ్ డ్యూర్ వేరియస్ వేస్ వీ ప్రొవైడ్ మ్యాక్సిమం నాలెడ్జ్. స్కిల్స్ కే ఏ కదా, యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్ అండి.

0: యాటిట్యూడ్ విల్ డిసైడ్ ద యాటిట్యూడ్ ఆఫ్ సక్సెస్. మా దగ్గర రిక్రూట్స్ వస్తుంటారు, సార్ మాకేం ఎక్స్ట్రాఆర్డినరీ బ్రిలియంట్ కాదండి, అబోవ్ యావరేజ్ స్టూడెంట్స్ విత్ వెరీ గుడ్ యాటిట్యూడ్ అంటే దే కెన్ మౌల్డ్ దెమ్. రైట్ యాటిట్యూడ్ లేకపోతే మనం దే విల్ నాట్ బికమ్ గుడ్ మేనేజర్స్. సో అందుకనే మనము వాల్యూ సిస్టమ్ కూడా మేము చెప్తుంటాం ఇన్స్టిట్యూట్లో. సో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథేవోభవ, దిస్ ఈజ్ అవర్ వాల్యూ సిస్టమ్. దే షుడ్ నెవర్ ఫర్గెట్ దట్. అఫ్ కోర్స్ దే ఆర్ వర్కింగ్ ఫర్ ద కంపెనీ అండ్ దిస్ విల్ హెల్ప్ దెమ్ టు కీప్ యాజ్ వెరీ గుడ్ లీడర్స్. అండ్ దెన్ తర్వాత ఇంకో చెప్పింది మీకు స్కిల్స్ అన్నాం. స్కిల్స్ మేము ఏం చేస్తున్నామంటే ఇన్స్టిట్యూట్లో రకరకాల స్కిల్స్ను మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. సో దాంట్లో ఒకటి ఏంటంటే అనలిటికల్ స్కిల్స్. అనలిటికల్ స్కిల్స్ అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు ఎట్లా రిజాల్వ్ చేయాలి, ప్రాబ్లమ్ సాల్వ్ స్కిల్లింగ్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత హౌ టు యూజ్ ఎక్సెల్ ఇన్ డెసిషన్ మేకింగ్. ఎక్సెల్లో బాగా ప్రావీణ్యత ఉండాలి పిల్లలకి. కమ్యూనికేషన్ స్కిల్స్ అండి, బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్, హౌ టు ఇంటరాక్ట్ విత్ బాస్, కొలీగ్స్, హౌ టు రైట్ ఇన్ ఈమెయిల్. సో ఇవన్నీ కూడా సాఫ్ట్ స్కిల్స్ అన్నీ కూడా ట్రైన్ చేస్తాం. ఇవన్నీ ఇంపార్టెంట్. ఫైనల్గా ఇంటెగ్రిటీ. వెన్ దే జాయిన్ ద కంపెనీ దే షుడ్ వర్క్ 100% ఫర్ ద కంపెనీ అండ్ ఆల్వేస్ నో దే షుడ్ నాట్ రివీల్ ద సీక్రెట్స్ ఆఫ్ ద కంపెనీ. ఒక మంచిగా ఇంటెగ్రిటీ ఉంటే ఆటోమేటిక్లీ వాళ్ళు రికగ్నైజ్ చేయబడతారు, వాళ్ళకి మంచి ప్రమోషన్స్ అన్నీ కూడా వస్తాయి. సో ఈ యాటిట్యూడ్ బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మాకు చిన్నప్పటి నుండి మన పేరెంట్స్ టీచర్స్ చెప్తూనే వస్తున్నారు, బట్ అయినా కూడా ఏ గుడ్ లీడర్ ఆల్వేస్ విల్ హ్యావ్ గుడ్ యాటిట్యూడ్. ఎందుకంటే వాట్ హీ హాస్ టు కన్సిడర్ పీపుల్ విత్ ఎంపతి, హీ హాస్ టు మోటివేట్ పీపుల్, హీ హావ్ టు ట్రైన్ ద పీపుల్, హీ హాస్ టు టేక్ ద పీపుల్ అలాంగ్ విత్ హీమ్. వర్క్ ఫోర్స్ దే ఆర్ లొకేటెడ్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్. సో హౌ ఏ లీడర్ హ్యాస్ టు హ్యావ్ దట్ విజన్. కాబట్టి వీ ఫోకస్ ఆన్ ఆల్ దీస్ క్వాలిటీస్ అండి. మేమిచ్చే వాళ్ళ కేస్ స్టడీస్ కావచ్చు, వాళ్ళ ప్రజెంటేషన్స్ కావచ్చు, ఇన్ ద ప్రాసెస్ దే లెర్న్ ఆల్ దీస్ క్వాలిటీస్. అండ్ ఆల్సో వీ బ్రింగ్ అలుమ్నై, వాళ్ళని తీసుకొచ్చి ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి, ఫలానా కంపెనీ జాయిన్ కావాలంటే ఎలా చేయాలి ట్రైనింగ్. మా అలుమ్నై వచ్చి వాళ్ళని మా స్టూడెంట్స్ అడ్రస్ చేస్తుంటారు. సో యూ హ్యావ్ టు డూ లైక్ దీస్, దీస్ ఆర్ ద డెవలప్మెంట్. అంటే ఇప్పట్లో చూస్తే టెక్నాలజీ ఈజ్ ప్లేయింగ్ ఏ మేజర్ రోల్. సో యూ హ్యావ్ టు ఎంబ్రేస్ ద టెక్నాలజీ. ఏఐ డ్రివెన్ డెసిషన్ మేకింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ దియర్ ఇన్ ఎవ్రీ డిసిషన్. వీ ట్రైన్ ద స్టూడెంట్స్. సో వాట్ ఆర్ ద ఏఐ అప్లికేషన్స్ ఇన్ ఎవ్రీ డొమైన్ ఏరియా, మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్ఆర్. సో కాబట్టి దే ఆర్ వెల్ వర్స్డ్ విత్ ద డెసిషన్ మేకింగ్ ప్రాసెస్, యూజ్ ఆఫ్ ఏఐ అండ్ డెసిషన్ మేకింగ్, హౌ టు టేక్ ద టీమ్. టీమ్ స్పిరిట్ ఇంపార్టెంట్ కాబట్టి. సో హౌ టు మోటివేట్ ద టీమ్స్, హౌ టు టేక్ ద టీమ్స్ టు ద టాప్ అండ్ సీ దట్ దే ఫాలో ద బిజినెస్ ఆబ్జెక్టివ్స్. అంటే ఏంటంటే మనం అంటాం కార్పొరేట్ ఆబ్జెక్టివ్స్, ఇండివిజువల్ ఆబ్జెక్టివ్స్, కాంగ్రియన్స్ అంటాం, రెండు కలవాలి. సో దే హ్యావ్ టు ఐడెంటిఫై దెమ్సెల్వ్స్ విత్ ద కార్పొరేట్ ఆబ్జెక్టివ్స్, విజన్. ఆ విధంగా వర్క్ చేస్తుంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి సక్సెస్ ఉంటుంది, రికగ్నిషన్ ఉంటుంది. ముఖ్యంగా స్టార్టప్స్లో పోయే వాళ్ళకి దే హ్యావ్ టు వర్క్ ఏ హార్డ్. వాళ్ళకు ఉద్యోగమే కాదు కదా, అదర్ రిసోర్సెస్ని మేనేజ్ చేయాలి కాబట్టి వాళ్ళకు నేను చెప్పినట్టు రిస్క్ టేకింగ్ కేపబిలిటీ అండ్ టేకింగ్ డెసిషన్స్, అప్రోప్రియేట్ డెసిషన్స్ అండ్ ఆల్సో దే షుడ్ నాట్ బి డిస్టర్బ్డ్ అండి. బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ చాలా ఇంపార్టెంట్. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడము, టేకింగ్ డెసిషన్స్, ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్. అది దానికి డేటా అవసరం. డేటా అనలిటిక్స్ ఫీల్డ్ అందుకే బాగా డెవలప్ అయింది. మీరు ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కూడా డేటా దగ్గర ఉండాలి. ఆ డేటా బేస్ చేసుకొని డెసిషన్ తీసుకుంటే డెసిషన్స్ కరెక్ట్గానే ఉంటాయి. సో టెక్నాలజీని యూజ్ చేస్తూ రావాలి. టెక్నాలజీ విల్ ఎనేబుల్ ద క్విక్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్, టేకింగ్ డెసిషన్స్ ఇన్ ఏ బెటర్ వే, ఇన్ ఏ సింపుల్ వే, ఇన్ ఏ క్విక్ మేనర్. సో టెక్నాలజీ లేకుండా బిజినెస్ లేదు ఇప్పుడు. కాబట్టి బిజినెస్లో సక్సీడ్ కావాలంటే లీడర్ షుడ్ హ్యావ్ ద నాలెడ్జ్, నాట్ ఓన్లీ నాలెడ్జ్, స్కిల్స్, యాటిట్యూడ్ అండ్ కంట్రోల్ ఆన్ ద టెక్నాలజీ దట్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ బిజినెస్ డెసిషన్ మేకింగ్.
1: ఎస్, మరిన్ని వివరాలు తెలుసుకుందాము. యువతకి మన శ్రీనివాసమూర్తి గారు ఇచ్చే సలహా ఏంటో తెలుసుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ఇవాల్టి అంశం వ్యాపార విజయానికి అవసరమైన నాయకత్వ నైపుణ్యాలు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాసమూర్తి గారు మన స్టూడియోస్లో ఉన్నారు. సరి, మీరు యువతకి ఇచ్చేటటువంటి సందేశం ఏంటి? వ్యాపార రంగంలో అభివృద్ధి చెందాలన్నా, తన నైపుణ్యాలను పెంచుకోవాలన్నా మీరు ఏమంటారు?
1: యువతేనండి ఈ అభివృద్ధికి కీలకం. మనం ఇప్పుడు వికసిత్ భారత్ అంటున్నాం. 2047 నౌ ఇండియా ఈజ్ ద ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ టుడే. బై 2047 ఇట్ షుడ్ బికమ్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ. అది కావాలంటే యూత్ చాలా ఇంపార్టెంట్. మన ది లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ, మనకు డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఉండాలంటే మోర్ అండ్ మోర్ గ్రాడ్యుయేట్స్ షుడ్ కమ్ ఇన్ టు మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్. సో దాని ద్వారా ఆపర్చునిటీస్లో ఇండస్ట్రీస్ జాయిన్ కావడం, లేదంటే వాళ్లే ఇండస్ట్రీని స్టార్ట్ చేయడం, స్టార్టప్స్ అంటున్నాం. సో ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఏదైనా కంపెనీలో జాయిన్ అయినా అక్కడ కష్టపడాలి. బేసిక్ క్వాలిటీస్ మనం డిస్కస్ చేసినవన్నీ, నాలెడ్జ్, స్కిల్, యాటిట్యూడ్, టెక్నాలజీ అప్డేటింగ్ అండ్ ఆల్సో సైనింగ్ ఎంఓఎస్ విత్ న్యూ కంపెనీస్, న్యూ ఛాలెంజెస్, ఇవన్నీ చేసుకుంటూ కంటిన్యూస్గా గ్రోత్ ఉండాలి. అండ్ దే షుడ్ బీ కంటిన్యూస్ లెర్నర్స్ అండి, నిత్య విద్యార్థులాగా ఉండాలి. దెర్ ఇస్ నో లైక్ రిటైర్మెంట్ కదా. బిజినెస్లో ఉండే వాళ్ళకి ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. అది తెలుసుకునే ఉండాలి, రిస్క్ తీసుకుంటూ ఉండాలి, చేయాలి. బట్ దే షుడ్ ఎంజాయ్ టేకింగ్ రిస్క్ ఆల్సో. ఆ క్వాలిటీ ఇంపార్టెంట్. సో కాబట్టి ఆ విధంగా మంచి హెల్త్ మెయింటైన్ చేసుకుంటూ కష్టపడుతూ ఉంటే చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి ఎంబీఏ చదివిన వాళ్ళకి. సో ఎంబీఏ ఐపీలో చేయాలనుకుంటే దే కెన్ సీ ద వెబ్సైట్, ఆన్లైన్ దే కెన్ అప్లై, విల్ హెల్ప్. అండ్ వి ఆర్ ఆల్సో టేకింగ్ స్టూడెంట్స్ ఆఫ్ టీజీ అసెట్ రాసిన పిల్లలకు కూడా మేము స్కాలర్షిప్ 2 crore స్కాలర్షిప్స్ ఇస్తున్నామండి ఐపీలో, లో అండ్ మిడిల్ ఇన్కమ్ ఫ్యామిలీస్ వచ్చే పిల్లలకి. సో నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, సో వికసిత భారత్ సాధించాలంటే యూత్ చాలా పెద్ద రోల్ ప్లే చేయాలి. ఆ ప్రాసెస్లో వాళ్ళు ఎంబీఏ ఎడ్యుకేషన్ను తీసుకుంటే గన దే కెన్ క్విక్లీ రీచ్ దేర్ గోల్ అండ్ కాంట్రిబ్యూట్ టు ద ఎకానమీ.
0: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాసమూర్తి గారు మా స్టూడియోస్కి వచ్చేసి యువతకి ఎన్నో సలహాలు ఇచ్చారు, వ్యాపార రంగంలో నాయకత్వ నైపుణ్యాల్ని ఎలా పెంచుకోవాలో తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్.
1: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు ఆకాశవాణి వివిధ భారతి గారు. థ్యాంక్ యూ.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, బిజినెస్ ముచ్చట్లు విన్నారు. సమయం 10 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో వార్తల్లోని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ లోక్ భవన్లో బోనాల పండుగను నిన్న ఘనంగా నిర్వహించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు అమ్మవారికి పట్టువస్తాలు, బోనం సమర్పించి రాష్ట్ర ప్రజల సుభిక్షం కోసం ప్రత్యేక పూజలు చేశారు. 7437 పోలీస్ ఉద్యోగాల నియామకాల భర్తీ ప్రక్రియను అత్యంత పగడ్బందీగా, పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రశ్నపత్రాల తయారీ, ముద్రణ, పరీక్షా కేంద్రాల భద్రత, కోచింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా పెట్టాలని స్పష్టం చేశారు. ఈరోజు ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. సీఎం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలుస్తారు. కేంద్ర మంత్రులు భూపేందర్ సింగ్, సిఆర్ పాటిల్ను సీఎం కలవనున్నారు. పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రజావాణిని ప్రతి సోమవారం మండల స్థాయి ఎంపీడీఓ కార్యాలయాల్లో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చర్య పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 13046 వ్యవసాయ కుంటల నిర్మాణాన్ని 15లోగా పూర్తి చేయాలని గ్రామీణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం దానకిషోర్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ జలసిరి కింద నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యమిస్తూ సెర్ఫ్ అనుబంధ శాఖల సమన్వయంతో ప్రతి జిల్లాలో 50 ఎకో ఫార్మ్ పాండ్లను నిర్మించాలని సూచించారు. తనపై నేరపూరిత ఆరోపణలు చేసిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు మాజీ మంత్రి హరీష్ రావు లీగల్ నోటీసులు పంపారు. మీడియా, సోషల్ మీడియా వేదికగా చేసిన దుష్ప్రచారాన్ని వెంటనే ఉపసంహరించుకుని బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కొరియా మాస్టర్స్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో కృష్ణప్రసాద్ గరగ పృథ్వీ కృష్ణమూర్తి జంట శుభారంభం చేసింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో కృష్ణప్రసాద్ ద్వయం 21-16, 21-18 థాయిలాండ్ జోడీ చాలోంపాన్ వార్పోల్పై విజయం సాధించింది. ఇథనాల్ వ్యవసాయ రంగానికి ఒక గొప్ప అవకాశమని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. తెలంగాణలో 5 రోజుల పాటు తేలికపాటు నుండి ఒక మోస్తరు వర్షాలు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. స్టూడియోలో సమయం 10:08 దాటి 45 సెకండ్లు.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 10:13 దాటి 51 సెకండ్లు. మా కోసం ఒక మంచి ఎవర్ గ్రీన్ హిట్ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు మోటే కృష్ణ, సంతోష్, స్పందన, శివసాయి, రాములు, రాములమ్మ, అలాగే చింతా శ్రీనివాస్, షాపలి నుండి ఈ పాట మీ అందరి కోసం. మంచి సూపర్ హిట్ పాట వస్తోంది, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: బిల్లా చిత్రం నుండి హేమచంద్ర మాళవిక ఆలపించిన పాట విన్నారు. సంగీతం మణిష్ శర్మ, రచన రామజోగయ్య శాస్త్రి. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. స్టూడియో క్లాక్ సమయం 10:19 దాటి 40 సెకండ్లు. ఆ పాటను మాకు వినిపించండి అని కోరిన శ్రోతలు భూదాన్ పోచంపల్లి, గాంధీనగర్ నుండి ఎలగందుల పద్మశాలి సిద్ధులు, అలాగే మా కోసం ఇదే పాటను వినిపించమని కోరిన శ్రోతలు ఉమ్మడి నుండి దివాకర్, విమల, యష్ణ, తనిష్క, మరి మీ అందరి కోసం ఆ పాట. మరి ఇలాంటి మంచి మంచి పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్ వినాలంటే మీరు చేయాలి 0402324 0852 ఈ నంబర్కు వాట్సాప్ చేయడమే. వింటూనే ఉండండి ఆకాశవాణి, వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

విక్రమార్కుడు చిత్రం నుండి టిప్పు, చిత్ర మరియు బృందం ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 10:25 దాటి 16 సెకండ్లు.

ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఒక్కడు చిత్రం నుండి హరిహరన్ శ్రేయా ఘోషల్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం మణిశర్మ, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. స్టూడియో క్లబ్లో సమయం 10:31 దాటి 29 సెకండ్లు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఎవర్ గ్రీన్ హిట్స్లో తర్వాత వస్తున్న పాట గజని చిత్రానికి కార్తీక్ ఆలపించిన పాట, సంగీతం హారిస్ జయరాజ్. మరి ఈ పాటను మాకు వినిపించమని కోరుతున్న శ్రోతలు కొండ యాదగిరి శాంత అభిహాసిని, వైష్ణవ్ నితిన్ భువనగిరి అర్బన్ కాలనీ నుండి, అలాగే ఈ పాటని వినిపించమంటున్నారు స్వర్ణలత శ్రీనివాస్ పార్సిగుడ్డ సికింద్రాబాద్ నుండి కోరుతున్నారు. ఇంకా ఈ పాటను వినిపించమని కోరుతున్నారు సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుండి. మీ అందరి కోసం గజని చిత్రం నుండి ఈ పాట.
2: Go, go, some boy, swing.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో స్టూడియోలో సమయం 10:40 దాటి 46 సెకండ్లు. మరొక సూపర్ హిట్ పాట వస్తోంది యముడు సినిమా నుండి. ఈ పాటను మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు భువనగిరి జిల్లా మీనానగర్ నుండి సుదర్శన్, మాదాసు, విజయ మరియు ఇదే పాటను మా కోసం వినిపించండి అంటున్నారు. నిజామాబాద్ గుమస్తా కాలనీ నుండి సంఘవి శ్రీనివాస్, లావణ్య, హేమచంద్రిక, లతిక ఇంకా ఇదే పాటను మా కోసం కూడా వినిపించండి అంటున్నారు. కీసర్ ఔటర్ రింగ్ రోడ్ నుండి బబ్బూర్ సదానంద్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు అందరూ. మరి యముడు చిత్రం నుండి బాబా సైగల్ ప్రియదర్శిని ఆలపించిన ఈ పాట రచన శశాంక్ వెన్నెలకంటి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎస్, మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 10:46 దాటి 30 సెకండ్లు. మరి ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్లో తర్వాత అదుర్స్ చిత్రం నుండి ఒక అదిరిపోయే పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు అరుణ ఇబ్రహీంపట్నం నుండి, పడిగెల రాజు ఓల్డ్ ఎన్జిఓస్ కాలనీ నిజామాబాద్ నుండి, అలాగే ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, జరిపోతుల బుచ్చయ్య మరియు వారి కుటుంబ సభ్యులు తరాలపల్లి హనుమకొండ జిల్లా నుండి కోరుతున్నారు. ఇదే పాటను మా కోసం కూడా వినిపించండి అంటున్నారు భూదాన్ పోచంపల్లి. గాంధీనగర్ నుండి ఎలగందల పద్మశాలి సిద్ధులు, శారదా పూజ మరియు వారి కుటుంబ సభ్యులు అందరూ. మరి మీ అందరి కోసం అదుర్స్ చిత్రం నుండి హరిహరన్ రీట ఆలపించిన ఈ పాట.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం వెల్లడించే సంపూర్ణ వినోదం. స్టూడియోల సమయం పరిగెట్టేస్తోంది. అస్సలు 1 నిమిషం కూడా వెయిట్ చేయనంటోంది. 10:52 దాటి 13 సెకండ్లు. మరి నెక్స్ట్ ఎవర్ గ్రీన్ హిట్స్లో వస్తున్న ఒక అద్భుతమైన వానపాట ఆవార చిత్రం నుండి రాహుల్ నంబియార్ సైంధవి ఆలపించిన పాట, రచన వెన్నెలకంటి, సంగీతం యువన్ శంకర్ రాజా. మరి ఈ పాటను మాకు వినిపించమని మనకి సందేశం పంపించిన శ్రోతలు వనస్థలిపురం నుండి మహేశ్వరి, మురళి, హస్తినాపురం ఈస్ట్ నుండి కన్యగారి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాంశ్, అనిరుద్ధ్, శ్రేయాన్స్, అలాగే నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ మహబూబ్ నగర్ నుండి, దాసరి రవి రాయగిరి నుండి మనకు సందేశం పంపించారు. మీ అందరి కోసం ఆవార చిత్రం నుండి ఈ పాట.

ఇంకా బోల్డ్ అని మంచి పాటలు వినాలన్నా టైం అయిపోయింది. తర్వాత ఆర్జే కీర్తి సిద్ధంగా ఉంది, నాకు ఎప్పుడు మైక్ ఇస్తావని నా వెనకట్ల నించుంది. మరి ఈరోజు ఎవర్గ్రీన్ హిట్స్లో సందేశాలు పంపించిన అందరి శ్రోతల కోసం ఒక అద్భుతమైన పాటతో నేను మీకు బాయ్ చెప్పేస్తున్నాను. మీ రేడియోని ఇస్తాం పద్మిని. ఉరిమే మేఘం అంటూ మొదటి చిత్రం ఈ సినిమా నుండి. ఈ పాట వస్తోంది, సోనూ నిగమ్ చిత్ర ఆలపించారు, సంగీతం శివరాజ్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు. ఇప్పుడు న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఎన్డీఏ 12 ఏళ్ల పాలనలో 17.1 కోట్ల ఉద్యోగాలు రాగా, యూపీఏ 10 ఏళ్ల పాలనలో 2.89 కోట్ల ఉద్యోగాలే వచ్చాయని ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న ఆయన ఈరోజు కేంద్ర అటవీ పర్యావరణ శాఖల మంత్రి భూపేంద్ర యాదవ్, జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమవుతారు. శ్రీరామ ఎత్తిపోతల, పాలమూరు, రంగారెడ్డి, డిండి, గౌరవెల్లి ప్రాజెక్టులపై, పర్యావరణ అనుమతులపై కేంద్ర మంత్రులతో చర్చిస్తారు. బోయింగ్ 777F విమానాలతో తైపీ, హైదరాబాద్, దుబాయ్లను అనుసంధానిస్తూ ఎమిరేట్స్ స్కైకార్గో సేవలు మంగళవారం ప్రారంభమయ్యాయి. 100 టన్నుల సరుకును తీసుకెళ్లగలిగే ఈ సర్వీస్ ద్వారా ఔషధాలు, ఎలక్ట్రానిక్స్, రవాణా వేగవంతమై తూర్పు ఆసియా, భారత్, పశ్చిమాసియాల మధ్య వాణిజ్యం బలోపేతమవుతుందని జీఎంఆర్ గ్రూప్ వెల్లడించింది. పీఎం సూర్యఘర్ పథకం కింద ఇళ్ల పైకప్పులపై సౌర విద్యుత్ వ్యవస్థలను అమర్చుకున్న కుటుంబాల సంఖ్య 2 ఏళ్లలోనే 50.06 లక్షలకు చేరిందని పునరుత్పాదక విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పథకానికి ముందు 10 ఏళ్లలో కేవలం 7.94 లక్షల ఇళ్లలోనే ఇవి ఏర్పాటయ్యాయి. ఆసాంలో జరిగిన కొరియా మాస్టర్స్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్లో దక్షిణ కొరియాకు చెందిన లీ సో హీపై 18-21, 21-15, 7-21 తేడాతో భారత క్రీడాకారిణి ఇషారాణి బార్వా విజయం సాధించారు. పాకిస్తాన్లో ముందస్తు ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశీ విలేకరులు వార్తల సేకరణ చేయకుండా నూతన నిబంధనలు తీసుకొచ్చారు. పీఓజేకేలో నిరసనలు, ఇంటర్నెట్ నిలిపివేత, మీడియాపై అణచివేత మధ్య విదేశీ పత్రికా స్వేచ్ఛను, సమాచారాన్ని నియంత్రించేందుకు సమాచార మంత్రిత్వ శాఖ ఈ కొత్త మార్గదర్శకాలను అమలు చేసింది. 13వ బ్రిక్స్ విద్యామంత్రుల సమావేశం, 3వ బ్రిక్స్ సీనియర్ అధికారుల సమావేశం ఒడిశాలోని భువనేశ్వర్లో ఈరోజు నుండి ఈ నెల 7వ తేదీ వరకు జరుగుతుంది. తెలంగాణలో 5 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈరోజు జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5:05తో పాటు 11 గంటలు. నేను మీ ఆర్జే కీర్తి. ప్రతిరోజు గుర్తుకొస్తున్నాయిలో 24 క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్, అలాగే అందులో వర్క్ చేసినటువంటి టెక్నీషియన్స్, యాక్టర్స్, సింగర్స్, ఇలా ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుకుంటాము. అసలు వాళ్ళ జీవితంలో జరిగినటువంటి ఆ యూటర్న్, అంటే సినిమాల్లోకి రావడానికి గల చిన్న చిన్న అంశాల గురించి, అలాగే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసినటువంటి ఒడిదుడుకుల గురించి గుర్తుకొస్తున్నాయిలో ప్రతి ఒక్కటి క్లుప్తంగా తెలుసుకుంటూ ఉంటామన్నమాట. మరి ఇవాల్టి ఫిల్మ్ డైరెక్టర్ స్పెషల్లో కూడా అలాంటి ఇంట్రెస్టింగ్ డైరెక్టర్ గురించే మాట్లాడుకోబోతున్నాం. ఆ డైరెక్టర్ సినిమా తీశారు అనంటే ఏంటి స్పెషల్, లాస్ట్ సినిమాలో ఆ సెట్, మరి ఈ సినిమాలో ఏమిటి సెట్ అనేసి, ఏంటి సెట్స్ విషయం అనుకుంటున్నారా, చెప్తా డీటెయిల్డ్గా. అండ్ తన సినిమా తీశాడు అంటే అన్ని అంశాలు అందులో ఉంటాయి. అటువైపు లవ్, ఇటువైపు కామెడీ, మరోవైపు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఇలా ప్రతీది టుగెదర్. ఈ ఒక్క జోనర్ వాళ్ళే సినిమా చూడాలి అని ఏమీ ఉండదు. అందరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసేటువంటి సినిమాలు తీసేటువంటి డైరెక్టర్. అండ్ కథ ప్రాణం, దాని తర్వాతే మిగిలినవన్నీ అమర్చి సరిగ్గా కూర్చి సినిమా తీస్తే బాక్స్ ఆఫీస్ హిట్ కొట్టాల్సిందే. అలాంటి హిట్ సినిమాలు ఆయన ఖాతాలో చాలానే ఉన్నాయి. అయితే మరి అవన్నీ మీకు రివీల్ చేసే ముందు ఫస్ట్ ఒక పాటతో హింట్ ఇస్తా, దాని తర్వాత రివీల్ చేసేస్తా. మీరు కూడా ఆలోచిస్తూ ఉండండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
0: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: ఊఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: గుర్తుకొస్తున్నాయి. Go retro with Akashvani Telugu. విన్నాం కదా, వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ఉన్నాం అన్నమాట. సెట్స్ అంటే రియలిస్టిక్గా చూపించేందుకు ఆయన వేసేటువంటి సెట్లు సినిమాలో. ఇదే నిజంగానే తాజ్మహల్ చూస్తున్నావా అనిపిస్తుంది, వేసింది సెట్. నిజంగానే చార్మినార్ చూస్తున్నావా అనిపిస్తుంది, కానీ సెట్. అలా సెట్ వేసి మరీ సినిమాలు తీయడంలో మన గుణశేఖర్ గారు దిట్ట. ఆయన సినిమాలన్నీ కూడా నిజంగానే మనతో పాటు మనము ట్రావెల్ చేస్తున్నాం ఆ సినిమాలో అన్నట్టుగా అనిపిస్తుంది. ప్రతి పాత్ర అందులో ఎక్కడో ఒక దగ్గర మనకి కనెక్ట్ అవుతుంది. అలాంటి సినిమాలు తీయడంలో గుణశేఖర్ గారు కూడా ఒకరన్నమాట. సో ఆయన గురించే ఇవాల్టి మన గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో మాట్లాడుకోబోతున్నాము. అవినాభావ సంబంధం ఈ డైరెక్టర్కి ఆ సెట్లకి, అందుకే ఎందుకు అనుకున్నారో ఎందుకు అనిపించిందో, కానీ ఆ సక్సెస్ ఫార్ములా మాత్రం చాలా బాగా క్లిక్ అయింది నిజం. ఆ నమ్మకమే సినిమాకి దారి తీసేలా చేసింది. సినిమాల్లోకి రావాలన్న

ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ ఆ బెంచ్ మార్క్ క్రియేట్ చేసుకోగలిగారు. సినిమాకి స్టోరీయే వెయిటేజ్. ఆ తర్వాతే కమ్స్ యాక్ట్ చేసేవాళ్ళు, ఎఫర్ట్ పెట్టేవాళ్ళు, పాటలు రాసేవాళ్ళు, అండ్ దాంతోపాటుగా ఇంకా మిగతా 24 క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి అందరూను. కానీ వీళ్ళందరూ కలిస్తేనే సినిమా సూపర్ డూపర్ హిట్ అని నమ్మేటువంటి దర్శకుల్లో మన గుణశేఖర్ గారు కూడా ఒకరు. మరి ఆయన గురించి మాట్లాడుకుంటూ, ఆయన స్పెషాలిటీస్ తెలుసుకుంటూ, అలాగే తను దర్శకత్వం వహించినటువంటి సినిమాల గురించి కూడా మాట్లాడుకుంటూ, చక్కటి పాటలు వింటూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇలా కంటిన్యూ చేసేద్దామన్నమాట. ఎన్నో నంది అవార్డులు అండ్ బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్ కేటగిరీలో నేషనల్ అవార్డు అందుకున్నటువంటి డైరెక్టర్, ఆ డైరెక్టర్ గురించి మరికొన్ని విశేషాలు పాట తర్వాత. వింటూనే ఉండండి, స్టే ట్యూన్డ్.

ఉదిత్ నారాయణ అలాగే ఎస్పీ శైలజ గారు పాడినటువంటి అద్భుతమైన పాట మృగరాజు సినిమాలో నుండి విన్నాం కదా. ఈ పాట మీలో ఎంతమందికి ఫేవరెట్? అండ్ నేను రివీల్ చేశాను అండ్ ఆల్మోస్ట్ గెస్ట్ చేసిన వాళ్ళ గురించి కూడా చెప్పడం కాస్త వెనుకబడ్డాను కదా, బట్ స్టిల్ ఒక పాట వినిపించగానే చక్కగా అలా గెస్ట్ చేసి నాకు మెసేజ్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. ఈ పాట అంటే నాకు ఇష్టం అంటూ కొందరు బెంగళూరు నుండి, కొందరు హైదరాబాద్ నుండి మెసేజ్ చేసేస్తున్నారు అండ్ దట్స్ సో గుడ్ అనితా గారు. ఎనీవేజ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే సినిమాలోకి రాకముందు, ఐ మీన్ డైరెక్ట్గా సినిమాలు చేయడం మొదలు పెట్టక ముందు కొద్ది రోజులు అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారనమాట గురుశేఖర్ గారు. ఎవరి దగ్గర చెప్తా, గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. ఎందుకు అంటే మనకి గుర్తుకొస్తాయి కాబట్టి. స్టూడియో క్లర్క్ సమయం 11:21 అవుతుందన్నమాట. యాక్షన్, డ్రామా, మైథలాజికల్, రొమాన్స్, హిస్టారికల్ డ్రామా, అన్ని రకాల జానర్స్లోనూ అద్దరిపోయే సినిమాలు తీశారండి మన గుణశేఖర్ గారు. అదేంటో అసలు ఒక డైరెక్టర్ ఇలాంటి సినిమాలు అయితేనే, అంటే ఒక మంచి ఫ్యామిలీ స్టోరీస్, ఒక మంచి లవ్ స్టోరీసే బాగా తీస్తారని ఒక బ్రాండ్ ఎప్పుడు వేసుకోలేదు ఆయన. సినిమాలు కూడా అలాగే ఉంటాయి, మనకు కూడా భలే నచ్చుతాయి, అది విషయం. 1992లో తను డైరెక్ట్ ఫిల్మ్ తీశారనమాట. హీ వాజ్ నాట్ అసిస్టెంట్ డైరెక్టర్, అప్పటికీ అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తూ సొంతంగా సినిమా తీశారు, లాఠీ అనేటువంటి సినిమా. అయితే దానికి ముందు ఆయన కొద్ది రోజులు అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారని చెప్పాను కదా. ఆ అసిస్టెంట్ డైరెక్టర్స్ వర్క్ చేసినటువంటి డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో అందులో ఒకరు రామ్ గోపాల్ వర్మ గారు కూడా. మిగతా వాళ్ళు ఎవరు రివీల్ చేస్తా మరి కాసేపట్లో. అయితే అలాగా 1992 నుండి ఫిల్మ్ ఇండస్ట్రీలో అంతకు ముందు నుంచి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తూ తర్వాత స్వతహాగా సినిమాలు తీయడం మొదలు పెట్టడం 1992లో జరిగినప్పటికీ కమర్షియల్ సక్సెస్ వచ్చింది మాత్రం 2003. ఈ సినిమా భలే సినిమా, అంటే అందరికీ నచ్చింది అండ్ చాలా లాంగ్వేజెస్లో రీమేక్ కూడా అయ్యింది సినిమా. ఆ సినిమానే ఒక్కడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక్కడితో కొట్టిన రికార్డు మాత్రం నిజంగానే ఆ ఇయర్కి ఇట్స్ అ హ్యూజ్ కమర్షియల్ సక్సెస్ అనేటువంటి పేరు తీసుకొచ్చింది. మంచి స్టోరీ అలాగే పాటలు అన్నీ టుగెదర్ వాహ్ క్యా బాత్ హై అని అనిపించాయి నిజం. మరి ఇంకా మాట్లాడుకుందాం మరో మంచి పాట తర్వాత. స్టే ట్యూన్డ్. ఇప్పుడు అదే సినిమాలో నుండి శ్రేయా ఘోషల్ పాడినటువంటి ఈ అందమైన పాట మీకోసం వినిపించేస్తున్నాను. వింటారు కదా, స్టే ట్యూన్డ్.

గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. గుణశేఖర్ గారి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం ఇవాల్టి గుర్తుకొస్తున్నాయిలో. అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ని స్టార్ట్ చేసినటువంటి గుణశేఖర్ గారు రామ్ గోపాల్ వర్మ గారితో పాటుగా క్రాంతి కుమార్ గారి దగ్గర కూడా వర్క్ చేశారు. అండ్ ఆయన చేసినటువంటి వర్క్స్ అన్నీ కూడా అంత అప్రిషియేటింగ్గా, అంత ఏమంటారు, ఎక్కువ డెడికేటెడ్గా ఉండేవేమో. అందుకే తను తీసినటువంటి ఫస్ట్ సినిమా కూడా అలాగే ఉంటుంది, ప్రశాంత్ హీరో ప్రశాంత్తో లాఠీ అనేటువంటి సినిమా. అయితే ఆ సినిమాకి నంది అవార్డు కూడా వచ్చింది. ఇక ఆ తర్వాత 93లో తీసినటువంటి సొగసు చూడతరమ, ఈ సినిమా ఒక రొమాంటిక్ స్టోరీగా ఏమంటారో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంది. ఇంద్రజా గారు అలాగే నరేష్ గారు హీరో హీరోయిన్స్గా యాక్ట్ చేసినటువంటి సినిమా. అండ్ సీతాకోక చిలకాలమ్మ ఇందాక చక్కగా వినిపించాను కదా మీకు పాట, ఎంత బాగుంది, భలేగా ఉంది కదా. సో ఆ సినిమాలోని సాంగ్ అండ్ చాలా మంచి మెలడీ పాట ఆ సినిమాకు కూడా నంది అవార్డు రావడం జరిగింది. సో అలా అలా మంచి మంచి హిట్ సినిమాలు చేస్తున్నటువంటి టైంలో తనకి చిన్నపిల్లలతో సినిమా తీయాలనే ఆలోచన పుట్టింది. మరి వెనక్కి తగ్గారా? బాలభారతం సినిమా తీశారు కదా ఎన్టీఆర్ గారితో, జూనియర్ ఎన్టీఆర్ గారితో, భలే సినిమా, బా ఎంత బాగుంది, ఇంతమంది చిన్నపిల్లలు ఆ సినిమాలో అని అనుకుని సినిమా థియేటర్స్కి వెళ్ళి చూసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారన్నమాట. సో అలాగా ఆ సినిమాకి నేషనల్ అవార్డు కూడా రావడం జరిగింది, బెస్ట్ చిల్డ్రన్ కేటగిరీలో అలా నేషనల్ అవార్డు కొట్టుకొచ్చేసారు మన గుణశేఖర్ గారు ఆయన టాలెంట్తో, ఆయన హార్డ్ వర్క్తో, వీటన్నింటితో కలిసి. ఇట్ వాజ్ ఇన్ 1995-96 ఆ టైంలో వచ్చినటువంటి సినిమా అనమాట. ఇక ఆ తర్వాత వచ్చినటువంటి అన్ని సినిమాలు కూడా సూపర్ డూపర్ సక్సెస్ సాధించినటువంటి సినిమాలే. అందులో ముఖ్యంగా 1998లో రిలీజ్ అయినటువంటి సినిమా గురించి చెప్పుకోవాలి. చూడాలని ఉందా? చూడాలని ఉంది అంటూ చక్కగా సినిమా చూసే వాళ్ళకి ఇంకా ఇంటెన్షన్ క్రియేట్ చేసేలాగా తీసినటువంటి ఒక ట్రైలర్ ఇది. అది టీవీలో వచ్చేది. ఇది చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఏంటి టైటిల్ వెరైటీగా ఉంది, సినిమా తీసేది ఎవరు అంటే ఫస్ట్ అశ్విని దత్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారనేటువంటి

టాక్, తరువాత మణిశర్మ గారు మ్యూజిక్ అందిస్తున్నారు అనేటువంటి టాక్ మరొకటి, మెగాస్టార్ చిరంజీవి గారు యాక్ట్ చేస్తున్నటువంటి సినిమా ఇది అని ఇలా ఇలా హైప్ పెరిగిన తర్వాత దెన్ కేమ్ గుణశేఖర్ గారి డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమా. కానీ సినిమా చూస్తే మాత్రం వండర్ఫుల్, ఇంకా పేరు పెట్టడానికి లేకుండా ప్రతి ఒక్క పాట, సినిమా, స్టోరీ, ఫైట్స్ అన్నీ అద్భుత అనిపించేశాయి. ఆ ఇయర్లో అది కూడా హైయెస్ట్ గ్రాసింగ్ తెలుగు ఫిల్మ్గా నిలిచిందన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం మరొక మంచి పాట తర్వాత. స్టేట్యూన్.

0: నేషనల్ హ్యాండ్లూమ్ వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.
1: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
2: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
1: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. అద్భుతమైన పాట విన్నాము, అలాగే సినిమా గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. అయితే రామచిలకమ్మ సినిమా, ఐ మీన్ ఆ పాట చూడాలని ఉంది సినిమాలోది. అయితే ఈ సినిమాలో మనందరికీ భలే కనెక్ట్ అయ్యేటువంటి పాట ఇంకొకటి ఉంటుంది, సింబలే సింబలే అనేటువంటి పాట. చిన్నపిల్లల్ని పెట్టి తేజ చిన్న చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేసినటువంటి సినిమా. అయితే పక్కన చక్కగా బొమ్మలు వస్తాయి, అబ్బాయితో ఆడుతూ ఉంటాయి. ఇవన్నీ చిన్నప్పుడు మనకు కూడా ఒక చైల్డ్హుడ్ మెమరీ కదా. సినిమా థియేటర్లో కానీ ఇంట్లో కానీ చూసినప్పుడు అరే భలేగా పక్కనే వచ్చి ఆడుతున్నాయి, ఇది ఎలాగ సాధ్యం, ఆ కార్టూన్స్ ఎంత క్యూట్గా ఉన్నాయి అని అనిపించేది. సో ఇలాంటి ఏమంటారు స్పెషల్ ఎఫెక్ట్స్తో కూడా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసినటువంటి ఆ టాలెంట్, ఆ థాట్కి కూడా ఒకసారి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అయితే స్టార్టింగ్ నుండి కూడా మనం గుణశేఖర్ గారి సినిమాలు తీసుకుంటే ప్రతి సినిమాలో కూడా హీరోయిన్ ఎప్పుడు ఒక స్ట్రాంగ్ మెంటాలిటీ, స్ట్రాంగ్ ఏమంటారు పర్సెప్షన్లో, చూడ్డానికి నాజుగ్గానే ఉన్నప్పటికీ, అందంగా అమాయకంగా ఉన్నప్పటికీ, ఏదైనా ఒక ఇబ్బంది వచ్చినప్పుడు లేదా ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాత్రం ధైర్యాన్ని సాహసాన్ని ఉట్టిపడేలాగా హీరోయిన్ సెలెక్షన్ కానివ్వండి, లేకపోతే పిక్చరైజేషన్లో వాళ్ళ క్యారెక్టర్స్ కానివ్వండి, ఎంత అద్భుతంగా ఉంటుందో మాటల్లో చెప్పడం కంటే తన సినిమా ముమ్మార్లు చూస్తేనే అర్థమవుతుంది అని అంటాను నేను. మనోహరన్ సినిమాలో దేశభక్తి మీద తీసినటువంటి సినిమాలో తాజ్మహల్ ఆ సినిమాకు అక్కడ సెట్ వేశారు. అయితే దానికి ముందు జరిగినటువంటి ఆర్ దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు కొన్ని ఉంటాయి. అంటే లయాకి చాలా చదువుకోవాలని ఉంటుంది, చదువు అంటే ఇష్టం, అలాగే ఇంటర్లో మంచి మార్క్స్ వస్తాయి. పెళ్ళైపోతుంది, నా చదువు ఎలా అని హీరో పైన బాగా కోపం పెంచేసుకుంటుంది. కానీ తర్వాత హీరో ఎంకరేజ్ చేస్తాడు, చదువుకోమని అంటాడు. అయితే హీరోకి ప్రాబ్లం వచ్చినప్పుడు హీరోయిన్ ఎంత స్ట్రాంగ్గా నిలబడి పోట్లాడింది, ఎంత సక్సెస్ఫుల్గా మన దేశభక్తిని అలాగే తన కుటుంబ గౌరవాన్ని కాపాడుకుందో చూపించినటువంటి సినిమా అది. సో ఇలాగా ప్రతి ఒక్కటి కూడా, అంటే ప్రతి ఒక్క చిన్న చిన్న ఎలివేషన్స్ అని అనలేము, కానీ ది బెస్ట్గా చూపించినటువంటివి మాత్రం అలా చాలా ఉన్నాయి. ఇక చిరంజీవి యాక్ట్ చేసినటువంటి మృగరాజ సినిమా గురించి తీసుకుంటే వైల్డ్ లైఫ్, ఆ వైల్డ్ లైఫ్ని ఎంత బాగా కళ్ళకు కట్టినట్టు నిజంగానే అడవిలో ఉండి చిత్రీకరించారా అనేటువంటి ఫీలింగ్ వచ్చేలాగా తీశారా సినిమాని. అంతేనా రాణి రుద్రమాదేవి సినిమా గురించి ఇంకా ప్రత్యేకించి చెప్పాలి, అండ్ ఆఫ్ కోర్స్ శాకుంతలం సినిమా గురించి కూడా చెప్పాలి. అది మన తెలంగాణ ప్రైడ్ రుద్రమాదేవి సినిమా. ఇప్పటికే హిస్టారికల్ మూవీగా మనం రుద్రమాదేవి గురించి మాట్లాడుకుంటాం, ఎన్నో స్టోరీస్ వింటాం, కానీ అనుష్క గారిని పెట్టి అలాంటి ఒక సినిమాని తీయాలి అనేటువంటి ఆలోచన రావడం, అంత చక్కగా పిక్చరైజ్ చేయడం, అండ్ ఆ సెట్స్ అవన్నీ కూడా ఆహా అద్భుత అనిపించలేదా సినిమా చూసినప్పుడు? అఫ్కోర్స్ ఎస్ కీర్తి అని మీరు అంటున్నారు, నాకు వినబడుతుంది. ఇంకా

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. 2003 సెన్సేషన్ గురించి మీకు చెప్పాలి. అండ్ ఆఫ్ కోర్స్ ఇందాకే ఆల్రెడీ చెప్పినప్పటికీ కూడా అందులో వేసినటువంటి చార్మినార్ సెట్ గురించి చెప్పాలి. అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అండ్ భూమిక ఇద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి క్రేజీ హిట్ గురించి చెప్పాలి. ఈ సినిమాకి ఈ సెట్ ఏదైతే ఉందో అది ఎంత స్పెషలో, ఆ తర్వాత 2004లో వచ్చినటువంటి అర్జున్ సినిమాలోని మధుర మీనాక్షి టెంపుల్ సెట్ కూడా అంతే స్పెషల్. ఆ సెట్కి సంబంధించి ఎన్నో ఇంటర్వ్యూలు, టాక్స్, అసలు ఏముండబోతుంది ఈ సెట్కి ఆ సినిమాకి ఏంటి సంబంధం అని మాట్లాడుకున్న వాళ్ళు కూడా లేకపోలేరు. ఎందుకంటే అప్పటికి సినిమా రివీల్ అవ్వలేదు, స్టోరీ తెలీదు, ఏమీ తెలీదు. కానీ సినిమా కాస్త స్పెషల్గా ఉండబోతుంది అనేటువంటి టాక్ అయితే ఉంది. సో అలాగా ఈ ఇంట్రెస్టింగ్ ఏమంటారు టాక్స్, గాసిప్స్ అన్నీ సినిమాకు ముందు ఇప్పుడు ఎలా ఉన్నాయో అప్పుడు అలాగే ఉండేవి. కానీ సోషల్ మీడియా ఒక వేగం అనేది అప్పుడు చాలా తక్కువ ఉండేది కాబట్టి ఇంకా క్యూరియాసిటీ అనేది చాలా ఉండేదన్నమాట. అయితే ఆ సినిమా, ఐ మీన్ అర్జున్ మూవీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా స్ట్రీమ్ అవ్వడం జరిగింది. అండ్ అది చాలా గ్రేట్, ఒక మంచి మెమరీగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత కంటిన్యూస్గా గురుశేఖర్ గారి, మహేష్ బాబు గారి ముగ్గురు ఇద్దరి కాంబినేషన్లో 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ తర్వాత వచ్చినటువంటి సైనికుడు సినిమా కూడా. సో ఈ సినిమా కూడా ఏమంటారు అంత ఏమంటారు అనుకున్నటువంటి, ఆశించినటువంటి సక్సెస్ అవ్వకపోయినా మ్యూజికల్గా మంచి హిట్ సాధించింది. అలాగే స్టూడెంట్స్కి బాగా నచ్చింది. అండ్ కమింగ్ టు ఒక ఇంకొక వండర్ఫుల్ సినిమా గురించి చెప్పాలి. ఇది మన తెలుగు ఇళ్లల్లో ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకున్నటువంటి సినిమా. ఎన్నిసార్లు మాట్లాడుకున్నారో సినిమా గురించి డిస్కషన్ జరిగింది, హీరోయిన్ గురించి డిస్కషన్ జరిగింది, ఏంటి అసలు ఇంత సస్పెన్స్ పెట్టేస్తున్నారేంటి అనేటువంటి డిస్కషన్స్ కూడా బోల్డ్ అయ్యాయి. ఇందుకే ఆ సినిమా ఏంటి రివీల్ చేస్తా ఒక మంచి పాట తర్వాత. స్టే ట్యూన్డ్. గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: అద్భుతమైన పాటలు వింటూ ఉన్నాం కదా. గుణశేఖర్ గారి డైరెక్షన్లో వచ్చినటువంటి అన్ని పాటలు సూపర్ డూపర్ పాటలే. అండ్ సినిమా గురించి కూడా, అయితే ఇంతగా మాట్లాడుకున్నటువంటి సినిమా ఏమిటి, ఇందాకే మీకు హింట్ ఇచ్చేసా, అసలు అర్థమయ్యి ఉండాలి. 2010లో వచ్చినటువంటి వరుడు సినిమా. అసలు ఈ సినిమా అనుకున్నప్పటి నుండి క్వశ్చన్ మార్కులు చాలా ఉండిపోయాయి. అంటే అంత సస్పెన్స్ మెయింటైన్ చేశారు. నిజంగానే 5 రోజుల పెళ్ళి ఇంత అద్భుతంగా ఉంటుందా అనిపించేటువంటి సెట్స్, అలాగే ఆ స్టోరీకి తగ్గట్టుగా హీరో అల్లు అర్జున్ అండ్ భానుశ్రీ ఆ హీరోయిన్. కానీ ఫస్ట్లో రివీల్ చేయలేదు ఏంటి ఆ స్టోరీ ఎలా ఉండబోతుంది అని వెళ్ళి చూసిన తర్వాత అందరికీ అనిపించింది నిజంగానే పెళ్ళింత చక్కగా, ఇంత వండర్ఫుల్గా, ఇంత బ్యూటిఫుల్గా చెయ్యాలి అనేటువంటి థాట్ని తీసుకొచ్చినటువంటి సినిమా అన్నమాట. ఆ సెట్స్ కానీ, స్టోరీ కానీ, స్టోరీ ఏమంటారు పిక్చరైజేషన్ కానీ అన్నీ వండర్ఫుల్గా అనిపించాయి. అంతేకాదు ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు ఎంత బాగుంటాయి, అమ్మమ్మలు తాతలు అండ్ అందరి ఫ్యామిలీతో జరుపుకునేటువంటి సెలబ్రేషన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి, అసలు పెళ్ళంటే అర్థం ఏంటి అని చెప్పేటువంటి విధంగా తీసినటువంటి ఈ మూవీ కూడా అందరికీ చాలా చాలా నచ్చింది. అసలు ఇటువంటి ఒక కాన్సెప్ట్, ఇంతవరకు ఎన్నో సినిమాలు పెళ్ళికి సంబంధించినవి, అలాగే పెళ్ళితో పాటుగా

పెళ్లి తంతు గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ఇవన్నీ కూడా ఎన్నో సినిమాలలో ఉన్నప్పటికీ వరుడు సినిమా అందరికీ కాస్త స్పెషలే. ఈవెన్ మీకు కూడా అనిపిస్తుంది కదా. మళ్ళీ ఏం చేయకుండా ఒక మంచి పాట వినేసేద్దామా? స్టే ట్యూన్డ్.

గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. హిట్స్ అండ్ ఫ్లాప్స్తో సంబంధం లేకుండా తను ఎన్నుకున్నటువంటి స్టోరీ బాగుంటే, చక్కగా పిక్చరైజ్ చేసి, ఐ మీన్ చక్కగా డైరెక్ట్ చేసేటువంటి డైరెక్టర్లో ఒకరైనటువంటి గుణశేఖర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. రీసెంట్ టైమ్స్లో 2026 ఈ ఇయర్లో ఫెబ్రవరి రిలీజ్ అయినటువంటి సోషల్ డ్రామా థ్రిల్లర్ సినిమా గురించి చెప్పాలి, ఈఫోరియా. అందులో భూమిక గారి యాక్టింగ్ చూడాలి, వాహ్. నిజంగానే ఎంత ఏమంటారు, మనకెంత ఎనర్జీని ఇస్తుందో తన క్యారెక్టర్. ఒక మదర్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, ఒక విమెన్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, దారి తప్పిపోయిన పిల్లల్ని దారికి తీసుకురావడానికి తను చేసినటువంటి స్ట్రగుల్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించి, ఒక పాక్సో కేస్కి రిలేటెడ్ చాలా సున్నితమైన టాపిక్ని డీల్ చేసినటువంటి విధానం ఆ సినిమా. అండ్ ఈ సినిమా చాలా మంచి సోషల్ ఓరియంటెడ్ సినిమా అండ్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాగా 2026లో నిలిచింది. అలా ప్రతి సినిమాకి తను ఎన్నుకున్నటువంటి వాల్యూస్ని ఏమాత్రం తగ్గించుకోకుండా సినిమాలు తీసే విధానంలో గుణశేఖర్ గారు ఎప్పుడూ గ్రేట్ అని అనిపించుకున్నారు. అంతేకాదు, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ప్రతి సినిమా కూడా ఒక ఆణిముత్యమే. ప్రతి సినిమాలోనూ ఎంతో కొంత కాదు, సినిమా అంతా కూడా బెస్ట్ అని అనిపించిన బోల్డ్ ఉన్నాయి. అండ్ మరొక విషయం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, మ్యూజిక్. ప్రతి సినిమాలోనూ కూడా మ్యూజిక్ ది బెస్ట్గానే అనిపించేలాగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ లూప్ మోడ్లో పెట్టుకొని వినాలి అనిపించేటువంటి పాటలు ఉంటాయి. ఇది ఇవాల్టి గుర్తుకొస్తున్నాయి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం చైతన్య స్ఫూర్తి కార్యక్రమాన్ని వింటున్నారు. కష్టే ఫలి అనేటువంటి మాటలు మనందరికీ నచ్చే మాటలే, అలాగే ప్రతిరోజు మనం చేసే మాటలే, ఐ మీన్ చేసే పనులే. మనకి నచ్చిన పని కోసం మనం అలాగే కష్టపడతాం. అంతేకాదు, ది బెస్ట్ అనిపించుకోవాలంటే కొంచెం కష్టం ఎక్కువే పడతాం. అలా కష్టపడి సాధించిన దాంట్లో, 10 మంది అప్రిషియేట్ చేసే దాంట్లో మనం ఉంటే, మన పేరు ఉంటే, మనం ఉండేటువంటి ఏరియా, ఊరు, మండలం ఏదైనా సరే అంతటికీ పాకితే ఆ హ్యాపీనెస్ని మాటల్లో చెప్పలేం కదా. ఆ గుర్తింపు కోసం ఒక వ్యక్తి పడ్డ కష్టం ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం చైతన్య స్ఫూర్తిలో. ఇది తను తనకి తెలిసినటువంటి వృత్తిలో పడ్డ కష్టం. అలా మనం కూడా ప్రతి ఒక్కళ్ళ మనకి నచ్చినటువంటి వృత్తిలో మనము కష్టపడితే సక్సెస్ ఎందుకు రాదట? నో ఛాన్స్, వచ్చి తీరుతుంది. మరి ఏంటా కథ మాట్లాడుకుందాం. మంచి పాట తర్వాత స్టే ట్యూన్డ్.

బ్యూటిఫుల్ పాట, శ్రేయా ఘోషల్ పాడిన పాట వరుడు కావలను సినిమాలో నుండి విన్నాం కదా. అయితే 2 గంటల 10 నిమిషాలు సంవాట్ పెట్టుకున్నటువంటి టార్గెట్, 2 గంటల 10 నిమిషాల టార్గెట్ పెట్టుకొని నేద్దామనుకున్నటువంటి చీర 170 నిమిషాల్లోనే కంప్లీట్ చేశారు హరిప్రసాద్ అనేటువంటి వ్యక్తి. సిరిసిల్లాకు చెందినటువంటి చేనేత కార్మికుడు. తనకు తెలిసింది చేనేత పని ఒకటే, తను చేయగలిగింది అదొకటే, తను నేసేది చీరలే. ఈ చీరలకు సంబంధించి నేనేం బెస్ట్గా చేయగలను, ఇది అందరినీ ఇన్స్పైర్ చేసేలాగా ఉండాలి, నాకు సక్సెస్ రావాలి, పేరు రావాలి, అలాగే నా ఒక్కడికే కాదు నేను పుట్టిన ఊరికి, నేను చేస్తున్నటువంటి వృత్తికి, వీటన్నింటికి కూడా గొప్ప పేరుని తీసుకురావాలంటే నేను ఏం చేయొచ్చు అని బాగా ఆలోచించి ఇంత సమయంలోనే చీరని నేయగలిగేటువంటి ప్రతిభను, నేర్పును సంపాదిస్తానని డిసైడ్ అయ్యాడు. దాని వెనకాల ఒక సంవత్సరం కఠోర దీక్ష కూడా ఉంది. మామూలుగా చీర నేయడం అంటే 2 నుండి 3 రోజుల వరకు ఉండేటువంటి పని. అందులో మళ్ళీ జరి, అనుకున్నటువంటి అంచు, లేకపోతే దానికి తగినట్టుగా బొమ్మలు, ఇవన్నీ కుదరాలి. ఒక పట్టు చీర నేయడం అంటే అసలు చిన్న విషయమే కాదు. అటువంటి పనిని సునాయాసంగా చేయడం కోసం చేసినటువంటి హార్డ్ వర్క్, హోంవర్క్ మాత్రం చాలా ఉంది. అంతేకాదు చాలా సన్ననైనటువంటి దారాలు, చీర నేసిన తర్వాత చక్కగా ఫోల్డ్ చేస్తే ఒక అగ్గిపెట్టెలో, ఒక సాధారణమైనటువంటి అగ్గిపెట్టెలో పట్టేటువంటి చీరని నేశాడు అని అంటే ఇది నిజంగానే తన ప్రతిభకు, తన దీక్షకు హ్యాట్స్ ఆఫ్ కొట్టవలసిందే. అంతేకాదు ఇలా చేసేటప్పుడు తన వేళ్ళు బొబ్బలెక్కేవట, పెయిన్ అయ్యేదట. చాలాసేపు కూర్చుని ఏమంటారు అలా నేయడం వల్ల వెన్నుపూసకు కూడా కాస్త తక్లీఫ్ అంటాం కదా, పెయిన్ వచ్చేది. కానీ సాధించాలి అనేటువంటి తపన ఒకటి ఉంటుంది కదా, అది నిద్ర పోనిస్తుందా, సక్సెస్ని ఆగనిస్తుందా, ఆగనివ్వదు. అందుకే ఆ సక్సెస్ని అంత బ్యూటిఫుల్గా ముందుకు తీసుకురావడానికి తన కఠోర దీక్షని సాధనంగా వాడుకున్నాడు, సక్సెస్ని సాధించాడు సిరిసిల్లాకు చెందినటువంటి హరిప్రసాద్. సో తన గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ప్రపంచంలోనే ఈ రకంగా నేసిన చీర ఇది మొదటిది. అంతేకాదు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ పని చెయ్యాలి అనేటువంటి నిర్ణయం తీసుకుని సంవత్సరం నుండి గట్టిగా ప్రయత్నం చేసి ఈ సక్సెస్ని సాధించినటువంటి హరిప్రసాద్ని అందరూ పొగుడుతున్నారు. మరి తన గురించి ఇంకా మాట్లాడుకుందాం మంచి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

సూపర్ పాట విన్నాం కదా, ఎస్పి చరణ్ అండ్ సునీత గారు పాడినటువంటి పాట గంగోత్రి సినిమాలో నుండి. అయితే ఓర్పు అంకిత భావం ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఫస్ట్ మనకి ఒక లక్ష్యం, ఇదే కావాలి, నేను దీన్ని చేయగలగాలి, బెస్ట్గా చేయగలగాలి, అండ్ దీన్ని సాధించడంలో నాలో ఉన్నటువంటి ఫ్లాస్ ఏంటి, వీటిని నేను ఎలా అధిగమించవచ్చు, ఇలాంటి ఒక క్లియర్ పిక్చర్ మన కళ్ళు ముందు ఉన్నప్పుడు సక్సెస్కి కాస్త దారి మెల్లిమెల్లిగా ఓపెన్ అవుతున్నట్టే. అయితే ఆ సక్సెస్ రావాలి అని అంటే ముందు మన పాత్ క్లియర్గా ఉందా లేదా చూసుకోవడం మాత్రం చాలా చాలా ముఖ్యం. అందుకే మనకి తెలిసిన వాటినే బెస్ట్గా చేసేటువంటి ఆర్ బెస్ట్ ఇచ్చేటువంటి ఆప్షన్స్ని ఎతుక్కున్న వాళ్ళలో సక్సెస్ స్టోరీస్ ఎక్కువే, ఎందుకంటే వాళ్ళకి పాత్ క్లియర్గా ఉంటుంది, కనిపిస్తుంది, తెలుస్తుంది. ఇలా తన ప్రతిభను కూడా అందరికీ తెలియాలని ఒక సంవత్సరం నుండి దీక్షగా తను చేసినటువంటి ఏమంటారు హార్డ్ వర్క్ ఇప్పుడు అందరికీ అవగతమైంది, అందరూ చూస్తున్నారు, అందరూ మెచ్చుకుంటున్నారు. కానీ తన స్కిల్ని మాత్రం ఎవరూ తీసుకోరు, ఆ స్కిల్ తనకి మాత్రమే సొంతం, ఎందుకంటే అంతగా కష్టపడి సాధించాడు కాబట్టి. లైఫ్లో ఇటువంటి సక్సెస్ స్టోరీస్ రేపు మనవి కూడా అవ్వచ్చు ప్రయత్నం చేస్తే, ఏమంటారు కదా. రైటింగ్గా మాట్లాడుకుందాం, మరిన్ని ఇంట్రెస్టింగ్ మాటలు ఒక మంచి పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

0: హ్యాండ్లూమ్ వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన, ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.
1: ప్రతి గురువారం 2:15 నుండి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. అయితే ఈ నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2026 జరుపుకుంటున్న సందర్భంగా ఈ గురువారం 6వ తేదీన తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశం గురించి ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. ఫోన్ నంబర్లు 0402324085204023240853 0402955 0923. ప్రకటన విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 12:30. ఇప్పుడు తెలుగులో వార్తా ప్రసారాలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్యల ఆరోపణలపై ప్రతిపక్షాల ఆందోళనతో లోక్సభలో ప్రతిష్టంభన ఈరోజు కొనసాగుతోంది. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు. అసోం, మేఘాలయల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అసాన్ వేదికగా జరుగుతున్న కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో మహిళల సింగిల్స్లో ఇషారాణి, తన్వీ శర్మ, శ్రేయాన్షి సెమీఫైనల్స్లోకి ప్రవేశించారు. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్యల ఆరోపణలపై ప్రతిపక్షాలు ఆందోళన చేయడంతో లోక్సభ ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలను చేపట్టడానికి ప్రయత్నించారు. అయితే విద్యార్థుల నిరసనలపై జరిగిన పోలీసు చర్యల ఆరోపణలను ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తారు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాలు సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా సభ్యులందరినీ కోరారు.
1: సంసద్ చర్చా సంవాద్ కే లియే ఆప్కే విచారో కే అభివ్యక్తి కే లియే ప్రశ్నకాల్ మే మహత్వపూర్ణ ప్రశ్న పూచో కై విభాగో కే మహత్వపూర్ణ ప్రశ్న హై ఔర్ ఆప్ నియోజిత తరీకే సే పోస్టర్ బాజీ కర్కర్ ప్రదర్శన్ కర్కర్ సదన్ కీ గరిమా కో ఘటానా చాహతే హై సదన్ కీ కార్వాయీ ఆజ్ 2 బజే తక్ కే లియే స్థగిత్ కీ జాతీ హై.
0: అయినప్పటికీ గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీసు చర్యల ఆరోపణలతో పాటు పలు అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళన చేయడంతో రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ సమావేశమైనప్పుడు ప్రతిపక్షాల గందరగోళం మధ్యే చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 అవర్ను చేపట్టారు. జమ్మూకాశ్మీర్కు చెందిన బీజేపీ ఎంపీ సత్పాల్ శర్మ ఆర్టికల్ 370 రద్దును గుర్తు చేస్తూ సరిగ్గా 7 ఏళ్ల క్రితం ఇదే రోజున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇది జమ్మూకాశ్మీర్ చరిత్రలో మాత్రమే కాకుండా దేశం మొత్తానికి ఒక చారిత్రాత్మక దినమని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం జమ్మూకాశ్మీర్ను అభివృద్ది దిశగా కొత్త శిఖరాలకు చేర్చిందని శర్మ అన్నారు. ప్రతిపక్షాల నిరసనలు కొనసాగడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే మెరుగైన పనితీరు కనబరిచిందని అన్నారు. ద్రవ్య విధాన ప్రకటనను విడుదల చేస్తూ మల్హోత్రా రెపో రేటును 5.25% మార్పు లేకుండా ఉంచాలని ఆర్బీఐ నిర్ణయించినట్టు వెల్లడించారు. అలాగే 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటైల్ ద్రవ్యోల్బణ అంచనాను గతంలో ఉన్న 5.1% నుంచి 5% ఆర్బీఐ తగ్గించినట్టు ఆయన పేర్కొన్నారు.
2: After a detailed assessment of the evolving macroeconomic and financial developments as well as the outlook, the MPC decided unanimously to keep the policy repo rate unchanged at 5.25%.
0: గ్లోబల్ సౌత్ ఆకాంక్షలు ప్రతిబింబించే సంస్కరణలు ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత ఆవశ్యకమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. భారత్లో స్టడీ టూర్ నిమిత్తం పర్యటిస్తున్న 17 దేశాల ఐక్యరాజ్యసమితి శాశ్వత ప్రతినిధులతో డాక్టర్ జయశంకర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సాంకేతికత, సముద్ర భద్రత, శాంతి పరిరక్షణ, అభివృద్ది భాగస్వామ్యం, విపత్తు ప్రతిస్పందన వంటి అంశాలపై చర్చించినట్టు జయశంకర్ తెలిపారు. ఇథనాల్ వ్యవసాయ రంగానికి ఒక గొప్ప అవకాశమని, ఈ విధానం వల్ల రైతులకు ఉపయోగకరంగా ఉండి పంటకు సరైన ధర నేరుగా రైతుకు చేరుతుందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో ఆల్ ఇండియా కిసాన్ కోఆర్డినేషన్ కమిటీ ప్రతినిధి బృందంతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ చౌహాన్, ఇథనాల్ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా రైతులకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో రైతు నాయకులు ఇథనాల్కు మద్దతు తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు 5వ తేదీని బీజేపీ చారిత్రాత్మక దినంగా అభివర్ణించింది. ఆర్టికల్ 370 రద్దు చేసి

0: 7 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే ఈ రాజ్యాంగ నిబంధనను రద్దు చేశామని తెలిపారు. సర్దార్ పటేల్ సంకల్పాన్ని ప్రతిబింబించేలా 2019లో హోంమంత్రి అమిత్ షా అవసరమైన చర్యలు తీసుకున్నారని చెప్పారు.
1: अनुच्छेद 370 को उखाड़ के फेंक दिया गया था जो कि हमारे संविधान में लिखा था. ऑनरिंग द स्पिरिट ऑफ द कॉन्स्टिट्यूशन ऑफ इंडिया आर्टिकल 370 वॉज एब्रोगेटेड. आर्टिकल 370 स्टार्टेड विद द वर्ड टेम्पररी बट नोबडी हैड द विल टू एब्रोगेट इट.
0: प्रधानमंत्री नरेंद्र मोदी నాయకత్వంలో నేరస్తుల అప్పగింత జాతీయ ప్రాధాన్యతగా మారిందని భాటియా అన్నారు. పరారీలో ఉన్న నేరస్తులపై ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించిందని ఆయన చెప్పారు. 2019 నుంచి 2026 వరకు 36 దేశాల నుండి 274 మంది పరారీలో ఉన్న నేరస్తులను దేశానికి రప్పించినట్టు భాటియా తెలిపారు. రాష్ట్రపతి భవన్లోని అమృత్ ఉద్యాన్ సమ్మర్ యాన్యువల్స్ ఈ నెల 16వ తేదీ నుండి ప్రజల సందర్శనార్థం తెరిచి ఉంచుతారు. ప్రజలు సెప్టెంబర్ 15 వరకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ అమృత్ ఉద్యాన్ను సందర్శించవచ్చు. నిర్వహణ పనుల నిమిత్తం ప్రతి సోమవారం అమృత్ ఉద్యాన్ను మూసివేస్తారు. అమృత్ ఉద్యాన్లోకి ప్రవేశం పూర్తిగా ఉచితం. జాతీయ క్రీడా దినోత్సవం 29 ఆగస్టు సందర్భంగా క్రీడాకారులకు, ఉపాధ్యాయ దినోత్సవం 5 సెప్టెంబర్ సందర్భంగా ఉపాధ్యాయులకు అమృత్ ఉద్యాన్లోకి ప్రత్యేక ప్రవేశం కల్పించబడుతుందని రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. అసోం, మేఘాలయల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. రేపటి వరకు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, కేరళ, మాహే, ఈశాన్య భారతంలోని పలు ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అలాగే రానున్న 3 రోజుల పాటు కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, తెలంగాణల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అసాన్ వేదికగా జరిగిన కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో మహిళల సింగిల్స్లో ఇషారాణి బార్వా, తన్వీ శర్మ, శ్రియాంశి వాలిశెట్టి సెమీఫైనల్స్లోకి ప్రవేశించారు. క్వార్టర్ ఫైనల్స్లో ఇషారాణి బార్వా దక్షిణ కొరియాకు చెందిన లీ సో హీపై 18-21, 21-15, 7-21 తేడాతో విజయం సాధించగా, చైనాకు చెందిన ఆన్కి యువాన్ను 21-16, 21-15 తేడాతో తన్వి ఓడించారు. అలాగే చైనీస్ తైపీకి చెందిన యుపో పాయ్పై శ్రియాంశి 21-15, 21-14 తేడాతో విజయం సాధించారు. పురుషుల డబుల్స్లో భారత జోడి కృష్ణప్రసాద్ గర్గా, పృథ్వీ కృష్ణమూర్తి రాయ్ థాయిలాండ్కు చెందిన చలోయెంపోన్ ఒర్రాపోల్ జంటను 21-16, 21-18 తేడాతో ఓడించి 2వ రౌండ్లోకి ప్రవేశించారు. గ్లాస్కోలో జరిగిన 2026 కామన్వెల్త్ గేమ్స్లో రికార్డు స్థాయిలో 7 స్వర్ణాలు, 3 రజత పతకాలు గెలుచుకున్న బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రయత్నాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కొనియాడారు. న్యూఢిల్లీలో పతక విజేతలతో జరిగిన సమావేశంలో అథ్లెట్లు కనబరిచిన అద్భుతమైన ప్రదర్శనకు మంత్రి అభినందనలు తెలిపారు. వారి అంకితభావం, క్రమశిక్షణ దేశవ్యాప్తంగా ఉన్న యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని మంత్రి అన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్యల ఆరోపణలపై ప్రతిపక్షాల ఆందోళనతో లోక్సభలో ప్రతిష్టంభన ఈరోజు కొనసాగుతోంది. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు. అసోం, మేఘాలయల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: నేషనల్ హ్యాండ్లూమ్ వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన, ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.

0: స్టూడియో క్లాక్లో సమయం 12 దాటి 45 నిమిషాలు అవుతోంది. అండ్ తల్లిపాల వారోత్సవాల గురించి జరుగుతున్నటువంటి ఈ 1 వీక్ అవేర్నెస్ ప్రోగ్రాంలో ఈరోజు 5వ రోజు. ప్రతిరోజు మనం చిన్నపిల్లల్ని అలాగే కొత్తగా న్యూ బార్న్ బేబీస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ న్యూ బార్న్ బేబీస్ కొంతమంది న్యూ బార్న్ మదర్స్ కూడా, కొత్తగా తల్లులు అంటే 2వసారి 3వసారి డెలివరీ అయిన వాళ్ళు కాకుండా ఫస్ట్ టైం డెలివరీ అయిన వాళ్ళలో కూడా ఎన్నో అపోహలు, ఆందోళనలు, ఆలోచనలు, ఓ గాడ్ వాట్ నాట్ అన్నీ ఉంటాయి. అందుకే ప్రతి సంవత్సరం ఈ అవేర్నెస్ని కల్పించే కారణం కూడా అదే. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, తల్లులు ఆరోగ్యంగా ఉండాలి, మెరుగైన అవగాహన పెంచుకోవాలి, అలాగే వాటి కోసం సరైన ఇన్ఫర్మేషన్ కూడా తెలిసి ఉండాలి అనే ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయన్నమాట. అటువంటి కార్యక్రమంలో భాగంగా మరి ఇవాళ మనము ఈ 5th డే అసలు ఎందుకు తల్లిపాల వారోత్సవాలు జరుపుకోవాలి, ఏ కారణం చేత జరుపుకోవాలి అంటే, ముందు పుట్టిన బేబీ హెల్దీగా ఉండాలి, అదే ఫస్ట్ రీజన్. అలా ఫస్ట్ ఉండాలి అని అంటే ముందు అసలు తల్లిపాలు ఇవ్వడం ఎంత ముఖ్యమో తెలుసుకోవాలి. విజయవంతమైన విధానాలు బలోపేతం చేద్దాం అనేటువంటి ఒక నినాదంతో, ఒక థీమ్తో ఈ సంవత్సరం బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అవేర్నెస్ క్యాంపెయిన్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉందన్నమాట. పుట్టిన పిల్లలకి గంటలోపే తల్లిపాలు, అదే మొర్రుపాలు పట్టించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మామూలుగా ఇంట్లో బామ్మలు, అమ్మలు, అమ్మమ్మలు, డాక్టర్స్ ప్రతి ఒక్కళ్ళు చెప్తూ ఉంటారు, అదేవిధంగా ఎంకరేజ్ చేస్తారు కూడా. పిల్లలు పుట్టిన ఒక ఫస్ట్ 1 అవర్ ఏదైతే ఉందో అది గోల్డెన్ అవర్గా కన్సిడర్ చేయాలట. అంతేకాదు దీని తర్వాత ఇలాగ ఈ గోల్డెన్ అవర్స్ 6 నెలల పాటు కొనసాగాలి. అఫ్కోర్స్ ఆ టైంలో పిల్లలకి మంచినీటి అవసరం కూడా ఉండదు. తల్లిపాలే అన్ని రకాల పోషకాలు, నీరు అన్ని రకాలుగా ఉపయోగపడి పిల్లల గ్రోత్కి ఉపయోగపడి వాళ్ళు హెల్దీగా ఉండేలాగా చేస్తుందట. ఇది విషయం. ఇంకా మాట్లాడుకుందాం మరొక పాట తర్వాత. స్టేటివ్
1: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన BIS మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే BIS యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: BIS నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

నీ మనసు నాకు తెలుసు. సినిమాలో నుంచి మంచి పాట విన్నాం కదా చిన్మయ్యి అనుపమ ఉన్నమేనని పాడినటువంటి ఈ వండర్ఫుల్ పాటని వింటాం. పిల్లలకు పాలు పట్టించడం వద్దు అనేటువంటి అపోహ కొంతమంది తల్లుల్లో ఉండేది వన్స్ అపాన్ ఎ టైం, ఆర్ స్టిల్ ఇంకా ఎగ్జిస్టింగ్లో ఉందో లేదో. కానీ ఇవన్నీ చూసినటువంటి డాక్టర్స్ ఏ వీటి గురించి అవగాహన కల్పించేందుకు ముందుకొచ్చి రన్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ ఎన్నో ఉన్నాయి, అందులో ఇది కూడా ఒకటనమాట. కొంతమందికి అపోహ ఏంటి అని అంటే దానివల్ల ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయా, వాళ్ళలో ఉండేటువంటి ఏమంటారు హార్మోనల్ చేంజెస్ ఏమైనా ఉంటాయా లాంటివి. సో వీటి గురించి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయ్యాయి. అలాగే పిల్లల ఎదుగుదల ఎలా ఉంటుందో అనేది, తల్లికి బిడ్డకి మధ్య ఉండేటువంటి బాండింగ్ ఎలా క్రియేట్ అవుతుంది అనేటువంటి విషయంలో కూడా తల్లిపాలు ముఖ్య భూమికను ముఖ్య పాత్రను పోషిస్తాయి అని చెప్పడమే ఈ ఏమంటారు అవేర్నెస్ వీక్ యొక్క ఫస్ట్ థీమ్ అన్నమాట. ఫీడ్ చేయడం వల్ల పిల్లలు మాత్రమే కాదు తల్లులు కూడా ఆరోగ్యంగా ఉంటారు అని తెలియజేయడం. అంతేకాదు కొత్తగా తల్లులుగా మారిన వాళ్ళలో ఎన్నో అపోహలు ఉంటాయి. సాధారణంగా ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళు ఎంత చెప్పినప్పటికీ డాక్టర్స్ చెప్పే వాటితో కొన్ని సరిపోవు.

కాకుండా ఎన్నో ఉండిపోతాయి. అప్పుడు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వాళ్ళకి ఎంతో హెల్ప్ చేస్తాయి. అందుకే ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కావాలి కాబట్టి ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ దాదాపు ఒక 1 వీక్ రన్ చేస్తారన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం మరొక మంచి పాట తర్వాత. స్టే ట్యూన్.

హెల్దీ ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫర్ న్యూ బోర్న్ మదర్స్ అని అంటారు. అంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలకు ఆరోగ్యమైనటువంటి ఫీడింగ్ ఇవ్వగలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి ఆహారం తినాలి. నువ్వులు, వెల్లుల్లి, ఆకుకూరలు లాంటి కిచెన్లో అవైలబుల్గా ఉండేటువంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా హెల్దీగా ఉండడమే కాకుండా ఎక్కువ పాలు ఇవ్వగలిగేటువంటి ఆ ఎనర్జీ కొత్తగా తల్లైన వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ అవేర్నెస్ వీక్లో చెప్తూ ఉంటారన్నమాట. అంతేకాదు ఫీడింగ్ అనేది ఎంత ముఖ్యమో, దాని తర్వాత తల్లికి మంచి ఆరోగ్యం ఉండడం కూడా అంతే ముఖ్యం అని చెప్పడంలో కూడా ఈ వీక్, ఈ అవేర్నెస్ వీక్ ఫస్ట్ ప్రియారిటీ తీసుకుంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా పిల్లల్ని స్ట్రాంగ్గా చేయగలిగేది తల్లే. మరి అలాంటప్పుడు తల్లి కూడా ఆరోగ్యంగా ఉండాలి కదా. తను మంచి ఆహారం తీసుకుంటేనే పిల్లలకు మంచి పాలు వస్తాయి, అప్పుడు పిల్లల ఎదుగుదల కూడా బాగుంటుంది. ఈ విషయాన్ని చాలా సుస్పష్టంగా చెప్పడంలో ఈ అవేర్నెస్ వీక్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు ఫస్ట్ క్లాస్ మార్కులే కొట్టేసింది. మరి ఇంకా మాట్లాడుకుందాం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు మరొక పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

ఎస్, సో తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ఇవాళ 5వ రోజు మరి మనం ఆకాశవాణి వివిధ భారతిలో కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాల గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే కొందరిలో చాలా అపనమ్మకాలు కూడా ఉంటాయి. ఫస్ట్ ఎప్పుడైతే ఫీడింగ్ స్టార్ట్ చేస్తారో ఒక 1-2 డేస్లో మళ్ళీ ఆగిపోవడం, తర్వాత స్లైట్గా మళ్ళీ స్టార్ట్ అవ్వడం లాంటివి. ఇప్పుడు ఇదే మీరు మెయిన్గా స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవాల్సినటువంటి టైం. మీకు ప్రశాంతత చాలా చాలా ముఖ్యం. చాలామంది చాలా చెప్తారు, సజెషన్స్తో పాటు క్వశ్చన్స్ కూడా బ్రెయిన్లో బాగా వదులుతూ ఉంటారనమాట. అలాంటివి ఏవి పట్టించుకోకుండా రిలాక్స్గా ఉండి, ముఖ్యంగా మీరు మాత్రమే మీ బేబీతో బాండ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎంత పీస్ఫుల్గా ఉండాలి అనే వాటిపైన ఆలోచన పెడుతూ కంటిన్యూ చేస్తే మీ మదర్హుడ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అదన్నమాట కథ. మరి ఇవాల్టి నుండి అఫ్కోర్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇంకాస్త కాన్ఫిడెంట్గా, రిలాక్స్డ్గా, పీస్ఫుల్గా అందరి సజెషన్స్ తీసుకోండి. మీకు కంఫర్ట్ అనిపించడం హ్యాపీగా ఫాలో అవ్వండి. ఇది ఇంట్రెస్టింగ్గా అనిపించిందా? రైట్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 1:10. ఇప్పుడు ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. తెలంగాణలో వివిధ ప్రాజెక్టుల అనుమతులకై ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులు

0: అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అవుతున్నారు. పోలీసు ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా జరగాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇంజనీరింగ్ విద్యార్థులను కించపరిచేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. గాంధీభవన్లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి సీతక్క ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన వినతులు స్వీకరించారు. త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. తెలంగాణలోని గౌరవెల్లి, సీతారామ ఎత్తిపోతలు, డిండి, పాలమూరు, రంగారెడ్డి వంటి సాగునీటి ప్రాజెక్టులు రహదారులకు అవసరమైన పర్యావరణ శాఖపరమైన అనుమతుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు, కార్యదర్శి శ్రీధర్తో కలిసి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ను కలిసి ప్రాజెక్టుల అనుమతులు త్వరగా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ను కలుసుకుంటారు. ఈ పర్యటనలో భాగంగా ఏఐసీసీ అగ్రనేతలను కలిసి రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన, ఇతర రాజకీయ ప్రాధాన్యాంశాలపై చర్చించే అవకాశం ఉంది. హైదరాబాద్ లోక్భవన్లో బోనాల పండుగ నిన్న ఘనంగా నిర్వహించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు, బోనం సమర్పించి రాష్ట ప్రజల సుభిక్షం కోసం ప్రత్యేక పూజలు చేశారు. లోక్భవన్ అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ వేడుకల్లో కళాకారులు భక్తి గీతాలు, డప్పు వాయిద్యాలు, పోతరాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ఉత్సవ శోభను పెంపొందించాయి. 7437 పోలీసు ఉద్యోగాల నియామకాల భర్తీ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. రాజకీయ పార్టీలు, ఇతర శక్తులు నియామకాలకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నాయన్న నిఘా వర్గాల సమాచారంతో ముఖ్యమంత్రి డీజీపీ సివి ఆనంద్ ఇతర అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రశ్నపత్రాల తయారీ, ముద్రణ, పరీక్షా కేంద్రాల భద్రత, కోచింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా పెట్టాలని స్పష్టం చేశారు. ఉద్యోగాల పేరిట మోసం చేసే దళారులు, నకిలీ వెబ్సైట్లు, దుష్ప్రచారంపై సైబర్ క్రైమ్ ఇంటెలిజెన్స్ విభాగాలు నిరంతరం అప్రమత్తంగా ఉండి చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ యువత భవిష్యత్తును అంధకారంలో నెట్టేలాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలున్నాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆరోపించారు. ఇంజనీరింగ్ విద్యార్థులు కనీసం అప్లికేషన్ నింపలేరని ముఖ్యమంత్రి కించపరచడం బాధాకరమన్నారు. పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కల్పించకుండా కొత్త బడులు కడతా ఉండడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. గతంలో విద్యార్థులను అవమానించిన కేసీఆర్, కేటీఆర్లకు పట్టిన గతే కాంగ్రెస్కు పడుతుందని అరవింద్ హెచ్చరించారు. తనపై నేరపూరిత ఆరోపణలు చేసిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు లీగల్ నోటీసులు పంపారు. ఆధారాలు లేని వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ నాయకుల మానసిక అసమతుల్యతకు నిదర్శనమని పేర్కొంటూ మీడియా, సోషల్ మీడియా వేదికగా చేసిన దుష్ప్రచారాన్ని వెంటనే ఉపసంహరించుకుని బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పుడు వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే కోర్టులో సివిల్ క్రిమినల్ పరువు నష్టం దావాలు వేస్తామని హరీష్ రావు లీగల్ నోటీసులో హెచ్చరించారు. నిజామాబాద్లో ఆరేకటిక సంఘం నిర్వహించిన బోనాల మహోత్సవంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ సమాజంలో ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తుందన్నారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మేయర్ ఉమారాణి, ఇతర ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట వ్యాప్తంగా 13046 వ్యవసాయ కుంటల నిర్మాణాన్ని 15వ తేదీలోగా పూర్తి చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి ఎం దానకిషోర్ అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్ మాట్లాడారు. తెలంగాణ జలసరి కింద నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యమిస్తూ సర్ప్ అనుబంధ శాఖల సమన్వయంతో ప్రతి జిల్లాలో 50 ఇకోఫామ్ పాండ్లు నిర్మించాలని సూచించారు. 3 ఏళ్ల గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని కూడా దానకిషోర్ ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి అజహరుద్దీన్తో కలిసి సైదాబాద్లో నూతనంగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని పరిశీలించారు. చెంచల్గూడ జైలు నుంచి ఓవైసీ హాస్పిటల్, చెంపాపేట మార్గాల్లో 680 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తయిన ఈ వంతెన్ను త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు మంత్రి చెప్పారు. ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తే సంతోష్ నగర్, చెంచల్గూడ, సైదాబాద్ వాసులకు ట్రాఫిక్ తిప్పలు తప్పి వేగంగా ప్రయాణించే వీలు కలుగుతుంది.
1: హైదరాబాద్ నగరం పెరుగుతున్నటువంటి నగరం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి, ప్రయాణికులకు అన్ని రకాలుగా ఇబ్బంది

0: లేకుండా ఉండాలనే ఆలోచనతోటి కేబీఆర్ పార్క్ దగ్గర తీసుకున్నా ఇంకెక్కడ తీసుకున్నా పెండింగ్ లో ఉన్నన్నింటినీ కూడా వేగవంతంగా పూర్తి చేస్తా ఉన్నాం.
1: అప్రోచ్ రోడ్ల విస్తరణతో పాటు ముసారాం భగవంతుని త్వరలోనే ప్రారంభించి కేబీఆర్ పార్క్ పనులు వేగవంతం చేస్తూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గాంధీభవన్లో ప్రతి బుధవారం నిర్వహిస్తున్న ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి వినతులు స్వీకరించి వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్ సమస్యలను జాప్యం లేకుండా పరిష్కరించాలని, వినతులపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. ప్రజాపాలనలో ప్రజల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రజావాణిని ప్రతి సోమవారం మండల స్థాయి ఎంపీడీవీ కార్యాలయంలో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల వినతులను ప్రజావాణి పోర్టల్లో నమోదు చేసి వేగంగా పరిష్కరించడం ద్వారా గ్రామీణ వాసులు జిల్లా కేంద్రాలకు వెళ్లే శ్రమ తప్పుతుంది. ఈ చర్య పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. నవజాత శిశువుల ఆరోగ్యం, శారీరక, మానసిక వికాసానికి తల్లిపాలెంతో కీలకమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా నిర్మల్లో చెప్పారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఈరోజు ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి నుంచి ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బిడ్డ పుట్టిన మొదటి 6 నెలల వరకు కేవలం తల్లిపాత్రలు మాత్రమే పట్టించాలని స్పష్టం చేశారు. మురుపాలలో ఉండే యాంటీబాడీలు శిశువుకు అవసరమైన రోగ నిరోధక శక్తిని అందిస్తాయన్నారు. కొన్ని గిరిజన గ్రామాలు, తండాల్లో తల్లిపాలు సరిగ్గా రాకపోతే ఆవు పాలు, తేనె వంటివి పట్టిస్తున్నారని, దీనివల్ల శిశువులకు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. పాలు పడని సమయంలో తల్లి బిడ్డల చర్మానికి చర్మం తగిలేలా చేసి కంగారు మదర్ కేర్ వల్ల ప్రకృతి సిద్ధంగా తల్లిపాలు పడతాయని, రిమ్స్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉందని రాజర్షి షా చెప్పారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2027 కోసం ఉచిత దీర్ఘకాలిక శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ అభివృద్ధి అధికారి సౌజన్య ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఈ నెల 7వ తేదీలోగా ఆన్లైన్ దరఖాస్తు చేయాలని కోరారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹5,000 ఉపకార వేతనం, ₹5,000 పుస్తక నిధి, నిపుణులతో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. జిల్లాలోని బీసీ కులాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణలపై ఇటీవల ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో సంగారెడ్డి జిల్లా మన్నూరు మండలం బోరంచ గ్రామానికి చెందిన కొంగరి దీపక్ రెడ్డి జాతీయ స్థాయిలో ఉత్తమ ఇన్నోవేటర్ అవార్డు అందుకున్నారు. జూలై 31వ తేదీన దేశవ్యాప్తంగా వివిధ ఆవిష్కరణలకు సంబంధించి నీతి ఆయోగ్ ఇన్నోవేషన్ ప్రదర్శన నిర్వహించింది. దీపక్ రెడ్డి తాను రూపొందించిన పొలాల్లో పేరుకుపోయిన రాళ్లను తొలగించి భూములను సాగులోకి తీసుకురావడానికి ఉపయోగపడే మిషన్ నమూనాను ప్రదర్శించారు. ఉత్తమ ఇన్నోవేటర్గా ఎంపికైన దీపక్ రెడ్డి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఆకాశవాణితో మాట్లాడుతూ దీపక్ రెడ్డి,
2: ఈ రాళ్లు తీయడం వల్ల ప్రతి ఎకరంలో కూడా 20% పంట దిగుబడి పెరగడం జరిగింది. భారతదేశంలో ఉన్న నిరుపయోగమైన భూమిని సాగులోకి తీసుకువచ్చి రైతులందరికీ కూడా మెరుగైన జీవనోపాధిని, జీవన శైలిని కలిగించాలనేదే మా యొక్క ఉద్దేశం.
1: కరీంనగర్ డివిజన్ పోస్టల్ శాఖలో పెండింగ్ లో ఉన్న ఫిర్యాదులు, గ్రీవెన్స్లను పరిష్కరించేందుకు డాక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ పోస్టల్ సూపరింటెండెంట్ సైదిరెడ్డి చెప్పారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రధాన పోస్టాఫీస్ కార్యాలయంలో సైదిరెడ్డి కరీంనగర్ ఆకాశవాణి ప్రతినిధి సంపత్ కుమార్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ
3: 9వ తేదీ లోపల గ్రీవియన్స్ అనేవి పంపిస్తే 17వ తేదీన ఆ గ్రీవియన్స్ ని మీ సమక్షంలో చర్చించి సత్వర పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి కరీంనగర్ పోస్టల్ డివిజన్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ గ్రీవియన్స్ ఏమైనా ఉంటే మా ఆఫీస్ కి 8వ తేదీ లోపల పంపించమని కోరుతున్నాను.
1: నల్గొండ టీటీడీసీ సమావేశ మందిరంలో నిర్వహించిన వర్క్షాప్ లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వైశాఖారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తల వ్యాపారాల అభివృద్ధికి డిఏవై ఎన్ఆర్ఎల్ఎం కింద ఎస్ఆర్ప్ ఇంక్యుబేటర్ ప్రోగ్రాం అమలు చేస్తున్నట్లు తెలియజేశారు. విశేషాలు మరొకసారి. తెలంగాణలో వివిధ ప్రాజెక్టుల అనుమతులకై ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అవుతున్నారు. పోలీసు ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా జరగాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇంజనీరింగ్ విద్యార్థులను కించపరిచేలాగా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారని ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. గాంధీభవన్లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని వినతిపులో స్వీకరించారు. త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

షో టైంకి వెల్కమ్. మీరందరూ క్వశ్చన్స్ కోసం అలా వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. అలాగే ఇవాళ మన షో టైంలో మంచి ఇంట్రెస్టింగ్ పద్యాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు, అలాగే మీరు సరైన సమయానికి సమాధానాలు కూడా పంపి

0: మీరందరూ క్వశ్చన్స్ కోసం అలా వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. అలాగే ఇవాళ మన షో టైంలో మంచి ఇంట్రెస్టింగ్ పద్యాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు, అలాగే మీరు సరైన సమయానికి సమాధానాలు కూడా పంపిస్తారనుకోండి. సో అలాగా అడగడానికి నేను రెడీ అయిపోయానన్నమాట. సమాధానం 0402324 0852 నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు. అల్పుడికి సజ్జనుడికి గల పోలికలని ఒక పద్యంలో వేటితో పోల్చారు. ఆ పద్యం అందరికీ తెలిసిందే, కానీ ఆ పోలిక దేనితో జరిగింది? అల్పుడికి సజ్జనుడికి గల కంపారిజన్ పోలికలు దేనితో, ఏ మెటల్స్తో పోల్చడం జరిగింది? మెసేజ్ చేసేయండి 0402324 0852 నెంబర్కి. అండ్ మీకోసం ఆలోపు ఒక మంచి పాట వినిపించేస్తా. స్టే ట్యూన్డ్.
1: Point, point, point, point, point, point, point, point.

0: Bye bye.
1: సమాధానాలతో రెడీగా ఉన్నారు 04023240852 నెంబర్కి మీరు ఆన్సర్ చేసేయచ్చు అనమాట. జేరిపోతుల బుచ్చయ్య గారు రైట్ ఆన్సర్ పంపించారండి. చాలామందికి క్వశ్చన్ కరెక్ట్గా అర్థం కాలేదేమో అనుకుంటున్నాను. నేను రెండు లోహాల గురించి అడిగాను, మెటల్స్ గురించి అడిగాను అనమాట. సో ఆ పోలిక ఏంటో నేను లాస్ట్లో చెప్తాను. అండ్ నెక్స్ట్ నాగనాథ్ గుప్తా గారు రైట్ ఆన్సర్ పంపించారు. మీరు పద్యాన్ని మొత్తం నాకు పంపించారు, నేను అలా అడగలేదు మిమ్మల్ని. అల్పుడికి సజ్జనుడికి గల పోలికలని దేనితో పోల్చారు, అది క్వశ్చన్ అన్నమాట. నెక్స్ట్ చాలా తక్కువ మెసేజెస్ వచ్చేసాయి. రామ్ప్రసాద్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఫిజాది కూడా నుండి శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ మురహరి గారు రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత పంతాడి శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్, మొహమ్మద్ జైనుద్దీన్ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఒకటే చెప్పారు మెటల్, ఇంకా మిగతా చెప్పలేదు. ఐ ఆస్డ్ టూ. నెక్స్ట్ మూసాపేట నుండి రాజేష్ అండ్ రోజా గారు పంపించారు. నెక్స్ట్ పద్మావతి శిల్పా గారు పంపించారు చంచల్గూడ నుండి. నెక్స్ట్ డాక్టర్ వెంకన్న గారు పంపించారు అల్లగడ్డ నుండి. పాలెం పోలయ్య గారు అప్పల్ రాజు ఫ్రమ్ పెడెన. రామ్రెడ్డి పొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రేణుక ఫ్రమ్ కడప. నెక్స్ట్ కమ్స్ ద్రోణం రాజు సూర్యశ్రీ మహాలక్ష్మి కౌకూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సుశీల్ చింతల నుండి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ పాష రైట్ ఆన్సర్ పంపించారు. అడపు సంతోష్ ఫ్రమ్ బెల్లంపల్లి రైట్ ఆన్సర్. ఖైరతాబాద్ నుండి జయలక్ష్మి గారు కూడా రైట్ ఆన్సర్. జనగామ నుండి చంద్రశేఖర్ గారు రైట్ ఆన్సర్. బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట నుండి రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అందరూ మెసేజ్ చేసిన వాళ్ళంతవరకు పర్ఫెక్ట్గానే సమాధానం పంపించారు. కంచుడికి కనకానికి రెండింటికి గల డిఫరెన్స్ని సజ్జనుడితో అల్పుడితో కంపేర్ చేశారన్నమాట, అది దాని యొక్క సమాధానం. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరందరూ సరిగ్గా సమాధానం పంపించినందుకు. మంగాభాస్కర్ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఇక మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. అండ్ క్వశ్చన్ వచ్చేసి చాలా చాలా సింపుల్. దేశమును ప్రేమించుమన్నా అన్నది ఎవరు, మంచి అన్నది పెంచుమన్నా అన్నది ఎవరు, ఆయన పేరు చెప్తే సరిపోతుంది. 04023240852 నెంబర్కి స్టే ట్యూన్డ్. శివమణి సినిమాలో నుండి ఈ పాట మీకోసం.

కేవీ రావు ఖైరతాబాద్ నుండి. నెక్స్ట్ భోగ మార్కండేయ, శ్రీనిధి శ్రీహిత, మంగా భాస్కర్, ఎన్ శ్రీనివాస్, శ్రీకాంత్ శ్రీతేజ, సీతాదేవిక, బ్రహ్మయ్య కర్నూలు నుండి, అప్పలరాజు పెడిన, భూదాన్ పోచంపల్లి నుండి, మార్కండేయ అండ్ లక్ష్మి, నరేష్ అండ్ రోజా మహబూబ్ నగర్ జిల్లా, కిష్టాపురం నుండి పాషా గార్ల, వెరీ వెరైటీగా ఉంది. జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, జాహ్నవి దుర్గా నాగారం నుంచి మెసేజ్ చేశారు, డాక్టర్ వెంకన్న గారు, అలాగే ప్రేమ్నాథ్ కళావతి, హనుమంతరావు, ఆంజనేయులు, భూదాన్ పోచంపల్లి నుండి, గజ్వేల్ నుండి షేర్ల వెంకటేష్, అలాగే జాప భూమేశ్వర్, చింత శ్రీనివాస్ షాపల్లి, శ్రీపతి బాబు, ఉజ్వల, సుచిత్ర. నెక్స్ట్ నూర్జహాన్, ఇంద్రానగర్ నుండి శ్రీనివాస్, ఇంకొక శ్రీనివాస్ ప్రొద్దుటూరు నుండి, వనస్థలీపురం నుండి దోర్నాల బాలాజీ, ఫిర్జాదిగూడ నుండి శ్రీనివాస్, అలగడ్డ నంద్యాల జిల్లా నుండి పాలెం పోలయ్య, సావిత్రి బాలాజీ, తర్వాత శ్రీరామ్ పంపించారు రైట్ ఆన్సర్, అండ్ శిరీష ఫ్రమ్ కిస్మత్పూర్, తాళ్ళ గీత, రాజలింగం, విశాలి సిరికొండ నుంచి, అలాగే గొంగోపుల భీమగల్ నుండి రవి అండ్ రోహిత్ పంపించారు, వెంకట సుబ్బయ్య కందికాయపల్లి నుంచి, పోగుళ్ళపల్లి నుండి మామిడి యాకయ్య, రాధాకుమారస్వామి రైట్ ఆన్సర్, జేరుపోతుల బుచ్చయ్య తారపల్లి, మక్కల్ వినాయక్ నగర్ నుండి గిరిధర్లాల్ పంపించారు రైట్ ఆన్సర్, వీక్లీ బజార్ నుండి మురహరి అండ్ పొత్తునూరు నుండి రామ్రెడ్డి గారు. నెక్స్ట్ శ్రీపతి బాబు ఫ్రమ్ బెంగళూర్, మొహమ్మద్ జైనుద్దీన్ నరసింహ గజ్వేల్ జిల్లా నుండి, వీళ్ళందరూ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ సమాధానం వచ్చేసి చాలా సింపుల్, గురుజాడ అప్పారావు గారు ఆయన చెప్పినటువంటి మాట అది, దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా అని. ఇంకా మాట్లాడుకుందాం ఓ పాట తర్వాత, స్టే ట్యూన్డ్.

షో టైంలో ఉన్నామని ఆయన అడిగినటువంటి క్వశ్చన్కి సరైన సమాధానం చాలామంది పంపించారు. అండ్ ఎవ్రీబడి ఆర్ రైట్. ఇబ్రహీంపట్నం నుండి అరుణ గారు, మన్విత ఫ్రమ్ గీతానగర్, శ్రవంతి, సుశీల్, వి శ్రీనివాస్, పాలెంపల్లి శ్రీనివాస్, నాగ్నాథ్ గుప్తా, దస్తగిరి, సంధ్య, అడెప్పు, సంతోష్,

ప్రతి గురువారం 2:15 నుండి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహర్ట్స్ పై హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2026 జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ గురువారం 6వ తేదీన తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశం గురించి ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0402324 0852, 0402324 0853, 0402955 0923. ప్రకటన విన్నారు. ఇక షో టైంలో మిమ్మల్ని అడగబోయే మరొక క్వశ్చన్, బమ్మెర పోతన గారు రాసినటువంటి భాగవత ఘట్టం ఏది? ఇది ఇంకా చాలా సింపుల్ అండ్ ఈజీ. సమాధానం చెప్పండి 0402324 0852 నెంబర్కి. అసలు మీకు మన పురాణాల పట్ల, మన గ్రంథాల పట్ల ఎంత అవగాహన ఉందో తెలుస్తుంది ఈరోజు. స్టే ట్యూన్డ్.

సూపర్బ్. సమాధానాలు కూడా అంతే సూపర్బ్గా వచ్చేసాయి. అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ మెసేజ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఫస్ట్ మనకి హనుమంతరావు గారు మెసేజ్ చేశారు వరంగల్ నుండి, జ్ఞానేశ్వర్ అండ్ సాయి సుమంత్ నాగభూషణ్ నారాయణ స్వామి రైట్ ఆన్సర్. బాలాజీ గారు సావిత్రి కుబేర్ నుండి, అలాగే రామరెడ్డి ఫ్రమ్ పోతునూరు నందిపేట నుండి కూడా ఒక మెసేజ్ వచ్చింది వెంకటేష్ గారు. భవానీ ఫ్రమ్ షాపూర్. నెక్స్ట్

పాలెం పోలయ్య గారు, ఇలా నాలుగైదు పంపడం కాదండి, ఒక్కటి పంపిస్తే సరిపోతుంది. నెక్స్ట్ కీసరా మండలం గోధుమకుంట గ్రామం నుండి కూడా ఒక మెసేజ్ వచ్చింది, అండ్ నేమ్ మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ చోడవరపు రమాదేవి గారు రైట్ ఆన్సర్. చింత శ్రీనివాసవరం షాపల్లి రైట్ ఆన్సర్. వీక్లీ బజార్ నుండి మురహరి గారు రైట్ ఆన్సర్. జేర్పోత్ల బుచ్చయ్య గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ జాప భూమేశ్వర్ గారు రైట్ ఆన్సర్. మహబూబ్ నగర్ జిల్లా నుండి కూడా మెసేజ్ వచ్చింది. నరేష్ అండ్ రోజా రైట్ ఆన్సర్. మహమ్మద్ జైనుద్దీన్ రైట్ ఆన్సర్. పాషా గార్ల కిస్మతపురం రైట్ ఆన్సర్. ఫిర్జాది కూడా రైట్ ఆన్సర్ శ్రీనివాస్ గారు పంపించారు అక్కడ నుండి. ఆదర్శ్ నగర్ నుండి కీర్తిరాజ్. నెక్స్ట్ అప్పలరాజు పెడన రైట్ ఆన్సర్. అనుకుంటున్న సమాధానం యాక్సెప్ట్ చేయడం లేదు. మాధవి ఆంజనేయులు గారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ పంతాడి శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్. షేర్ల వెంకటేష్ గారు. రాధాకుమారస్వామి. తాళ్ళగీతం రామలింగం. వృషాలి కృష్ణ. పాలెం పోలయ్య. నెక్స్ట్ భూదాన్ పోచంపల్లి నుండి మార్కండేయ అండ్ లక్ష్మి. యల్దుర్తి నుండి బొడ్డు శేఖులు గారు. నాగనాథ్ గుప్తా ఆల్సో. అండ్ నెక్స్ట్ ఇంకా కమ్స్ కార్తిక్ రైట్ ఆన్సర్. లక్ష్మి ఇందిరానగర్, ఇందిరా లక్ష్మీ నగర్ నుండి, సారీ సుకన్య గారు. అలాగే బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూల్. భూదాన్ పోచంపల్లి నుండి ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది. భోగ మార్కండేయ గారు. ఒకటికి నాలుగు సమాధానాలు చెప్పేస్తున్నారేంటో. దోనాల బాలాజీ గారు రైట్ ఆన్సర్. సూర్యశ్రీ గారు రైట్ ఆన్సర్. బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట. డాక్టర్ వెంకన్న బెల్లంపల్లి నుండి. భువనగిరి నుండి కూడా ఒక మెసేజ్ వచ్చింది. నెక్స్ట్ ఆడపు సంతోష్ గారు రైట్ ఆన్సర్. మహబూబ్ నగర్ జిల్లా నుండి వచ్చింది. ఓకే ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. అందరూ సరిగ్గా సమాధానం పంపించారు. వాయిస్ రికార్డ్స్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్ కదా, మీరు ఇలా పంపించేస్తే ఇట్లా ముసా పెట్టిన. మహబూబ్ నగర్ జిల్లా నుండి కూడా ఇంకొక మెసేజ్ వచ్చింది. చదివించిన పేర్లు మళ్ళీ మళ్ళీ డబుల్ టైమ్స్ చదివించుకోవాలనే కోరిక ఏంటి మీకు? ఇంట్రెస్టింగ్. బట్ సమాధానం వచ్చేసి గజేంద్ర మోక్షం అని బొమ్మరి పోతన్న గారు రాసినటువంటి భాగవత ఘట్టం. అది చాలా చాలా ఫేమస్ అండ్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. మేబీ మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు. శ్రీకాంత్ అండ్ శ్రీతేజ ఆల్సో రైట్ ఆన్సర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ చక్కగా సమాధానం పంపించినందుకు. తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని అన్నటువంటి శతకం ఏది, ఏ శతకంలో ఈ పద్యాలు, ఈ పదాలు వస్తాయి? మెసేజ్ చేయండి 0402324085 2 నెంబర్కి. స్టే ట్యూన్డ్.

0: లాస్ట్ క్వశ్చన్ అండ్ ఆల్మోస్ట్ మన టైం కూడా చాలా తక్కువ ఉంది. వీలైనన్ని పేర్లు చదివేస్తా. శ్రీనివాస్ గారు ఫ్రమ్ రాజంపేట అండ్ కొత్తగూడెం నుండి సతీష్ అండ్ సుమలత, మడిపల్లి నుండి శ్రీకాంత్, విజయలక్ష్మి ఫ్రమ్ షాపూర్ జ్ఞానేశ్వర్ గారు, మురహరి వీక్లీ బజార్ నుండి, అలాగే మహాలక్ష్మి ఫ్రమ్ యాప్రాల్, రేణుకా గోపరాజు ఫ్రమ్ కడప, విశ్రుత రైట్ ఆన్సర్ ఆంజనేయులు ఫ్రమ్ భూదాన్ పోచంపల్లి. చాలా ఈజీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. దుర్గారాణి ఫ్రమ్ మణికొండ. నెక్స్ట్ సిరికొండ నుంచి కూడా ఒక మెసేజ్ వచ్చింది లక్ష్మి గారు, అలాగే పాషా గారు రైట్ ఆన్సర్, ఫిర్జాదిగూడ నుండి శ్రీనివాస్ గారు కూడా పంపించారు రైట్ ఆన్సర్, పొతంగల్ నిజామాబాద్ నుండి సంతోష్ గారు రైట్ ఆన్సర్, నెక్స్ట్ మల్కాజ్గిరి నుండి పద్మనాభం గారు, అలాగే విజయలక్ష్మి గారు పంపించారు రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. సమాధానం వచ్చేసి సుమతి శతకం అండి. అండ్ ఇంతవరకు సమాధానం చెప్పిన మీరందరికీ కూడా సో సో థ్యాంక్ యూ. అండ్ నా టైం చాలా తక్కువగా ఉండడం వల్ల అన్ని పేర్లు చదవలేకపోతున్నాను. కాసేపట్లో మిడ్ డే న్యూస్ స్టార్ట్ అవుతుంది, స్టే ట్యూన్డ్.
1: Good afternoon. This is Akashvani and I am Abhishek Mukhopadhyay with the Midday News. The headlines. Prime Minister Narendra Modi says people's lives in Jammu and Kashmir and Ladakh transformed after abrogation of Article 370. RBI projects the GDP growth at 6.7% this financial year, says economic growth continues to be supported by resilient demand. Proceedings of both Houses of Parliament continue to witness disruption over several issues. Supreme Court says authorities must exercise restraint while responding to young protesters. Students protest against alleged irregularities in the JPSC and JSC.

శక్తిశీలి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ప్రతిరోజు వారు వారు ఎంచుకున్నటువంటి వృత్తుల్లో ప్రతిభామూర్తులై ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి మహిళామణుల గురించి ప్రతిరోజు శక్తిశీలిలో తెలుసుకుంటూ ఉంటాం. అలాగే ఇవాళ కూడా ఒక మంచి మంచి కాదు అసలు ఎలా మొదలు పెట్టాలి ఎగ్జాక్ట్ పదం కూడా నాకు దొరకట్లేదు, కానీ తానించుకున్న రంగంలో అందరి ప్రశంసలు పొందుతూ చిన్నతనం నుండే తనకు నచ్చినటువంటి బాటలు

అసలు ఎలా మొదలుపెట్టాలి? ఎగ్జాక్ట్ పదం కూడా నాకు దొరకట్లేదు. కానీ తానించుకున్న రంగంలో అందరి ప్రశంసలు పొందుతూ, చిన్నతనం నుండే తనకు నచ్చినటువంటి బాటలో అడుగులు వేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచినటువంటి మహిళ ఆవిడ. అసలు తనని తీసుకెళ్ళి ఒక కళని పరిచయం చేస్తే, లేకపోతే కళ నేర్చుకోవడంలో ఆవిడని పెడితే, చిన్నతనం నుండే అసాధారణమైనటువంటి ప్రతిభను కనబరిచి అసలు నేర్పించే గురువులు, తల్లిదండ్రులు అబ్బా ఎంత బాగా చేస్తుంది అని మనసుకు అనిపించి తన కోసమే చెన్నై నుండి హైదరాబాద్కి ప్రయాణం అయ్యారన్నమాట. అటువంటి ఒక గ్రేట్ విమెన్. అంతేకాదు, తన చేతులతో ఎంతోమంది స్టూడెంట్స్ని ది బెస్ట్ డాన్సర్స్గా మార్చినటువంటి ఏమంటారు నర్తకీమణి ఆవిడ, తని శ్రీమతి శోభానాయుడు గారు. ఆవిడ గురించి ఎన్ని అద్భుతమైనటువంటి విషయాలు చెప్పినా కూడా చాలా చాలా తక్కువే. ప్రతి విషయం కూడా ఎంతో స్పెషల్గా అనిపిస్తుంది. ఆవిడ చేసేటువంటి నృత్యాన్ని చూస్తూ ఉంటే అలాగే చూస్తూ ఉండిపోవాలి అని అనిపిస్తుంది. అదే మన శోభానాయుడు గారి గొప్పతనం. తన గురించి ఇంకా మాట్లాడదాం మరొక మంచి పాట తరువాత. స్టే ట్యూన్డ్.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

శోభా నాయుడు గారి గురించి ఇవాల్టి మన శక్తిశీలి కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. వెంపటి చిన్న సత్యం గారి శిష్యురాలు, సాంస్కృతిక నృత్యాలు అటువంటి నాటకాలలో సత్యభామ పాత్రకి ప్రసిద్ధి చెందినటువంటి నర్తకీమణి ఆవిడ. ఆవిడ హావభావాలు, భాగవతానికి సంబంధించినటువంటి ఏదైనా ఘట్టం తీసుకుని ఆవిడ నర్తించాలి అన్నా, దానిపైన ఏమంటారు నృత్యం చేయాలన్నా అసలు అలా కళ్ళు చూస్తూ ఉండిపోయేవట, అంత చక్కగా ఉండేవట. అసలు తన ఏమంటారు కూచిపూడి నృత్యాన్ని చూసి మెచ్చుకొని మంత్రముగ్ధులైన వాళ్లే తప్పితే ఏదో పర్వాలేదు అని అన్నవాళ్ళు ఎవ్వరూ లేరు. అంతేకాదు తన జీవితంలో ఎంతోమంది విద్యార్థులకు కూచిపూడి శిక్షణ అందించినటువంటి పద్మశ్రీ అవార్డు ఆవిడ. చిన్నతనం నుండే కళల పట్ల ఆసక్తి, అలాగే తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేశారు. కాకపోతే కించిత్ భయం అనేది మనసులో ఉండిపోయింది, చిన్నతనం అరంగేట్రం చేయిస్తున్నాము ఎలాగా అని, అది కూడా వాళ్ళ తండ్రి గారికి. కానీ ఒకసారి అరంగేట్రం అయిన తర్వాత ఇంకా అర్థమైపోయింది, తను చక్కగా అందులోనే నేర్పుగా ఆడగలదు, చక్కగా తన ప్రతిభను దశ దిశలా వ్యాప్తి చెందేటువంటి మంచి డాన్సర్ అవుతుంది అని. ఎందుకంటే అంత మనసు పెట్టి ఏకాగ్రతతో నర్తించేదన్నమాట చిన్నతనం నుండే. అందుకే చెన్నైలో ఉండేవాళ్ళు, అంటే పుట్టి పెరిగిందంతా ఆంధ్రప్రదేశ్లోనే, కానీ చెన్నైకి వెళ్ళారు. తర్వాత మళ్ళీ మన శోభానాయుడు గారు కూచిపూడి డాన్స్ నేర్చుకుని అరంగేట్రం చేసిన తర్వాత హైదరాబాద్కు వచ్చేసారు. ఇక అక్కడి నుండి మొదలైంది. ఏమిటి చెప్తాను పాట తర్వాత. స్టేడియం

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: శక్తిశీలి కార్యక్రమంలో ఉన్నాం మనం. శోభానాయుడు గారి ప్రతిభ చిన్న వయసు నుండే కనబడిందట. అది వారి గురువు గుర్తించి, అలాగే ఎక్కడైతే ప్రదర్శనలు చేయాల్సి వచ్చేదో అప్పుడు తనని కూడా వెంట తీసుకొని వెళ్ళేవారట. అలాగా వాళ్ళ గురువుగారి యొక్క అనేక నృత్య నాటకాల్లో ప్రధాన పాత్రలు కూడా పోషించారు.

అంతేకాదు, హైదరాబాద్కు వచ్చిన తరువాత ఇక తను చేయాల్సినటువంటి ప్రదర్శనలు, వచ్చేటువంటి ప్రశంసలు లిస్ట్ ఇంకా ఇంకా పెరిగిపోయింది. అద్భుతమైనటువంటి హావభావాలు, అలాగే ఎక్కడా తడబడకుండా చేసేటువంటి ఆ నృత్యం, ఆ భంగిమ, ప్రతీది కూడా చూసేవాళ్ళని అబ్బురపరిచే విధంగానే ఉండేదట. అంతేకాదు, ఇండియాలోనే కాదు, ఆల్ ఓవర్ ద వరల్డ్ అని చెప్పచ్చు. యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, యుఎస్ఎస్ఆర్, సిరియా, టర్కీ, హాంకాంగ్, ఇరాక్ అండ్ కాంబోడియా వంటి దేశాల్లో జరిగినటువంటి ప్రతి సాంస్కృతిక కార్యక్రమంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించినటువంటి గొప్ప కళాకారిణి మన శోభానాయుడు గారు. అంతేకాదు, వెస్టిండీస్, మెక్సికో, వెనిజువెలా, ఇలాగ క్యూబా, అలా అన్ని ప్లేసెస్లో జరిగినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలలో బృందాలు అంటే గ్రూప్స్గా తీసుకొని వెళ్ళి నేర్పించి, డాన్స్ చేయించి మరీ తీసుకొచ్చేవారట. అంటే తను ఎప్పుడైతే క్లాసెస్ స్టార్ట్ చేశారో అప్పటి నుండి, బట్ బిఫోర్ స్టూడెంట్గా ఉన్నప్పుడు మాత్రం తను సొంతంగా వాళ్ళ గురువుగారితో కలిసి ప్రదర్శనలు ఇచ్చేవారట. అలాగా తను ఏమంటారు ప్రదర్శన ఇచ్చినప్పటికీ కూడా అన్నింటిలో ది బెస్ట్ అని అనిపించుకునేలాగానే ఉండేదట. ఇక హైదరాబాద్లో ఆవిడ ఒక కూచిపూడి అకాడమీ స్టార్ట్ చేసిన తర్వాత దాదాపు ఒక 40 సంవత్సరాల పాటు దానికి ప్రిన్సిపల్గా వర్క్ చేస్తూ ఎంతోమంది స్టూడెంట్స్కి దాదాపు మేబీ 2000 ఆర్ ఇంకా అబవ్ కూడా అయి ఉండొచ్చు, అంతమందికి శిక్షణను ఇచ్చారంట. చాలామంది ఇప్పటికీ కూడా ఆవిడ దగ్గర నేర్చుకున్నటువంటి ఆ వారసత్వాన్ని అలాగే కొనసాగిస్తూ ఉన్నారు కూడా. ఇంకా మాట్లాడుకుందాం, స్టే ట్యూన్డ్.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ప్రతి గురువారం 2:15 నుండి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహర్ట్స్లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2026 జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ గురువారం 6వ తేదీ తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశం గురించి ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324 0852, 0402324 0853, 0402955023. ప్రకటన విన్నారు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: శక్తిశీలి కార్యక్రమంలో ఉన్నాం మనం. చక్కగా ప్రతిభ కనబరిస్తే అఫ్కోర్స్ అవకాశాలు కూడా అలాగే వస్తాయి. అప్పటి వరకు కూచిపూడి నేర్చుకున్నటువంటి శుభనాయుడు గారికి భరతనాట్యం కూడా నేర్చుకోమని సజెషన్ చేసి నేర్పిస్తాను అని వచ్చారట కొంతమంది గురువులు. కానీ ఆవిడ సున్నితంగా తిరస్కరించారట. అంతేకాదు, సినిమాల్లో యాక్ట్ చేయడానికి కూడా నిర్మాతలు చెక్కు రాసుకొచ్చి మరీ ఆవిడకు అందించారట, ఖాళీ చెక్కు అది కూడా. సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ శాస్త్రీయ నృత్యానికి మాత్రమే తన జీవితాన్ని అంకితం చేస్తానని, కూచిపూడిలో ప్రావీణ్యం సంపాదించడం మాత్రమే కాదు జీవితకాలం అంతా కూడా ఆ కూచిపూడి నృత్యానికి రుణపడి ఉంటాను అంటూ చెప్పుకొచ్చారు మన శోభానాయుడు గారు. అది తను ఆ కొన్ని ఇంటర్వ్యూస్, తను తీసుకున్నటువంటి నిర్ణయం, కట్టుబడి ఉన్నటువంటి నిబద్ధత తన మనసులో ఉన్నదైతే ఎన్నో ఇంటర్వ్యూస్లో ఈ విషయాన్ని చాలా ధైర్యంగా సంతోషంగా చెప్పేవారు శోభానాయుడు గారు.

ఇదండి ఇవాల్టి శక్తిశీలి. మీకు బాగా నచ్చిందనుకుంటాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 3 గంటలు. ఇప్పుడు ముంబై నుండి రిలే వింటారు.
1: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन. सखी सहेली कार्यक्रम के लिए कीजिए बस थोड़ा सा इंतजार.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 5 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తిడితే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక కేసైనా పెట్టారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రశ్నించారు. ప్రధానమంత్రిని దూషిస్తే తమ ప్రభుత్వం కేసు నమోదు చేస్తుందని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గాంధీభవన్లో ప్రతి బుధవారం నిర్వహిస్తున్న ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి శ్రీధర్క పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి వినతులు స్వీకరించి వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్ సమస్యలను జాప్యం లేకుండా పరిష్కరించాలని, వినతులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. హైడ్రో కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ అయింది. 8 ప్రైవేట్ కళాశాలలు ఫైర్ ఎన్ఓసీపై రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేశాయి. ఆ సంతకంతో ఇంటర్ బోర్డు కళాశాలలు ఫైర్ ఎన్ఓసీలు అందజేశాయి. అవి ఫోర్జరీని గుర్తించిన అధికారులు ఆ కళాశాలల గుర్తింపు రద్దు చేయాలని ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. పెట్టుబడులకు అనుకూల రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మరోసారి తన ప్రత్యేకత చాటుకుంది. నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసిన ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ 2026 నివేదికలో రాష్ట్రం 47.3 పాయింట్లతో దేశవ్యాప్తంగా 13 స్థానంలో నిలిచింది. ఏ సంస్థకైనా నిజమైన పునాది స్పష్టమైన లక్ష్యమేనని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అన్నారు. విశాఖలో పీవీ సింధు సెంటర్ ఫర్ ఎక్స్పోర్ట్స్ ఎక్సలెన్స్ నిర్మాణానికి మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి అజరుద్దీన్తో కలిసి సైదాబాద్లో నూతనంగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ని పరిశీలించారు. చెంచల్గూడ జైలు నుంచి ఓవైసీ హాస్పిటల్ చంపాపేట మార్గాల్లో 680 కోట్ల రూపాయల వ్యయంతో ఈ వంతెన పూర్తి చేశారు. రానున్న 3 రోజుల పాటు కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణలో ఉరుములు, మెరుపులు, ఎదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గ్లాస్గోలో జరిగిన 2026 కామన్వెల్త్ గేమ్స్లో రికార్డు స్థాయిలో 7 స్వర్ణాలు, 3 రజత పథకాలను గెలుచుకున్న బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రయత్నాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కొనియాడారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తల్లో.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. రోజంతా వర్క్ బిజీ, డ్యూటీ స్ట్రెస్, ఆ ట్రాఫిక్ హడావిడంతా ముగించుకొని ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి ఈ సాయంత్రం వెళ్ళ చేతిలో పొగలు కక్కే వేడి వేయి చాయ్ కప్పుంటే, వినడానికి హాయిగా ఉండే మంచి కబుర్లుంటే, అబ్బబ్బబ్బబ్బా అది కే వేరు కదా. డియర్ లిజనర్స్, మీ ఈవినింగ్ మూడ్ని పర్ఫెక్ట్గా ఎలివేట్ చేస్తూ రోజంతా పడ్డ అలసటనంతా ఒక్కసారిగా మాయం చేయడానికి, ఎలాగా అంటూ మాయం చేయడానికి ఛాయ్తో హాయ్ కబుర్లు షో మీకోసం రెడీగా ఉంది. మరి ఈ సాయంత్రం మన ఛాయ్ ముచ్చట్లో బాక్స్ ఆఫీస్ ధమాకాల నుంచి సిగ్నల్ వెనుకున్న హిస్టరీ వరకు, వర్క్ ప్రొడక్టివిటీ నుంచి ప్రపంచాన్ని మురిపిస్తున్న మన భారతీయ ఆత్మీయతల వరకు ఎన్నో ఇంట్రెస్టింగ్ విశేషాలు మీకోసం రెడీ చేశాడు. ఎవరు ఎవరు? నేనే నేనే నేనే నేనే మీ ఆర్జేశ్వర రమేష్. మరి అందమైన మాటలు, ఆధ్వర్యపోయే పాటల కోసం వింటూ ఉండండి ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. తెలుసుగా, వినోదం అంటే వివిధ భారతి, వివిధ భారతి అంటే ఆధ్వర్యపోయే పాటలు.

0: కదా, దూకుడు సాటెవడు అంటూ పాటలోనే కాదు, బాక్స్ ఆఫీస్ దగ్గర తన అసలైన దూకుడు చూపించడానికి మళ్ళీ బిగ్ సీన్ పైకి వచ్చేస్తున్నాడు మన సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇంతకీ ఏంటా సినిమా చెప్తా చెప్తా, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది, క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు
0: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి. ఇతర తరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం మనం ఉన్నాం ఛాయ్తో హాయ్ కబుర్లో. మరి మహేష్ బాబు సూపర్ డూపర్ హిట్ సినిమా వచ్చేస్తుంది. ఏంటి అంటే ఆగస్టు 9 ఆయన బర్త్డే సందర్భంగా ఏ సినిమా రిలీజ్ అవుతుందో తెలుసా? రిలీజ్ అవుతుందో తెలుసా? యాస్, ఇందాక ఉన్నారు కదా దూకుడు రీ రిలీజ్ అవుతుండగా ఇప్పటికే విడుదలైన రీ రిలీజ్ ట్రైలర్ ఉంది. బాయ్యా బాబా బాబా బా, మామూలుగా లేదు, మళ్ళీ ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. 2011లో 35 కోట్ల బడ్జెట్తో వచ్చి 100 కోట్ల పైగా కలెక్షన్లతో రికార్డు తిరగరాసిన ఈ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్లో మహేష్ బాబు కిల్లింగ్ యాటిట్యూడ్, తమన్ మాస్ మ్యూజిక్, బ్రహ్మానందం అండ్ ఎంఎస్ నారాయణ గారి ఆల్ టైమ్ క్లాసిక్ కామెడీని మళ్ళీ పెద్ద తెరపై ఎక్స్పీరియన్స్ చేసే ఛాన్స్ వచ్చేసింది. మరి రీ రిలీజ్ వచ్చేసి 9 ఆగస్టు తప్పకుండా వీలైనంత వాళ్ళు, మరి మహేష్ బాబుని అంటే ఎవరు ఇష్టపడరు, మళ్ళీ ఒకసారి ఆ బిగ్ స్క్రీన్ మీద చూడాలంటే తప్పకుండా ఆ రోజు వెళ్ళి చూడండి. అంతేకాదు ఈ ఒక్క దూకుడు మాత్రమే కాదు, ఆగస్ట్ నెల మొత్తం మూవీ లవర్స్కి పండగే పండగ. ఎందుకంటే ఆగస్ట్ ఏడున వరుణ్ తేజ కొరియన్ కనకరాజు, అలాగే అదే రోజు లోకేష్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు డీసీ అండ్ కింగ్ జాకీ క్వీన్ వస్తుంది. ఇక 14 సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ఎంఎస్ రాజు గారి అగాధ, అలాగే 20 దుల్కర్ సల్మాన్ ఐఆమ్ గేమ్, 21 మాస్ మహారాజా రవితేజ ఇరుముడి మూవీ, అలాగే 26 రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్తో బాక్స్ ఆఫీస్ దగ్గర జాతరే జాతర కనబడుతున్నట్టుంది. ఈ ఆగస్టు మొత్తం కూడా ఇదేమైనా కూడా ఫస్ట్ వస్తున్నటువంటి అంటే 7 వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు మాత్రం టైటిల్కి తగ్గట్టుగానే ఇప్పటికే ట్రైలర్స్ కూడా సరదాగా ఉన్నాయి. మరి ఎలా ఉండబోతుందో చూడాలి, అది క్లాస్కి ఉంటుందా మాస్గా ఉంటుందా, చూస్తేనేమో క్లాస్ మాస్ 2 కనబడేటట్టుంది. ఏదేమైనప్పుడు కూడా ఒకసారి మాస్ లుక్ను చూడాలి అనుకుంటే మాత్రం గద్దలకొండ గణేష్ని మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. రైట్, వస్తుంది మిక్కీ జే మేయర్ అనురాగ్ కుల్కర్ణి పాడినటువంటి పాట, భాస్కర్ భట్ల రవికుమార్ లిరిక్స్లో, మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్లో, గద్దలకొండ గణేష్.

నీదూకుడు సాటెవడు అంటూ మహాదేవన్ శంకర్ మహాదేవన్ పాడినటువంటి పాట విశ్వం కంపోజర్ లిరిక్స్ అందించగా థమన్ ఎస్ఎస్ కంపోజిషన్లో అదిరిపోయే పాట దూకుడు నుంచి

0: మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో. ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 5:15, 10:11, 12 దాటలా ముందుకు వెళ్ళిపోతుంది. ఈవినింగ్ అయిందంటే వర్క్ అంతా ముగించుకుని సాయంత్రం ప్రశాంతంగా పాటలు వింటూ ఇంటికి వెళదామనుకునే లోపే రోడ్ అంతా ట్రాఫిక్ జామ్. అయితే ఇంకా కాలేదు అంటే మేమీ ప్లేసులు ఎలా ఉందో తెలియదు, కానీ జనరల్గా ఈ టైంలో ట్రాఫిక్ జామ్ అయితే ప్రతి సిగ్నల్ దగ్గర ఆ రెడ్ లైట్ పడుతుంటే అబ్బో, ప్రశాంతంగా ఉండాల్సిన ఈవినింగ్ మూడ్ కాస్త అవుట్ అయిపోతుంది కదా. కానీ ఒకసారి ఆలోచించండి, అదే సిగ్నల్ దగ్గర మన కోసం గ్రీన్ లైట్ పడితే రోజంతా పడ్డ స్ట్రెస్ అంతా పోయి ఏదో ఒక తెలియని కిక్ వస్తుంది కదా. మన ఈవినింగ్ రైడ్ మూడ్ని డిసైడ్ చేసే ఆ లైట్ల కోసం ఈరోజు ఒక స్పెషల్ డే ఉంది. అదే ఇంటర్నేషనల్ ట్రాఫిక్ లైట్ డే. ఎస్, మనల్ని రోజు కంట్రోల్ చేసే ఈ సిగ్నల్ల వెనుక పెద్ద చరిత్ర ఉందండో. 1868 లండన్లో మాన్యువల్ సిగ్నల్స్ వాడేవారు, కానీ 1914 ఆగస్టు 5 అమెరికాలో లెస్టర్ వైర్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ తొలి ఎలక్ట్రిక్ ట్రాఫిక్ లైట్ను డిజైన్ చేశారు. మొదట్లో రెడ్ గ్రీన్ మాత్రమే ఉండే, ఆ తర్వాత 1923 మనల్ని అలర్ట్ చేసే ఎల్లో లైట్ మధ్యలో జరిగిందనమాట. ఏదేమైనా ఈ సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు సిగ్నల్ వద్ద ఆగాల్సి వస్తే విసుక్కోకండి, అవి మనల్ని ఆపడానికి కాదు మన ప్రయాణాన్ని సేఫ్ చేయడానికి అని గుర్తుంచుకోండి. రూల్స్ పాటించండి, హ్యాపీగా ఇల్లు చేరుకోండి, డ్రైవ్ సేఫ్, స్టే సేఫ్, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆదిశ్వరి రమేష్, మీరు వింటున్నారు చాయ్తో హాయ్ కబుర్లు. ఇప్పుడు కబుర్లు లేవు, మాస్తు పాటలే ఉన్నాయి. ఇప్పుడు మిమ్మల్ని పరిగెట్టించడానికి జెర్సీ గిఫ్ట్ అండ్ కేకే సుజాత ఒక ఆట ఆడి సార్ మీ బాడీలో ఉండే ప్రతి ఒక్క పార్ట్ని అలా ఊపడానికి వచ్చేస్తున్నారు. ఏ సినిమా? అపరిచితుడు మూవీ నుంచి. హరి జయరాజ్ మ్యూజిక్ కంపోజిషన్లో భువన చంద్ర చంద్రబోస్ గారు సాహిత్యాన్ని అందించారు. మరి ఆదిరిపోయే పాట

0: ఇంకా ఈ పాట విన్న తర్వాత బాడీలో ఉండేటటువంటి స్ట్రెస్ అంతా పోయింటది కదా, బ్రెయిన్లో ఉండేటటువంటి స్ట్రెస్ అంతా పోయింటది కదా. మరి ఇలాంటి స్ట్రెస్ను పోగొట్టి మీ బ్రెయిన్ని మీ బాడీని మరింత రిఫ్రెష్ చేయడానికి వచ్చేసింది వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ
1: వినోదం. హిందుస్థానీ చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు గమనిక. ప్రతి గురువారం 2:15 నుండి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి FM 102.8లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ గురువారం ఆగస్ట్ 6వ తేదీన తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశం గురించి ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324

మరో నెంబరు 0402328 ఇంకో నెంబరు 0402959 ఈ కార్యక్రమం రేపు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి FM 102.8లో ప్రసారమవుతుంది. స్టే ట్యూన్.

0: మహర్షి మూవీ నుంచి దేవిశ్రీ ప్రసాద్ పాడినటువంటి పాట, శ్రీమణి సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ భయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర

0: ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డిజిఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: స్టూడియో క్లాక్ల సమయం 5:33:34 దాటలా ముందుకు వెళ్ళిపోతూ ఉంది. సమయం నేను మీ ఆర్జేశ్వరి భ్రమేష్ మనమున్నాం ఛాయ్తో హాయ్ కబుర్లు షోలో. మరి ఈవినింగ్ అలా సరదాగా వెళ్ళిపోతూ ఉంది. మంచి మాటలు, మంచి పాటలతోటి. ఇంకా ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనసులోని ఆలోచనలు ప్రపంచానికి బిగ్గరగా చెప్పడానికి ఒక సాధారణ మనిషికి ఇంటర్నెట్ ఇచ్చినటువంటి బిగ్గెస్ట్ వెపన్ ఏంటో తెలుసా? ఒకసారి గుర్తు చేసుకోండి, ఒక్కసారి వెనక్కి వెళ్ళండి. దట్ ఈజ్ బ్లాగ్. ఎస్, మన ప్యాషన్ని షేర్ చేయాలన్నా, నాలెడ్జ్ పంచాలన్నా, చివరికి ఆన్లైన్లో మనీ సంపాదించాలన్నా కూడా బ్లాగింగ్ అనేది ఒక పవర్ఫుల్ ప్లాట్ఫామ్. మరి మన అందరి ఫస్ట్ డిజిటల్ రైటింగ్ క్రష్ అయినటువంటి ఆ బ్లాగ్ స్పాట్ .com గుర్తుందా? ఎస్, ఇవాళ బ్లాగర్ డే. అసలు దీని వెనుక ఉన్న క్రేజీ హిస్టరీ తెలుసా? 1999లో ఫైర్ ల్యాబ్స్ అనే ఒక టీమ్ దీన్ని తెచ్చింది. మరి 2003లో గూగుల్ ఎంట్రీ ఇచ్చి ప్రీమియం ఫీచర్లన్నీ ఉచితంగా ఇచ్చేసింది. ఆ తర్వాత 2004లో పికాసా దీనికి ఫోటోలు పెట్టే ఆప్షన్ ఇవ్వడంతో ఇక ఫుల్ హైప్ అనుకుందనమాట. ఇక 2007 నాటికైతే ఇంటర్నెట్లో అత్యధికంగా చూసే టాప్ 16 సైట్గా నిలిచినట్టు పట్టిది ఈ బ్లాగ్ అనమాట. మరి ఒకే అకౌంట్తో ఏకంగా 100 బ్లాగ్స్ వరకు నడపచ్చు తెలుసా? సో ఫుడ్డా, ఫ్యాషనా, పొలిటికల్స్ ఏదైనా సరే, నీ మైండ్లో ఎంత పవర్ఫుల్ థాట్ ఉన్నా ఈరోజు బ్లాగ్ ఓపెన్ చేసి రైటింగ్ దంచేయండి. ఓకేనా? రైట్, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, మన నుంచి సంపూర్ణ వినోదం. ఇప్పుడు మీకోసం వస్తుంది క్రాక్ మూవీ నుంచి క్రాక్ సాంగ్, అనురాధ రావచంద్ర పాడినటువంటి పాట, రామజగ శాస్త్రి సాహిత్యాంత, మన ఎస్ఎస్ మ్యూజిక్ కంపోజిషన్.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: మీరు వింటున్నారా ఎఫ్ఎం వివిధ భారతి. నేను మీ ఆర్జే సురభ రమేష్. మనమున్నా దేంట్లో? చాయ్తో హాయ్ కబుర్లు షోలో ఒక ఇంట్రెస్టింగ్, వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ప్రపంచమంతా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ పరిగెడుతూ ఉంటే, మన ఇండియాలో మాత్రం ఏ సాంకేతికత ఇవ్వలేని మనుషుల కనెక్షన్, మనసుల కనెక్షన్ పనిచేస్తుందని ఎప్పుడైనా గమనించారా? సరిగ్గా ఇదే విషయాన్ని కనిపెట్టారు పోలాండ్కి చెందినటువంటి డొమినికే అనే ఒక ట్రావెలర్. సోషల్ మీడియా సాక్షిగా ఒక సోషల్ ఒక పోస్ట్ కూడా పెట్టారు. ఏంటి అంటే, జీపీఎస్ కంటే రోడ్డు మీద అంకులు చెప్పే రూట్నే ఎక్కువగా నమ్మడం, కేవలం 12 సెకండ్లలోనే పరిచయం లేని ఆటో డ్రైవర్పై కొండంత నమ్మకం పెట్టేయడం, వీధి చివర గాజు గ్లాస్ టీలోనే 5-స్టార్ హోటల్ ఆనందం వెతుక్కోవడం, ఎంతమంది ఉన్నా పెళ్లిళ్లలో సొంత మనుషుల్లా కలిసిపోవడం, ఇవన్నీ కేవలం భారత్లో తప్ప ప్రపంచంలో ఇంకెక్కడ చేయలేమంటూ ఆమె షేర్ చేసిన విషయాలు ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి అన్నమాట. ప్రపంచమంతా నా ఇల్లు నా ప్రైవసీ అని గోడలు కట్టుంటే, మన దేశం మాత్రం వసుదైక కుటుంబకం అంటూ ఎవరినైనా ఆప్యాయంగా గుండెలకు హత్తుకుంటుంది. భౌతికమైన పురోగతి కంటే మనుషుల మధ్య ఉండే ఈ స్వచ్ఛమైన ప్రేమానుబంధాలు, ఆతిథ్యమే ప్రపంచంలో మన దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాయి. ఈ ఆత్మీయతను మనం కాపాడుకున్నంత కాలం కూడా మన సంస్కృతికి తిరగలేదు. అందుకే ప్రతి భారతీయుడు సగర్వంగా చాటి చెప్పాల్సిన మాట ఇది, మన భారతదేశం ఆత్మీయతల అసలైన నిలయం. ఈ విలువను కాపాడడానికి ప్రతి ఒక్కరూ చాలా బాధ్యతగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేయడం కాదు, తప్పకుండా బాధ్యతగా ఉందాం. ఏమంటారు, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. విశాల్ మిశ్రా, పృథ్వీ చంద్రపాడినటువంటి పాట, రామజోగి శాస్త్రి సాహిత్యం, ఎంఎం కిరవాణి సంగీతంలో, RRR మూవీ నుంచి ఎత్తర జెండా అంటూ వస్తుంది వండర్ఫుల్ ట్రాక్. స్టే ట్యూన్.
3: పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడెగిత్తల్లాంటి అమరవీరులని తలుచుకుంటూ

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: మీరు వింటున్నారా ఎఫ్ఎం వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది అని పెద్దలు చెప్పారు కదా, మరి ఈ రోజు నిజంగానే ఆ రోజు వచ్చేసిందనమాట. దట్ ఈజ్ వర్క్ లైక్ ఏ డాగ్ డే. అనగానే ఏంటి ఏంటి, కుక్కలాగా హాయిగా పడుకోవచ్చని సంతోషపడుతున్నారా? అది అది కాదు భయ్యా, అది కాదు అది కాదు. మనం అనుకునే డోజింగ్ డాగ్స్ కాదు, మంచులో ప్రాణాలు అర్పించి పనిచేసే టోగో లాంటి స్లెడ్జ్ డాగ్స్. డ్యూటీలో అస్సలు తగ్గని స్నిప్పర్ డాగ్స్ గురించి ఆలోచించండి. ఎంతసేపు అలా మొజ్జుగా పడుకునేటటువంటి రోడ్డు మీద ఉండే డాగ్స్ గురించి కాదు అంటుంది. అయితే ఎందుకంటే వాటికి ఉన్నంత నిబద్ధత కసి మన వర్క్లో ఉంటే ప్రమోషన్ మన జేబులో ఉన్నట్టే. ఈరోజు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఒక పవర్ ప్యాక్డ్ ఫార్ములా ఏంటి తెలుసా, మార్నింగ్ వర్కౌట్తో రోజు స్టార్ట్ చేయండి, వర్క్ సజావుగా సాగుతుంది. ఇంకా వీక్డేస్లో మంగళవారమే మోస్ట్ ఇంపార్టెంట్ డే, సో ఛాలెంజింగ్ పనులన్నీ కూడా అప్పుడే ఫినిష్ చేస్తే చాలా మంచిది అని అనలిస్టులు చెప్తున్నారు అండ్ సర్వేలు చెప్తున్నారు. ఈవినింగ్ 4 to 6 మీటింగ్లకు బై బై చెప్పేయండి.

ఆ టైంలో మన ఎనర్జీ డౌన్ అవుతుంది. ఒకవేళ మీ ఆఫీసులో అందరికంటే ముందు వచ్చి చివరి వరకు కష్టపడే వర్క్ హాలిక్ సహోద్యోగి ఉంటే ఈరోజు వాళ్ళకి ఒక హాట్ కాఫీ ఇచ్చి గ్రాండ్గా అప్రిషియేట్ చేయండి. సో హార్డ్ వర్క్ చేద్దాం, సక్సెస్ని కొడదాం. మరి ఆ హార్డ్ వర్క్ చేసే క్రమంలో, సక్సెస్ని అందుకునే క్రమంలో మీకు ఏమాత్రం రెస్ట్లెస్గా ఉన్నా జస్ట్ ట్యూన్ చేసే ఉందండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఎందుకంటే వినోదాన్ని అందించడానికి మేమున్నాం. ఎలాంటి వినోదం అంటే ఇగో ఇలాంటి అదిరిపోయే వైబ్రేటింగ్ వినోదాన్ని.

చంద్రబోస్ సాహిత్యం, మణి శర్మ సంగీత, మాద్రిపోయే పాటలు మాటలు విన్నారు కదా. మన చాయ్తో హాయ్ కబుర్లు షోలో ఇలాంటి విషయాలు ప్రతిరోజు 5 to 5:50 వరకు ఉంటాయి, డోంట్ మిస్. ఇక స్టూడియో క్లాక్లో సమయం 5:50 అవుతుంది. 5:50 ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు, అనంతరం 6 గంటలకు హిందీలో వార్తలు వింటారు. స్టే ట్యూన్డ్.

0: मेटा के मुख्य कार्यकारी अधिकारी मार्क जुकरबर्ग ने आज बाल यौन शोषण सामग्री, डीपफेक सामग्री और प्लेटफॉर्म के संचालन में हुई त्रुटियों के लिए सरकार से क्षमा मांगी है। सूत्रों के अनुसार मेटा ने स्वीकार किया है कि कुछ विशेष प्रकार की सामग्री को बढ़ावा देने के लिए बड़ी रकम का भुगतान किया गया था। भारतीय रिजर्व बैंक ने चालू वित्त वर्ष में देश की आर्थिक वृद्धि दर का अनुमान बढ़ाकर 6.7% कर दिया है। बैंक के गवर्नर संजय मल्होत्रा ने आज मौद्रिक नीति की घोषणा करते हुए बताया कि रेपो दर को 5.25% पर रखा गया है। कोरिया मास्टर्स बैडमिंटन टूर्नामेंट में ईशरानी बरुआ, तन्वी शर्मा, मानसी सिंह, रक्षिता श्रीरामराज, अश्मिता चालिया, अनमोल खरम और श्यांशी वली शेट्टी ने महिला सिंगल्स की प्री क्वार्टर फाइनल में प्रवेश कर लिया है। इसके साथ ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, స్టూడియో క్లాక్ల సమయం 6:06.

హనుమాన్ సినిమా నుంచి గౌరహరి పాడినటువంటి పాటకి కసలశ్యామ్ సాహిత్యం, గౌరహరి సంగీతం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. స్టూడియో క్లాక్ల సమయం 6:10. ఇప్పుడు వినండి తెలుగులో ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కేంద్ర మంత్రులు సిఆర్ పాటిల్, భూపేందర్ యాదవ్తో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై చర్చించారు. 18 సేవలతో కూడిన డయల్ 112 సేవలను రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ సివి ఆనంద్ ఈరోజు ప్రారంభించారు. హైదరాబాద్లో 2వ బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్, 2వ బ్రిక్స్ ఆస్తుల రికవరీ నిపుణుల నెట్వర్క్ సమావేశాలు ముగిశాయి. రాష్ట్రంలో రానున్న 5 రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్తో సమావేశమయ్యారు. తెలంగాణలోని కీలక సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని భూపేందర్ యాదవ్కు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పర్యావరణ అనుమతులు ఆలస్యం కావడం వల్ల పనులు నిలిచిపోయి వ్యయం భారీగా పెరుగుతోందని పేర్కొన్నారు. ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వీటికి వెంటనే అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రాణహిత నదిపై తుమ్మిడిహట్టి బ్యారేజ్ ఎత్తు పెంపునకు మహారాష్ట్ర నొప్పించి అనుమతులు పెంచాలని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు ఎంపీలు పాల్గొన్నారు. తెలంగాణ పోలీసుల కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి డయల్ 112 పోలీస్ డైరెక్టర్ జనరల్ సివి ఆనంద్ ప్రారంభించి పోస్టర్ను ఉన్నతాధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఐడి చీఫ్ చారు సిన్హా, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. డయల్ 112 ద్వారా 18 సేవలు అందుబాటులోకి వస్తాయని డీజీపీ చెప్పారు. పోలీస్, అగ్నిమాపక, వైద్య సేవలన్నీ ఒకే గొడుగు కిందకు వస్తాయన్నారు. అత్యవసర సమయాల్లో అండగా ఉండేందుకే ఈ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. హైదరాబాద్లో 2వ బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్, 2వ బ్రిక్స్ ఆస్తుల రికవరీ నిపుణుల నెట్వర్క్ సమావేశాలు ముగిశాయి. కేంద్ర సిబ్బంది శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నిన్న ఈవేళ ఈ సమావేశాలు జరిగాయి. అవినీతిపై జీరో టాలరెన్స్ విధానానికి భారత్ కట్టుబడి ఉందని ఆ శాఖ కార్యదర్శి రచన షా స్పష్టం చేశారు. అవినీతి కేసుల్లో పరారీలో ఉన్న నిందితులను గుర్తించడం, అప్పగింత ప్రక్రియను సులభతరం చేయడం, అక్రమంగా తరలించిన ఆస్తుల రికవరీలో పరస్పర సహకారాన్ని పెంపొందించడంపై బ్రిక్స్ దేశాలు చర్చించాయి. అవినీతి నిరోధక చర్యల్లో కృత్రిమ మేధస్సు, డిజిటల్ సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరాన్ని సభ్య దేశాలు చెప్పాయి. తెలంగాణలో చేపల పెంపకం, ఆక్వాకల్చర్ అభివృద్ధికి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద 2021 నుంచి ఇప్పటి వరకు 353 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమల శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తెలియజేశారు. రాజ్యసభలో డాక్టర్ కె లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, హ్యాచరీలు, ఆధునిక ఆక్వాకల్చర్ వ్యవస్థలు, చేపల మార్కెట్లు, కోల్డ్ చైన్ సదుపాయాలతో పాటు హైదరాబాద్లో 47.3 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక హోల్సేల్ చేపల మార్కెట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. తెలంగాణలో 389 శిక్షణా కార్యక్రమాల ద్వారా 15,565 మంది చేపతల రైతులు

0: కార్యకర్తలకు శిక్షణ అందించినట్లు చెప్పారు. ప్రజల సమస్యను పరిష్కరించడమే ప్రభుత్వం ప్రధాన చేయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అన్నసూయ సీతక్క అన్నారు. గాంధీభవన్లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా మంత్రి సీతక్క వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ప్రతి వినతిని పరిశీలించి సంబంధిత అధికారులతో అక్కడికక్కడే మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్లో ఈ నెల 18వ తేదీన జరగనున్న జీఆర్ఎంబీ సమావేశం ఎజెండాపై బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు విమర్శలు చేశారు. తెలంగాణకు చెందిన 7 కీలక ప్రాజెక్టుల అనుమతులను సమీక్షించాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించడం సరైంది కాదని ఆయన అన్నారు. సమ్మక్క సాగర్కు సంబంధించిన అనుమతులను రద్దు చేయాలన్న ప్రతిపాదనను వెంటనే అడ్డుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణకు 968 టీఎంసీల గోదావరి జలాల హక్కుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ నీటి ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, అవసరమైతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. హైదరాబాద్ మాదాపూర్లోని హెచ్ఎస్సీసీలో ఈ నెల 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఐప్లెక్స్ 2026 అంతర్జాతీయ ప్లాస్టిక్స్ ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలంగాణ ఆంధ్ర ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేంద్ర బాల్డ్వా తెలిపారు. ఎఫ్టీసీసీఐలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇది దేశంలోనే 3వ అతిపెద్ద, దక్షిణ భారతదేశంలోనే భారీ ప్రదర్శనగా నిలవనుందని చెప్పారు. భారత్తో పాటు తైవాన్, చైనాకు చెందిన 550కి పైగా సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయని ఆయన చెప్పారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదివాసీ పోరాట యోధుడు కుమరం భీం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
1: ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్లకు 250,000 రూపాయలు నెలకు జీతం మీరు మీ ఇంటికి పంపించే అవకాశం ఈ జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడంలో ఉంది. సుమారు 500,000 ఉద్యోగాలు ఉన్నాయి జర్మనీలో, ఇంకొక 100,000 ఉద్యోగాలు జపాన్ లో ఉన్నాయి. వీళ్ళందరికీ మంచి అవకాశాలు ఉన్నాయి.
0: మహంకాళి బోనాల ఉత్సవాల నేపథ్యంలో హైదరాబాద్లోని రాజేందర్ నగర్ గోల్కొండ జోన్ల పరిధిలో ఈ నెల 9వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 10వ తేదీ ఉదయం 10 గంటల వరకు మద్యం దుకాణాలు, రెస్టారెంట్లోని బార్లు మూసివేస్తున్నట్లు పోలీసు శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చార్మినార్ జోన్ పరిధిలో 9వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 11వ తేదీ ఉదయం 10 గంటల వరకు మూసివేత అమల్లో ఉంటుంది. స్టార్ హోటళ్లలోని బార్లు, రిజిస్టర్డ్ క్లబ్లకు ఈ ఆదేశాలు వర్తించవు. ప్రయాణికుల రక్షణే ధ్యేయంగా ప్రతి డ్రైవర్ బాధ్యతగా విధులు నిర్వహించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా డీటీఓ శ్రీనివాసరావు పేర్కొన్నారు. సిరిసిల్ల ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రతపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ,
2: డ్రైవర్లు ఫ్రెషర్ ట్రైనింగ్ లో భాగంగా వారికి అవగాహన నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా మరి వారికి రోడ్డు భద్రత పట్ల వాళ్ళకు కొన్ని సూచనలు చేయడం జరిగింది. అలాగే సంస్థను కాపాడడం యొక్క వాళ్ళ ముఖ్య ధ్యేయంగా, అలాగే మరి డిప్యూటీ ఆర్ఎం గారు కూడా ప్రమాద బీమా వల్ల ఆర్టీసీ నష్టపోకూడదనే ఉద్దేశంతో వారు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో వారికి ఫ్రెషర్ ట్రైనింగ్ లెక్క ఇవ్వడం జరిగింది.
0: రాష్ట్రంలో రానున్న 5 రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. గచ్చిబౌలిలోని శాంతి సరోవర్లో బ్రహ్మకుమారి సాధ్వర్యంలో కష్టకాలాల్లో మానసిక ఆరోగ్యంపై ప్రేరణాత్మక సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 1,000 మంది ఆర్మీ, నేవీ, పారామిలిటరీ సిబ్బంది హాజరయ్యారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి సీతక్క మాట్లాడుతూ, దేశ రక్షణలో ఉండే భద్రతా సిబ్బందికి ప్రశాంతమైన మనసెంతో అవసరమని, బ్రహ్మకుమారి సంధిస్తున్న ఆధ్యాత్మిక జ్ఞానం మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుందని ప్రశంసించారు. సైబర్ నేరాలపై అప్రమత్తతే ఆయుధమని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నీతికా పొంద అన్నారు. కాగజ్ నగర్లో నిర్వహించిన సైబర్ జాగృత దివస్ సురక్షిత రంగ అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పుట్టిననాటి నుంచే తల్లి పాలివ్వడం ద్వారా బిడ్డ ఆరోగ్యంగా ఎదగడంతో పాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్ చెప్పారు. తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో ప్రతిపాదించిన మెగా లెదర్ పార్కు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆమోదం తెలపాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు. లోక్సభలో 377 రూల్ కింద ఈ అంశాన్ని ఆమె ప్రస్తావించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో రాజకీయ పార్టీల సహకారం అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. ఐడిఓసీ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం ప్రకటించిన శ్రీకొండ లక్ష్మణ్ బాపూజీ రాష్టస్థాయి చేనేత అవార్డులకు యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి 7 చేనేత కళాకారులు ఎంపికయ్యారు. ఈ నెల 7

ఏదిన అవార్డు గ్రహీతలకు పురస్కారాలను అందజేస్తారు. విశేషాలు మరొకసారి. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కేంద్ర మంత్రులు సిఆర్ పాటిల్, భూపేందర్ యాదవ్తో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై చర్చించారు. 18 సేవలతో కూడిన డయల్ 112 రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ సివి ఆనంద్ ఈరోజు ప్రారంభించారు. హైదరాబాద్లో 2వ బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్, 2వ బ్రిక్స్ ఆస్తుల రికవరీ నిపుణుల నెట్వర్క్ సమావేశాలు ముగిశాయి. రాష్ట్రంలో రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై. స్టూడియో క్లాక్ల సమయం 6:20. ఇప్పుడు వినండి కొత్త ప్రేమలేఖలు.

ఆకాశవాణి నా హృదయ రాణి. నేను భూమి మీద పడి పడగానే డాక్టర్ గారి మాట కంటే ముందు నీ స్వరమే విన్నానట. అమ్మమ్మ ఎంతమందికి చెప్పిందో. అలా ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్ ఆన్ అయ్యిందో లేదో వీడిలా భూమి మీద పడ్డాడనుకోండి. అందుకే ఆకాశవాణిలా బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ అందరూ బాగుండాలని ఆ అందరిలో తానుండాలని కోరుకుంటాడు. అన్నీ ఆకాశవాణి బుద్ధులే అంటూ మనిద్దరికీ పేగుబంధాన్ని మించిన ప్రసారబంధంతో ముడిపెట్టేస్తోంది అమ్మమ్మ ఇప్పటికీ. ఆకాశవాణి అనే పంచాక్షరీ జపం చెయ్యని జనాలు మాత్రం బహు తక్కువని మాత్రం ఘంటాపదంగా చెప్పగలుగుతాను. గొంతులో విశ్వాన్నంతా ఇముడ్చుకొని మైకులోంచి మాటల విత్తనాలు చల్లుతూ మనోతంత్రుల్ని మీటే కార్యక్రమాలతో 90 ఏళ్లుగా నీ ప్రస్థానాన్ని జనరంజకంగా సాగిస్తూనే ఉన్నా నువ్వెప్పుడూ అభిమానుల్ని పోగొట్టుకోలేదు. నీ పెద్ద ముత్తైదవతనాన్ని అగౌరవపడనివ్వనూ లేదు. అభిమానించే వారికి కొంగు బంగారమై ఆత్మబాంధవిగా వినోదాత్మక విజ్ఞానాత్మక విషయాత్మకమైన కార్యక్రమ సరళితో మా జీవన సరళిని మలిచిన సుస్వరానివి నీవు. అవును, మన పురాణాల్లో అశరీరవాణి అదే ఆకాశవాణి సందేశం అందిస్తే పాటించాల్సిందేనట కదా. మరి ఈ కలికాలంలో మాత్రం నువ్వేమైనా తక్కువా ఏమిటి? నీ ఆదేశం వినిపించావంటే ఎవరైనా పాటించి తీరాల్సిందే కదా. అంతెందుకు? ఇప్పటికీ పరీక్షలప్పుడు ఏ సెట్ పేపర్ విద్యార్థులకు అందించాలో రేడియో ముఖంగా ఆదేశించేది నువ్వేగా. మరి ఆకాశవాణి మజాక? నిజం కదా, స్వరం మంత్రిస్తుంది, నియంత్రిస్తుంది, నిరాకార భావానికి ఆకృతినిస్తుంది, నిత్య చైతన్యాన్ని రగిలిస్తుంది, ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. అందుకేనేమో నేను చిన్నప్పుడు బూచాడమ్మ బూచాడు బుల్లిపెట్టలో ఉన్నాడు అన్న పాటను ఎంత బాగా పాడేవాడినో తెలుసా? ఇంత చిన్న పెట్టలో ఎంతమంది ఉన్నారో కదా, ఇన్ని మాటలు ఇన్నిన్ని పాటలు పాడుతున్నారంటే వాళ్ళు ఎలా ఉంటారు అన్న సందేహంతో ఎప్పుడు నీవంకే చూస్తుండేవాడిని. ఎంతకీ లోపలికి వెళ్ళేవారు కానీ బయటికి వచ్చేవారు కానీ కనిపించరు. ఏమిటి మాయ అనుకునేవాడిని. నవ్వద్దు, అప్పుడు మరీ చిన్నపిల్లలం కదా. అప్పుడు మా అంత పెద్దగా ఓ చిన్న టీవీలంతగా మీరు యాంటీనాలతో ఉండేవారన్న జ్ఞాపకం మాత్రం ఉండేది. ఓ నా నభోవాణి, నీకో సంగతి చెప్పలేదు కదా, మా ముత్తాత గారి పేరు రేడియో రంగయ్య. నిజమే, అందరూ అలాగే పిలిచేవారట. ఇప్పటికీ 3 తరాలు గడిచినా మేం మాత్రం రేడియో రంగయ్య వాళ్ళ కుటుంబం అంటూ ఆ పేరుతోనే బతుకుతున్నాం. అప్పట్లో అంటే 1960ల్లో పెళ్ళైతే చాలు, ఓ సైకిలు ఓ రేడియో కట్నంలో తప్పకుండా చేర్చేవారట. మా తాతగారికి సైకిల్ ఇచ్చారు కానీ రేడియో ఇవ్వలేదట. దాంతో తనకేదో మర్యాద తగ్గిపోయిందని, తనకు మిత్రుల మధ్యలో గౌరవం ఉండదని,

అత్తగారిచ్చిన సైకిలు వేసుకొని మా ఊరు వచ్చేశాడట మా తాత. ఆ తర్వాత మా బామ్మ వాళ్ళ నాన్నగారు ఎడ్లబండి మీద రేడియో కట్టుకుని మా బామ్మని ఎక్కించుకొని తీసుకొచ్చి అత్తగారింట్లో అప్పజెప్పిపోయారంట. అప్పట్లో ఆ ఊళ్ళో రంగయ్యలు చాలామంది ఉండేవారట. అందుకే తేలిగ్గా గుర్తింపబడడానికి రేడియో రంగయ్య అంటే ఇట్టే అందరూ గుర్తుపట్టేవారట. చూసావా, నువ్వు ఎంతగా మా జీవనంలో మమేకమయ్యావు. ఎన్ని పనుల్లో ఉన్నా ఎక్కడున్నా మనం ఏకాంతంగా లేకుండా

స్వరమే పరిచయంగా, స్వరమే పరిమళంగా, స్వరమే చిరునామాగా, స్వరమే తొలి ప్రేమగా కోటి ప్రతిస్పందనల సింఫనీని సృష్టిస్తూ ఎక్కడెక్కడో ఉన్న మాలాంటి వారి హృదయాలన్నింటినీ కలుపుతూ మాటల తరంగాల్ని స్వర తరంగాలతో విలీనం చేసి వినూత్న జీవనానికి నీ పలుకులను అందిస్తూ ఉంటావు, మమ్మల్ని ఆదరిస్తూ ఉంటావు. నేనెప్పుడు అనుకుంటూనే ఉంటాను, నది ఇంకుతుందేమో కానీ నీ మాటల జీవనది మాత్రం నవోత్సాహంతో ఉరుకుతూనే ఉంటుందని, వినోదాల క్రమంగా ఊరుతూనే ఉంటుందని. తొలి సంధ్య సుప్రభాతం నుండి మలి సంధ్య దాటాక శుభరాత్రి వరకు మా ఇంట్లో సందడంతా నువ్వేగా నా బంగారమా. ఓ నా స్వరలిపి, పురాణాల్లోని దశావతారాల గురించి చెప్తారు కానీ అసలు నువ్వెత్తిన అవతారాల ముందు అవేం సరిపోతాయి చెప్పు. నిస్తంత్రీ రేడియో, యాంటీనాల రేడియో, ఎఫ్ఎం రేడియో, హ్యామ్ రేడియో, వెబ్ రేడియో, కమ్యూనిటీ రేడియో, వేవ్ రేడియో, షార్ట్వేవ్ రేడియో, ఎక్స్టర్నల్ సర్వీస్ రేడియో, ఇలా ఎన్నెన్నో రూపాలు. ఇక రానున్న రోజుల్లో ఏ రూపంలో కనిపిస్తావోనని నిరీక్షిస్తూ ఉంటాను. అయినా 26 భాషల్లో ప్రసారాలు వినిపిస్తున్న నువ్వు నిరంతర నిత్య విద్యార్థిగా కనిపిస్తావు, మమ్మల్ని నిత్య విద్యార్థులుగానే మారుస్తుంటావు. ఓ నా కాలమానిని, మా అమ్మమ్మ నిన్నెంత ముద్దు చేసేదో తెలుసా, నిన్నెంతగానో అనుసరించమని, టైం మేనేజ్మెంట్ నేర్చుకోమని ఆదేశించేదో తెలుసా. ఉదయం భక్తిరంజని ప్రారంభమయ్యిందంటే చాలు మాకర్థమైపోయేది మేమిక లేవాలని. ప్రాంతీయ వార్తలు, విజయవాడ నుండి ప్రారంభమయ్యే సమయానికి స్నానానికి వెళ్ళాలి. ఉదయం 7:05 తెలుగులో వార్తల సమయానికి పుస్తకాలు ముందేసుకుని కూర్చొని కాసేపు ఇంగ్లీష్ వ్యాసాల్ని బట్టీ పట్టాలి. కార్మికుల కార్యక్రమం ముగిసి ప్రాంతీయ వార్తలు ప్రసారమయ్యే సమయానికి మధ్యాహ్న భోజనానికి ఇంటికొచ్చేయాలి. మహిళా కార్యక్రమ సమయానికి భోజనం చేసుకుని బడికి తిరిగి వెళ్ళాలి. సాయంత్రం సమయానికి స్కూల్ నుండి ఇంటికొచ్చేవాళ్ళం. తిరిగి 7:05 మళ్ళీ వార్తలప్పుడు ఆటల నుండి ఇంటికొచ్చి కాళ్ళు కడుక్కొని పుస్తకాలు ముందేసుకుని కూర్చునేవాళ్ళం. రాత్రి స్పాట్లైట్ని నాన్నతో కలిసి వినటం గొప్పగా ఉండేది. ఇక రాత్రి 10:30 ప్రసారమయ్యే మధుర గీతాల్ని ఆస్వాదిస్తూ డాబా పైన చాపలు పరుచుకుని నిద్రపోయేవాళ్ళం. మా ప్రతి పని నీతోనే ముడిపడి ఉండేది. రేడియో టైంకి ఉన్నంత ఖచ్చితత్వం మరేదానికీ లేదనుకో అని అమ్మ నేర్పేది. చిత్ర గీతాలతో హృదయ గవాక్షాల మీద జ్ఞాపకాల వాన కురిపిస్తావు. లలితమైన సంగీతానికి శ్రావ్యమైన పాటల మల్లెచెండు చుడతావు. శాస్త్రీయ వాదన గాత సంగీతపు వెన్నెల వెలుగులని నీ స్వర పుష్పక విమానంపై మోసుకొచ్చి ముంగిట్లో ముగ్గులుగా పేరుస్తావు. వేదనల గాయాలకు, వెక్కిళ్ల రోదనలకు రేలారేలా జానపదాల లేపనాన్ని అద్దుతావు. విషాద విలాపాల్లో మార్నింగ్ మ్యూజిక్గా మారుతావు. చెంగు చెంగున గంతులేసే మా పిల్లల నోట్లో బాలానందం, బాలవినోదంలా చందమామవవుతావు. ముసలితనానికి డాక్టర్ సలహాలపై, న్యాయవాదుల వాదానిపై, ఉచిత గమనానిపై ఆశ్రయాన్ని అందిస్తావు. రైతన్నల ఆశల ఆకలికి పంట పొలాల పరిమళాన్ని అద్దుతావు. వాతావరణాన్ని చెప్తూ జాగ్రత్తలు నేర్పిస్తావు. సాహిత్య సుధలు చెలుకుతూ కవితాక్షర మేఘమవుతావు. యువతలో ఉత్తేజాన్ని నింపుతూ రేపటి రోజును చూపిస్తావు. అన్నింటికీ నువ్వే అదృశ్య ఆర్తివి, ఓ అద్భుత శబ్దమూర్తివి. కుప్పకూలిన ఒంటరి జీవితాలకు స్ఫూర్తిదాతవి. నిరంతర తోడు నీడవి, అదృశ్య ఓదార్పువి. వెచ్చటి మాటల కాఫీలు మాతో తాగిస్తూ సుస్వరమై భాస్వరమై నిత్య ఆశయాల స్ఫూర్తితో ప్రవహిస్తున్న నీకంటే గొప్ప చైతన్య స్రవంతి మరెక్కడుంటుంది. ఓ నా సుస్వరాల భామిని, అందుకే నీతో స్వరచాలనం చేయటానికి పెద్ద పెద్ద సాహితీవేత్తలు, మేధావులు, రాజనీతిజ్ఞులు ఉవ్విళ్ళూరుతుంటారు. అంతెందుకు, మన దేశ ప్రధానమంత్రి గారు సైతం మన్ కీ బాత్ అంటూ తన మనసులోని మాటను నీ ముఖతా మాతో పంచుకుంటున్నారు. దేశవాసులందరినీ ఆకట్టుకుంటున్నారు. జాతిపితగా దేశవాసుల హృదయంలో చెరగని ముద్ర వేసిన మహాత్మాగాంధీ గారు ఒకే ఒక్కసారి 1948 నవంబర్ 12వ తేదీన ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి జాతిని ఉద్దేశించి మాట్లాడారు. మనోధైర్యాన్ని పెంచుతూ, సహానుభూతిని పంచుతూ సాగిన వారి ప్రసంగం ఎప్పటికీ గొప్ప స్ఫూర్తిని కలిగిస్తూ ఉంటుంది. అందుకే కదా ఆ రోజునే ప్రజాప్రసార సేవా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. గాంధీ మార్గం పేరుతో కొన్ని తరాల్ని సన్మార్గంలో నడిపిస్తూ సాగుతున్న ప్రసంగాలు, అలాంటి హితోక్తులు ఎప్పటికీ ఆచరణీయాలే కదా. అసలు నీ ప్రసారాలు ప్రారంభం కావడానికి ముందు వినిపించే సిగ్నేచర్ ట్యూన్ ఎంత పాపులరో తెలుసా?

1936లో చెక్ దేశానికి చెందిన జూయిష్ రిఫ్యూజీ వాల్టర్ కాఫ్మన్ శివరంజని రాగంలో స్వరపరిచిన తాంపూరా వయోలా వయలిన్ల కలయిక ఇది. అయినా రేడియో కులం, మతం, భాష, ప్రాంతం వంటి విభేదాలు ఏవీ లేకుండా దేశంలోని పండుగలన్నింటినీ పాటించే నువ్వు దేశ సమగ్రత, సమైక్యతల కోసం జీవితం మొత్తం పాటుపడుతూనే ఉన్నావు. ఎవరికి ఏ అవసరం వచ్చినా దేశ ప్రజలందరితో మనసులోని మాటను పంచుకోవాలంటూ వాహికగా ఉపయోగపడింది నువ్వేగా. అయ్యో, మర్చిపోయాను నా సస్యవాణి, పల్లె సీమలు, పాడి పంటలకు నువ్విచ్చిన చేయుత మరెవ్వరూ చేయలేరు. హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ కొత్త వంగడాలను భారత్లో ప్రవేశపెట్టాలని చూసినప్పుడు ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ గారు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రులు సుబ్రహ్మణ్యం గారు, ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారి ఆమోదంతో ఆకాశవాణిని ప్రధాన భూమికగా ఇంచి రైస్ బ్రీడ్స్ని పరిచయం చేసిన విషయం గుర్తుందా నీకు? ఆ వంగడం పేరు తెలియని రైతులు రేడియో రైస్ ఇవ్వమంటూ సీడ్ కంపెనీల చుట్టూ క్యూ కట్టేలా చేసింది నువ్వే కదా. నిరక్షరాస్యులైన రైతులకు వంగడాల పేర్లు నోట్లో నానలేదు, కానీ తెలిసిందల్లా రేడియో అన్న విశ్వాసమే, గెలిచిందల్లా మంచినే చెబుతుంది మా రేడియో అన్న నమ్మకమే. మొత్తానికి రేడియో రైస్ అంటూ కొత్త బ్రాండ్ని క్రియేట్ చేసావు కదా నువ్వు. మా తాతయ్య ఇప్పటికీ చెప్తూ ఉంటాడు, నీ లైసెన్స్ బుక్కు బ్యాంకు పాస్బుక్లా ఉండేదట, దాన్ని పట్టుకుని పోస్టాఫీసుకి వెళ్ళి రేడియో వినటానికి డబ్బులు కట్టి వచ్చేవారట. అంటే ఇప్పుడు టీవీ ప్రసారాలు చూడటానికి నెల నెలా మనం పే చేస్తున్నట్టు అన్నమాట. నీ ద్వారా ఎందరో ఎంతో ప్రముఖ స్థానానికి వెళ్ళిన వాళ్ళున్నారు. అంతెందుకు దేశంలోనే మొదటిసారిగా తెలుగులో విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ వెంకటేష్ని రేడియో జాకీగా మార్చింది మన హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బోనే కదా. అందులో మా ఆకాశవాణి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ వసుమతి గారి పాత్రను మరవగలుగుతామా? అలా నీ ద్వారా ఎంతోమంది ఉద్యోగాలు సాధించారు, ఎన్నో కుటుంబాలకు నువ్వొక ఆత్మీయ మిత్రునివి. ఇక వ్యాపార వాణిజ్య రంగాల వారు మార్కెట్ విస్తరణ కోసం ఎప్పుడూ నిన్నొక వాహికగా వాడుకుంటుంటారు. కమర్షియల్స్ కోసం నువ్వు పెద్దగా పాకలాడింది లేదు, కానీ సేవానిరతితోనే పనిచేస్తున్నప్పటికీ ఎన్నో వ్యాపార సంస్థలు ఎక్కువ భూభాగాన విస్తరించేది నీ ద్వారానే. ప్రజల్లోకి తమ ఉత్పత్తులు బాగా వెళ్తాయని ఎప్పుడూ నిన్నే ఎంపిక చేసుకునేవారు. అప్పుడు ఇప్పుడు కమర్షియల్ స్థానం నీదే కదమ్మా. నామ రూప భావతత్వాలను బట్టే వైవిధ్యంగా భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ ప్రసారాలు అందించే హితభాషినివి నువ్వు. ఓ నా స్వరవిహంగమా, నాకు నీ రూపాల్లో బాగా నచ్చేది నీ సేవానిరతి. పబ్లిక్ యూటిలిటీ రేడియోగా నువ్వు అందించే సేవలు నిరుపమానం. ప్రకృతి వైపరీత్యాలలో నువ్వు పోషించే పాత్ర అత్యంత ప్రజాదరణ పొందింది. అగ్ని ప్రమాదాలు, వరదలు, తుఫాన్లు, భూకంపాలొచ్చినప్పుడు, ఉగ్రముప్పులు కలిగినప్పుడు నువ్వు చేసే కృషి, ఇచ్చే మనోధైర్యం వేనోళ్ళు పగిలినా తక్కువే. ట్రైన్ టైమింగ్స్, ట్రాఫిక్, మార్కెట్ ధరలు, ఎప్పటికప్పుడు కలిగే చీడపీడల నివారణలు, వాతావరణ మార్పుల వల్ల వచ్చే వ్యాధుల గురించి ఎప్పటికప్పుడు నువ్వు అందించే సమాచారం ప్రజలకెంతో ఉపయోగకరం. అంతెందుకు నువ్వు అందించే చర్చా కార్యక్రమం, రేడియో అనుసంధాన కార్యక్రమాలు, ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాల ద్వారా ఎప్పటికప్పుడు విషయ సమాచారం దొరుకుతుంది. న్యాయ సలహాలు, డాక్టర్ సలహాలను వింటూ వారితో ప్రత్యక్ష ప్రసారంలో నేరుగా మాట్లాడే అవకాశం దొరకడం వల్ల ఎంతోమంది ప్రజలకు ఉపయోగ సమాచారం దొరుకుతుంది. తిరుమల బ్రహ్మోత్సవాలు, భద్రాద్రి కళ్యాణోత్సవాలు, శ్రీశైల శివరాత్రి వ్యాఖ్యానం వింటే రేడియోలోనే వినాలి అనేంతగా ప్రజల ఆదరణ చూరగొంది నువ్వేగా. భద్రాచల రాములవారి కళ్యాణ ఘట్టాన్ని రేడియో ద్వారా ఊరంతా వినేలా మైకులు పెట్టి మరీ ప్రసారం చేస్తారు దేవాలయ కమిటీలు. చిత్ర జగత్తుకు ఎనలేని సేవ చేసిన ప్రజావాణి, ఆకాశవాణి. ఇప్పటికీ కొంతమంది వృద్ధులు రేడియో పాటల ద్వారా ఆయా సినిమాలు ఇంకా బతికున్నాయి అంటుంటారు. అంతేకాదు, బాగా బతికి చితికిన చిత్ర నిర్మాతకి పాటల రెమ్యునరేషన్ ద్వారా చన్నీళ్లకు వేన్నీళ్ల సాయంగా ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వారికి భరోసాని కలిగిస్తున్నావు. అసలు విషయం చెప్పడం మర్చాను, లలిత సంగీతం పుట్టింది నీలోనే కదా. బెంగాలీ రవీంద్ర సంగీత్, సుగం సంగీతుల ప్రస్థానం నీ ద్వారానే జరిగింది. స్వాతంత్ర దినోత్సవ సంబరాలు, రిపబ్లిక్ ఉత్సవాలు, ఇవన్నీ ఊర్లలోని మైకుల ద్వారా ఊరు ఊరంతా వినేలా చేసే అభిమానులు ఎంతోమంది ఇప్పటికీ ఉన్నారు. విలువైన వ్యక్తుల ప్రసంగాలను, రూపకాలను, నాయకుల సందేశాలను స్వర భాండాగారంలో భద్రపరచడం ద్వారా దేశంలో ఎక్కడా లేని విలువైన వ్యక్తుల స్వరాలను వినే అవకాశాన్ని భవిష్యత్ తరాలకు అందించిన గొప్పతనం నీది. ఇప్పటికీ ఏ కార్యక్రమం చేయాల్సి వచ్చినా మరుగున పడిన అంశాలని, కాలగర్భంలో కలిసిపోయిన మనుష్యుల స్వరాలని నీ నుండే కదా తిరిగి పొందగలుగుతున్నావు.

సాయుధ పోరాట జవాన్ల కోసం దశాబ్దాల క్రితం వరకు ఒక రేడియో చెంక్ జయమాల వివిధ భారతిలో ఏర్పాటు చేశారు కదా. ఎంత గొప్పగా అనిపించేదో తెలుసా? ఎప్పుడూ దేశ సేవలో నిరంతరం మునిగి తేలే జవాన్లకు వినోదాత్మక కార్యక్రమాలు అందించగలగటం ఎంత గొప్ప గుణం. అంతేకాదు, మరో దేశం కోసం ఒక దేశం రేడియో ఛానల్ని నడపడం అన్నది కూడా మన భారతదేశమే ప్రారంభించింది. రేడియో బంగ్లా అంటూ బంగ్లాదేశ్ కోసం ఒక రేడియో అందించాం మనం అంటే గర్వంగా ఉంది సుమి. హిందుస్థానీ కర్ణాటక సంగీతాల కోసం రాగం అనే ప్రత్యేక ఛానల్ని కూడా నిర్వహిస్తుండటం నీకే చెల్లింది. ప్రపంచంలోని దాదాపు 100% భూభాగాన్ని చేరగలిగే ఒకే ఒక ప్రసార వ్యవస్థ ఉన్న దేశం మన భారతదేశం అన్నది ఎంతమందికి తెలుసు చెప్పు. 1923లో బాంబే ప్రెసిడెన్సీ రేడియోను ప్రారంభించిందని, 1924లో మద్రాసులో రేడియో క్లబ్ ఒకటి స్థాపించడంతో ప్రారంభమైనప్పటికీ అనతి కాలంలోనే గిట్టుబాటు కాకపోవడంతో మూసేశారని, ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ ద్వారా బాంబే కలకత్తా కేంద్రాలు ప్రైవేటుగా ప్రారంభమై 1930 ఏప్రిల్ 1వ తేదీ నుండి దాని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్గా ప్రారంభమయ్యాయి కొత్తగా. అబ్బా, నాకు తెలుసు, 1936 జూన్ 8న ఆల్ ఇండియా రేడియోగా నువ్వు అవతరించావని. ఓ నా సహస్ర గలార్చనమా, ప్రతి గుండెను పలకరిస్తూ, ప్రతి మనసును స్పృశిస్తూ, మౌనాన్ని ఛేదిస్తూ నువ్వు మాటల మంత్రాక్షరం పాడుతుంటే వినటానికి వేల చెవులు సరిపోక లక్ష మనస్సుల్ని అప్పు తెచ్చుకోవాలనిపిస్తుంది. మా ఆకాంక్షలకి రెక్కలు తొడుగుతూ జనవాణిగా శ్రోతల నాడిని పట్టుకుని కార్యక్రమాల సరళిని మారుస్తూ స్వరమే సర్వస్వంగా, స్వరమే స్వర్ణ సోపానంగా నువ్వు చేసే శతాబదానం ప్రతిరోజు మాకు ఆనందదాయకమే. నీ గల రాగలహరిని గమనించినప్పుడల్లా తన్మయ చప్పట్లతో ఎన్నో మార్లు మనసులోనే అభినందిస్తుంటాము. భాషని అర్థ శబ్దాలంకారాలతో తీర్చిదిద్ది, భావాల ఆభరణాలతో అలంకరిస్తూ, సందర్భం సన్నివేశాలకు అనుగుణంగా దృశ్యానికి తగిన భావోద్వేగాల కాటుకను దిద్దుతూ నువ్వందించే నాటికలు, నాటకాలు, రూపకాలు, డాక్యుమెంటరీలు మాకెప్పుడూ శ్రవణానందమే. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థగా 26 భాషల్లో నిరంతర కార్యక్రమాలతో స్వరమే నీ జీవంగా, జీవన కారణంగా మారినందుకు బహుజన హితాయ, బహుజన సుఖాయ అంటూ ప్రజలందరి ఆత్మబంధువుగా విజ్ఞాన వినోదాల్ని అన్ని వర్గాలకు పంచుతూ అలరిస్తుంటే వినటానికి 2 చెవులు చాలనట్టే, పొగడటానికి మా 1 నోరు సరిపోదు. ఎన్నో దశాబ్దాలుగా నువ్వు ఒక పెద్ద సెలబ్రిటీవి. నీకున్నది గ్లామర్ కన్నా ముఖ్యమైనది గ్రామర్. అది మా అందరికీ ఎంతో గొప్ప గౌరవప్రదం. స్వర విహంగమై ఎగురుతూ, స్వర జరివై కదులుతూ, స్వరలిపిగా మిగులుతూ, స్వరాకాశంగా ఎదిగిన నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలుగుతాము? గాలి నుండి మా గుండెల్లోకి ఆకాశవాణిగా కురిసే నీ స్వరధారను గుండెల నిండా నింపుకున్నా తృప్తి తీరక, ఒంటి నిండా పునుముకుంటూ, నీ నుండి వచ్చే శబ్దమే సరస్వతి స్వరంగా భావిస్తూ నిత్యం నీ అర్చన చేస్తుండే అభిమానులం మేము. ఇప్పటికే కాదు, ఎప్పటికీ మా తరతరాలు నీ అభిమానులుగానే కొనసాగాలని కోరుకుంటున్నా. ఉండనా మరి, నీ సతీష్.

0: ఇంతవరకు కొత్త ప్రేమలేఖలు విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి. స్టూడియో క్లాక్ లో సమయం 6:40 అయింది. ఇప్పుడు వినండి వెన్నెల.

కానీ కానీ డీప్ ఇన్సైడ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ టెన్షన్ అండ్ స్ట్రెస్. వర్క్ అవుతుందా లేదా, అసలు ఇంకోటి చెప్పాలంటే ఆ వర్క్ పైన ఇంట్రెస్టే ఉండదు, కానీ వెళ్లాల్సి వస్తుంది. ఎందుకు? శాలరీ కోసం వెళ్ళాలి. అందరికీ ఏదో మనం హ్యాపీగా ఉన్నామన్న ఒక ప్రొజెక్షన్ చేయాలి అక్కడ. అది చేయకపోతే వీళ్ళేదో అయిపోయారన్న ఫీలింగ్ వీళ్ళకి కలుగుతుంది, వేరే వాళ్ళకు కలుగుతుంది. దానితో డబుల్ ఇంపాక్ట్ పడుతుందని ఉన్నా లేకున్నా కానీ ఏదో హ్యాపీగా ఉన్నామని ప్రొజెక్షన్ ఇస్తూ ఉంటారు. ఇది కేవలం ఆఫీస్లో కాదు, ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్లో మనం చూపిస్తూనే ఉన్నాం. వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ వెరీ హ్యాపీ. నిజంగా హ్యాపీగా ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు, చెప్పాల్సిన అవసరం లేదు అది. కానీ ఇవాళ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు నవ్వుతూ ఫోటోలు తీసుకుంటున్నారు, తింటూ ఫోటోలు తీసుకుంటున్నారు, ఏది చేసే ఫోటోలు తీసుకుంటున్నారు, వేరే వాళ్ళకి ఇమీడియట్గా చూపిస్తున్నారు. అంటే సీసీసీ లుక్ అంత టెన్షన్ అయిపోయింది, అంటే జీవితంలో లేని ఉన్నట్టు చూపిస్తున్నారు కాబట్టి ఇవన్నీ ఆర్టిఫిషియాలిటీ వచ్చింది. ఒక్కసారి కామ్గా సాలిట్యూడ్లో కూర్చొని ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటే నిజంగా హ్యాపీనెస్ ఉందా లేదా మనకే తెలుస్తుంది. మనకొచ్చే చాలా రకాల మానసిక రుగ్మతలకు, అనారోగ్యాలకి నవ్వకపోవడం కూడా ఒక కారణం. బీపీ, స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ, ఇన్సోమ్నియా, మైగ్రేన్, తలనొప్పి వంటి బోలెడు సమస్యలు కేవలం నవ్వడం ద్వారా దూరమవుతాయని ఎంతోమంది ఎక్స్పర్ట్స్ చెప్పారు, ఎన్నో రీసెర్చర్స్ కూడా ప్రూవ్ చేశాయి. రోజుకి 10 నిమిషాలు నవ్వడం ద్వారా 10 నుంచి 20 మిల్లీమీటర్ల రక్తపోటు తగ్గుతుందని స్టడీలో తేలింది. కానీ ఏం చేస్తున్నారు? నవ్వకుండా గోళీలు మింగుతున్నారు, టాబ్లెట్స్ వేసేసుకుంటున్నారు. బీపీ అంటారు, హైపర్ టెన్షన్ అంటారు, ఏదో ఒకటి మింగేస్తే అయిపోతుంది, మళ్ళీ స్ట్రెస్ఫుల్ లైఫ్. అదొక సైకిల్ లాగా ఏర్పడింది. హాయిగా ఫ్రెండ్స్ అందరూ కూర్చొని లేదా ఒక మంచి కామెడీ షో చూస్తుంటూ ఫ్యామిలీ వాళ్ళతో ఉండే టైం కూడా లేదు. ఇవాళ అన్ని ఆర్టిఫిషియల్ రిలేషన్షిప్స్ కదా, అన్ని అక్కడ సోషల్ మీడియాలో చూపించేశాం కదా ఆర్టిఫిషియల్. ఎక్కడ మళ్ళీ రివీల్ అవుతుందో అని దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నామా ఏంటి మనం? వై డోంట్ యు బీ యువర్ సెల్ఫ్, వై డోంట్ యు లాఫ్? ప్రాబ్లం వస్తే వచ్చింది, దాన్ని అధిగమించండి. ఫ్రెండ్స్తో కలిసి ట్రూత్ఫుల్గా ఉంటే ఏమవుతుంది? హ్యాపీగా జీవించవచ్చు. నవ్వండి, నవ్వించండి. నవ్వడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం, రక్తంలో ఆక్సిజన్ లెవెల్ కూడా పెరుగుతుంది. నవ్వినప్పుడు హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అందుకే అన్ని రకాల మానసిక రుగ్మతలకు నవ్వు మంచి మందుగా పనిచేస్తుంది. ఇకపోతే నవ్వడం వల్ల సహజంగానే ఇమ్యూనిటీ పెరుగుతుంది, మనకు పాజిటివ్ థింకింగ్ కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే నవ్వుతామో, ఇలాంటి హార్మోన్స్ రిలీజ్ అయ్యి బాడీ తేలిక పడుతుందో, నిజంగా పాజిటివ్ థింకింగ్ వస్తుంది. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. నవ్వినప్పుడు ముఖం పొట్టలోని కండరాలు యాక్టివేట్ అవుతాయి. ఒక రకంగా చెప్పాలంటే నవ్వు అనేది ఒక రకమైన శ్వాస వ్యాయామం. ఇట్స్ అ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. వి టేక్ లాట్ ఆఫ్ బ్రీత్ అండ్ వి రిలీజ్ దట్ బ్రీత్ అండ్ వి ఆల్సో రిలాక్స్ ద మజిల్స్. నవ్వుతూ ఉంటాం, ఒక ఫిజికల్ యాక్టివిటీ. ఒక మజిల్స్కి కూడా టెన్షన్ రిలీజ్ అయిపోతుంది, లైట్ అయిపోతాము. కాబట్టి ఇది ఒక మంచి ఎక్సర్సైజ్ అంటారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇతరులతో మంచిగా కమ్యూనికేట్ చేయండి. అందరిలో మంచి ఇంప్రెషన్ పొందడానికి ముఖంపై చిరునవ్వు ఉండడం చాలా అవసరం. ఈ మధ్య లేటెస్ట్గా చాలా మంది ఏంటంటే ఏదో సీరియస్గా ఫేస్ పెడతారు, అంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మేము చాలా విఐపీస్, మమ్మల్ని చూసి అందరూ భయపడండి అనే ఒక ప్రొజెక్షన్ ఇస్తూ ఉంటారు అందరికీ. ఎందుకంత సీరియస్నెస్? దాంతో నష్టం ఎవరికి? మీకే కదా. అది అయినా మీకు ఆ ప్రొజెక్షన్ అవసరం ఎందుకు? నిజంగా మీలో వాల్యూ ఉంటే అందరూ రెస్పెక్ట్ ఇస్తారు కదా అని ఆలోచన మర్చిపోతారు. అలాగే నవ్వు అనేది ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. అంటే మీరు నవ్వుతూ ఉండడం ద్వారా మీ చుట్టూ ఉండేవాళ్ళు కూడా నవ్వుతూ ఉండేలా చేయొచ్చు. ఎప్పుడు నవ్వుతూ ఉండేవాళ్ళు సక్సెస్ రేట్ కూడా ఎక్కువగానే ఉంటుందంటారు. ఇది నేను చెప్పే మాట కాదు, చాలా మటుకు సర్వేలో నిరూపించారు. కాబట్టి రోజుకి 10 నిమిషాలైనా నవ్వడానికి అలవాటు చేసుకోవడానికి. ఇంకా చేతనేదో వెనెల ప్రోగ్రాంలో నవ్వమన్నాడు, 10 నిమిషాలు నవ్వమన్నాడు అని అలారం పెట్టుకుని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 10 మినిట్స్ నవ్వకండి. నిజంగా చూసుకుంటే ఎంతసేపు నవ్వుతే అంత మంచిది. మీరు నవ్వడం కాకుండా ఇతరులను కూడా నవ్వించండి. నవ్వితే శరీరంలోని 108 కండరాలు ఉత్తేజమై శక్తి వస్తుందట. గట్టిగా నవ్వే వారిలో బీపీ అదుపులో ఉంటుంది. మనం 15 నిమిషాలు నవ్వితే సుమారు 40 కేలరీస్ కరిగిపోతాయి. గట్టిగా నవ్వుతున్న సమయంలో మన శరీరానికి ఆక్సిజన్ బాగా అందుతుంది. దీనివల్ల గుండె సంబంధిత రోగాలు దరిచేరవు. నవ్వితే శరీరంలో నొప్పుల నివారణకు తోడ్పడే ఎండార్ఫిన్స్ విడుదలవుతాయి. నిత్యం నవ్వుతూ ఉండేవారికి జీర్ణశక్తి పెరుగుతుంది. దట్ ఆల్సో ఇంప్రూవ్స్ ద డైజెస్టివ్ కెపాసిటీ. మానసిక రోగాలు నయం చేయడానికి నవ్వు ఔషధంలా పనిచేస్తుంది. నవ్వు మెడకు మంచి వ్యాయామం. హాయిగా నవ్వుకుంటే మెడనొప్పి సమస్య ఉండదు. మానసిక ఉల్లాసానికి నవ్వు ఓ దివ్యౌషధం. హాయిగా నవ్వుకునే వారికి హై బీపీ, ఉబ్బసం, మధుమేహం, మానసిక ఒత్తిడి దూరం.
జ్ఞాపక

0: శక్తి పెరుగుతుంది, ఒత్తిడిని దూరం చేస్తుంది. మీ జీవితంలో ప్రతిరోజు అందుకే నవ్వండి, నవ్వించండి. మనసారా నవ్వడానికి ఏ అవకాశాన్ని వదులుకోకండి. ఎందుకంటే మీరు నవ్వితే మీకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. జీవితం అంటేనే సమస్యలు, ప్రాబ్లమ్స్, సఫరింగ్, పెయిన్ అని అంటూ ఉంటారు. కరెక్టే, ఇది సర్వసాధారణం. శారీరక మానసిక సమస్యలను నయం చేసేందుకు తరచూ వైద్యులను సంప్రదిస్తూ ఉంటాం. కానీ ఒక చిన్న నవ్వు నవ్వితే మీరు కొన్ని అనారోగ్యాల నుంచి కోలుకోవచ్చు. రోగ నిరోధక శక్తి పెంచుతుంది. నవ్వడం వల్ల రోగ నిరోధక శక్తి నిజంగా పెరుగుతుందండి. ఇట్ ఆల్సో ఇంప్రూవ్స్ ఇమ్యూనిటీ. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండటం వల్ల ఒత్తిడి హార్మోన్లు తగ్గుతాయి. అంటే కార్టిజాల్ ఇలాంటి ఏదైతే హార్మోన్స్ ఉంటాయో మనకు స్ట్రెస్నిచ్చేవి, అవన్నీ తగ్గిపోతాయి. ఆటోమేటిక్లీ ఇట్ ఇంప్రూవ్స్ అవర్ హెల్త్. అదనంగా మీ శరీరంలో ఇన్ఫెక్షన్లతో పోరాడే కణాలు పెరుగుతాయి. నవ్వు హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మనసారా నవ్వుతుండటం వల్ల హృదయ స్పందన రేటు మెరుగుపడుతుంది. ఇది శరీరంలోని ఆక్సిజన్ రవాణాను పెంచుతుంది. రక్తంలో ఆక్సిజన్ తక్కువగా ఉంటే ప్రాణాంతకం. అధిక ఒత్తిడి అనేక మానసిక శారీరక సమస్యలకు దారితీస్తుంది. డిప్రెషన్ మన ఓవరాల్ హెల్త్ని కూడా ప్రభావితం చేస్తుంది. నవ్వు ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుంది. దీనివల్ల మనసు, శరీరం రిఫ్రెష్డ్గా ఉంటుంది. ఈ రోజుల్లో మనం క్యాలరీస్ని తగ్గించుకోవడానికి అనేక వ్యూహాలను అనుసరిస్తూ ఉన్నాం. క్యాలరీస్ని బర్న్ చేయడానికి నవ్వు గొప్ప మార్గం. 10 నుంచి 15 నిమిషాల పాటు నిరంతరం నవ్వడం వల్ల 50 క్యాలరీస్ ఖర్చవుతాయి. ఇది మీకు తేలికపాటి వ్యాయామం అవుతుంది. హాయిగా నవ్వేవారికి నరాల బలహీనతలు కూడా దరిచేరవు. డిప్రెషన్లో ఉన్న వాళ్లకి లాఫింగ్ థెరపీ ట్రీట్మెంట్ చేయగా 70% వరకు సత్ఫలితాలున్నాయి. థైరాయిడ్, మైగ్రెయిన్, స్పాండిలైటిస్ వంటి ఎన్నో సమస్యలకు పరిష్కారం కూడా ఈ నవ్వే. అందుకే అంటారు, నవ్వండి, నవ్విస్తూ ఉండండి. మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి మీరు ఒకసారి చూసుకున్నారా, బాగా హ్యాపీగా రిలాక్స్డ్గా లేచి అలా హ్యాపీ స్మైల్ ఇస్తూ ఈ డే ఎంత బాగుందో రిఫ్రెష్డ్గా అన్నప్పుడు ఆ రోజంతా నిజంగా బాగుంటుంది. కానీ ఎన్నాళ్ళయింది అలా లేచి? లేవగానే మనం ఏదో బాధతో లేస్తాం. ఎందుకంటే ఆ డే అంతా మళ్ళా ఎలా గడుపుతాం, దాన్ని ప్లానింగ్ చేసుకుంటూ చేసుకుంటూ అసలైన జీవితాన్ని మర్చిపోతాం. ఇదొక సైక్లిక్ ప్యాటర్న్ అయిందండి. నిజంగా ప్లానింగ్ చేయాలి, కోఆర్డినేషన్, ఇవన్నీ చాలా ముఖ్యం. లైఫ్ ముందుకెళ్లాలంటే ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి, కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయాలి అంటే అనుకుంటాం. కానీ దాంట్లో పడి అసలైనే మర్చిపోతున్నామేంటి? ఒక కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయడానికి లేదా సంపాదించడానికి నవ్వు అడ్డెందుకయింది? సో స్టార్ట్ యువర్ డే విత్ అ స్మైల్, స్లోలీ గెట్ ఇన్ టు లాఫ్టర్. మీరే చూస్తారు మీ జీవితంలో ఎన్ని పాజిటివ్ చేంజెస్ వస్తాయో. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లాఫ్టర్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ వెన్నెలా ప్రోగ్రామ్. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బై. మీ సలహాలు, సూచనల కోసం మీరు కాల్ లేదా మెసేజ్ చేయవలసిన నంబర్ 9515227039. I repeat, 9515227039. My email ID, feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.
1: ఇంతవరకు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు. మీరు వింటున్నారు FM వివిధ భారతి.
2: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం 3:00 to 4:00 మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

0: వివేక్ సాగర్ మ్యూజిక్ కంపోజిషన్లో భరద్వాజ గాలి సాహిత్యంలో మంగ్లీ ప్రియాంక హరీష్ పాడినటువంటి పాట 35 చిన్న కథ కాదు మూవీ నుంచి విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
0: ఈరోజు సాయంత్రం 7:15 ఆరోగ్య జీవనం కార్యక్రమంలో బ్రెస్ట్ క్యాన్సర్ ఈ అంశంపై డాక్టర్

ആകാശവാണി വിവിധ ഭാരതി കേന്ദ്രം സ്റ്റുഡിയോക്കുള്ള സമയം 7 ഗണ്ടലും శ్రోతలకు గమనిక ప్రతి గురువారం 2:15 నుండి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ సందర్భంగా ఈ గురువారం 6వ తేదీన తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశం గురించి ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324-0852, ఇంకో నెంబరు 0402324-0853, మరో నెంబరు 0402955-0923. ఈ కార్యక్రమం రేపు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో ప్రసారమవుతుంది.

రాజా సాబ్ మూవీ నుంచి విశాల్ మిశ్రా థమనేస్ శృతి రంజని పాడినటువంటి పాట, కృష్ణకాంత్ సాహిత్యం థమనేస్ సంగీతంలో విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. స్టూడియో క్లాక్లో సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. పార్లమెంట్లో ప్రతిపక్ష సభ్యులు పదే పదే అంతరాయాలు కలిగించడంపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో 41 నిత్యావసర సరుకుల ధరలను ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా రోజూ పర్యవేక్షిస్తున్నట్లు ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో మారణ హోమం నిలుపు చేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని మన దేశం పాకిస్తాన్కు చెప్పింది. 2026 సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. చర్చ అనంతరం రాజ్యసభ ఈ బిల్లును లోక్సభకు తిప్పి పంపింది. సోమవారం నాడే లోక్సభ ఈ బిల్లును ఆమోదించింది. 1956 సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య చట్టాన్ని సవరణ

0: విచారించేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. భారత ప్రధాన న్యాయమూర్తితో కలుపుకుని సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతాన్న 33 నుంచి 37కి పెంచనున్నారు. ఈ ఏడాది మే నెలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కి పెంచుతూ ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. భారత ప్రధాన న్యాయమూర్తితో కలుపుకుని ఈ సంఖ్య 38కి పెరుగుతుంది. రాజ్యసభలో చర్చకు సమాధానమిస్తూ కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, నరేంద్ర మోదీ ప్రభుత్వం సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ నినాదంతో పనిచేస్తోందని చెప్పారు. దేశ ప్రజలు ప్రతి రంగంలోనూ సంస్కరణలు చూస్తున్నారని, ఈ చట్టం కూడా అటువంటి న్యాయ సంస్కరణలో భాగమేనని మేఘ్వాల్ చెప్పారు.
1: न्यायपालिका के बढ़ते कार्यभार, न्यायिक विषयों के बदलते प्रकृति व उभरते कॉन्स्टिट्यूशनल लीगल इंटरप्रिटेशन के नए सवालों को ध्यान में रखकर माननीय सुप्रीम कोर्ट में न्यायाधीशों की संख्या बढ़ाना एक समय की मांग और समयानुकूल सुधार भी है, जिसमें संवैधानिक पीठों के अधिक गठन की आवश्यकता भी एक प्रमुख पहलू है.
0: సుప్రీం కోర్టులో సామర్థ్యాన్ని మరింతగా మెరుగుపరిచి అవసరానికి తగ్గినట్లుగా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తుల సంఖ్యను క్రమం తప్పకుండా పెంచుతున్నామని ఆయన చెప్పారు. న్యాయ వ్యవస్థపై పెరుగుతున్న పనిభారం, మారుతున్న చట్టపరమైన అంశాల దృష్ట్యా న్యాయమూర్తుల సంఖ్యను పెంచడం ప్రస్తుత తరుణంలో అత్యంత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు చర్చను ప్రారంభిస్తూ కాంగ్రెస్ సభ్యుడు వివేక్ తన్ఖా న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు ఆర్డినెన్స్ తేవడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో 95,000 కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. చర్చలో పాల్గొన్న బీజేపీ సభ్యురాలు సంగీతా యాదవ్ ఈ బిల్లును చారిత్రాత్మకమైన, దూరదృష్టి గల ముందడుగుగా అభివర్ణించారు. దశాబ్దానికి పైగా పెండింగ్లో ఉన్న కేసులను ప్రస్తావిస్తూ పౌరులకు సులభంగా సమర్థవంతమైన న్యాయం అందించేందుకు బిల్లు దోహదపడుతుందని పేర్కొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ సభ్యురాలు డాక్టర్ మేనకా గురుస్వామి, డీఎంకే సభ్యుడు ఆర్ గిరిరాజన్, బీజూ జనతాదళ సభ్యుడు డాక్టర్ శాస్మిత్ మిత్రా, వైఎస్ఆర్సీపీ సభ్యుడు ఎస్ నిరంజన్ రెడ్డి, అన్నాడీఎంకే సభ్యుడు ఐఎస్ ఇన్బదురై, శివసేన సభ్యురాలు డాక్టర్ జ్యోతి ఎన్ వాఘమారే తదితరులు బిల్లుకు మద్దతు తెలిపారు. బిల్లును లోక్సభకు తిరిగి పంపిన తరువాత ప్రత్యేక ప్రస్తావన కార్యక్రమం నిర్వహించారు. దీనిలో పలువురు సభ్యులు ప్రజా సంక్షేమ సమస్యల గురించి ప్రస్తావించారు. అనంతరం రాజ్యసభను రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు. సమకాలీన డిజిటల్ బ్యాంకింగ్ పద్ధతులకు అనుగుణంగా బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లు 2026 ఆమోదించిన అనంతరం లోక్సభ కూడా రేపటికి వాయిదా పడింది. మొదటి వాయిదా అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సభ సమావేశమైనప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బ్యాంకర్ల పుస్తకాలకు సంబంధించి సాక్ష్యాధారాల చట్టాన్ని ఆధునికీకరించడం, ప్రస్తుత బ్యాంకింగ్ వ్యవస్థ అవసరాలు తీర్చడం ఈ బిల్లు ముఖ్యోద్దేశం. ప్రతిపక్షాల ఆందోళన మధ్య ఎలాంటి చర్చ లేకుండానే లోక్సభ ఈ బిల్లును ఆమోదించింది. సభలో ప్రతిపక్ష సభ్యులు నిరంతరం అంతరాయం కలిగిస్తుండడంపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్ సజీవంగా సాగేందుకు సహకరించాలని ఆయన అంటూ, పార్లమెంట్ పనిచేయాలని ప్రతిపక్షాలు కోరుకోవడలేదని, కావాలని అంతరాయం సృష్టిస్తున్నాయని ఆరోపించారు. బిల్లులపై చర్చల కోసం తగిన సమయం కేటాయించినప్పటికీ ప్రతిపక్షాలు సహకరించలేదని, కాంగ్రెస్ కమ్యూనిస్ట్ సమాజ్వాదీ పార్టీలు శ్రీరాముడిని వ్యతిరేకించి అవమానించాయని, అయోధ్యలో రామాలయ నిర్మాణంపై నిరసన తెలిపాయని ఆయన మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై ఆ పార్టీలు దేశానికి క్షమాపణ చెప్పాలని కూడా కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు. గందరగోళం మధ్య లోక్సభ రేపటికి వాయిదా పడింది. రేపు ఉదయం 11 గంటలకు సభ తిరిగి సమావేశమవుతుంది. పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలకు సంబంధించిన నష్టాల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు లోక్సభలో తెలియజేశారు. హానికరమైన కంటెంట్, సైబర్ బుల్లింగ్, ఆన్లైన్ దోపిడీ, డిజిటల్ వ్యసనం వంటి ముప్పుల నుంచి పిల్లలను రక్షించేందుకు ప్రభుత్వం అంతర్జాతీయ పరిణామాలను నిరంతరం గమనిస్తోందని రిజిజు చెప్పారు. 2023 డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ చట్టం ద్వారా ఆన్లైన్లో పిల్లల గోప్యతకు పటిష్టమైన రక్షణ కల్పించామని, పిల్లల వ్యక్తిగత డేటా సేకరించేందుకు తల్లిదండ్రుల అనుమతిని తప్పనిసరి చేస్తుందని ఆయన వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 579 ధరల పర్యవేక్షణ కేంద్రాల ద్వారా 41 రకాల ఆహార ధాన్యాలు, వస్తువుల రోజువారీ ధరలను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి బిఎల్ వర్మ లోక్సభలో తెలియజేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఆ పరిణామాలను అంచనా వేసి తగిన నివారణ చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం 7 ఎంపవర్డ్ గ్రూప్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 2025-26 ఆర్థిక సంవత్సరాలు సాధించిన రికార్డు స్థాయి 3765 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి, ప్రభుత్వం వద్ద తగినంత నిల్వలు ఉండడం వల్ల పశ్చిమాసియా సంక్షోభం

ప్రపంచ సరఫరా వ్యవస్థలో అంతరాయాలు కలిగించినప్పటికీ తృణధాన్యాలు, పప్పు ధాన్యాల వంటి నిత్యావసర వస్తువుల ధరలు స్థిరంగా ఉన్నాయని మంత్రి చెప్పారు. ఇంధన ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ముప్పువాటి లేకుండా వినియోగదారులను కాపాడేందుకు వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తుందని ఆయన చెప్పారు. రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చేంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫికీ సహకారంతో న్యూఢిల్లీలో ఈ నెల 7వ తేదీ నుంచి ఇండియా మెడికల్ డివైసెస్ 2026 కాంక్లేవ్ 9వ సంచిక నిర్వహిస్తుంది. రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ ఈ సదస్సును ప్రారంభిస్తారు. 2వ రోజు ఆత్మ నిర్భర్ మెడ్టెక్, వికసిత్ భారత్ వైపు భారత్ ప్రయాణాన్ని వేగవంతం చేయడం అనే అంశంపైన రసాయనాలు, ఎరువుల మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ముఖ్యోపన్యాసం చేస్తారు. దేశంలోని ప్రతి లోక్సభ నియోజకవర్గంలో పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, తపాలా శాఖ సంయుక్తంగా ఒక చర్య చేపట్టాయి. ప్రతి నియోజకవర్గంలో పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలియజేసింది. లోక్సభలో ఈరోజు లిఖితపూర్వక సమాధానమిస్తూ కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈ వివరాలు వెల్లడించారు. దేశంలోని మొత్తం 543 లోక్సభ నియోజకవర్గాల్లో ప్రస్తుతం 515 నియోజకవర్గాలు పాస్పోర్ట్ సేవా కేంద్రం లేదా పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రం పరిధిలోకి వస్తున్నాయని ఆయన చెప్పారు. మిగిలిన లోక్సభ నియోజకవర్గాల్లో పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాల ఏర్పాటుకు తగిన స్థలాన్ని గుర్తించడం, సివిల్ ఎలక్ట్రికల్ పనులు పూర్తి చేయడం, ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయాల ద్వారా సాంకేతిక సదుపాయాలు కల్పించడం వంటి పలు అంశాలపైన ప్రక్రియ పూర్తవుతోందని మంత్రి చెప్పారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో సాగుతున్న రక్తపాతాన్ని తక్షణమే నిలిపివేయాలని, తన భూభాగం నుండి కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద నెట్వర్క్లపై తిరుగులేని చర్యలు తీసుకోవాలని మన దేశం పాకిస్తాన్ను గట్టిగా కోరింది. అలాగే చట్టవిరుద్ధంగా బలవంతంగా ఆక్రమించుకున్న భారత భూభాగాలన్నింటినీ వెంటనే ఖాళీ చేయాలని కూడా స్పష్టం చేసింది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి యోమీ ఇస్తషాల్ చేసిన వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకు విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సమాధానమిస్తూ, జమ్మూకాశ్మీర్, లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమని పునరుద్ఘాటించారు. 2019 ఆగస్టు 5వ తేదీన చేసిన రాజ్యాంగపరమైన మార్పులు పూర్తిగా భారత్ అంతర్గత విషయమని, ఈ నిర్ణయాలు ఆ ప్రాంత ప్రజలకు అపూర్వమైన సామాజిక ఆర్థిక అభివృద్ధిని అందించాయని ఆయన పేర్కొన్నారు. భారత్ అంతర్గత విషయాలపై మాట్లాడే అర్హత పాకిస్తాన్కు లేదని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్ తన తప్పుడు ప్రచారాలతో అంతర్జాతీయ దృష్టిని మరల్చాలని చూస్తోందని, తన మానవ హక్కుల రికార్డును, ఉగ్రవాదానికి కేంద్రంగా ఉన్న తన నిజస్వరూపాన్ని దాచేందుకు కుతంత్రాలు పన్నుతోందని జైస్వాల్ వ్యాఖ్యానించారు. సౌత్ కొరియాలోని అసాన్లో జరుగుతున్న కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్లో 7 భారత ఆటగాళ్లు 2వ రౌండ్కు దూసుకెళ్లగా, పురుషుల సింగిల్స్లో బరికిలోకి దిగిన 6 షట్లర్లు తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. పురుషుల సింగిల్స్లో మాజీ ప్రపంచ నెంబర్ 1 కిదాంబి శ్రీకాంత్, మిథున్ మంజునాథ్, కిరణ్ జార్జ్, రౌనక్ చహాన్, సనీత్ దయానంద్, తరుణ్ మన్నేపల్లి అందరూ తొలి రౌండ్లోనే పరాజయపాలయ్యారు. విశేషాలు మరొకసారి. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెంచే సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. పార్లమెంట్లో ప్రతిపక్ష సభ్యులు అంతరాయాలు కలిగించడంపై మంత్రి కిరణ్ రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో మారణ హోమం నిలుపు చేయాలని మన దేశం పాకిస్తాన్కు స్పష్టం చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 7:15. ఇప్పుడు వినండి ఆరోగ్య జీవనం, బ్రెస్ట్ క్యాన్సర్ అంశంపై డాక్టర్ సింహాద్రి సౌమ్య గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో బ్రెస్ట్ క్యాన్సర్ ఈ అంశం గురించి తెలియజేయడానికి డాక్టర్ సింహాద్రి సౌమ్య గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ సౌమ్య గారు.
1: నమస్కారం అండి.
0: ప్రస్తుత కాలంలో స్త్రీలలో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తున్నాము. అంటే అది కేవలము ధనిక వర్గాలేని కాదు, పల్లెటూర్లలో మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ సమస్యను గమనిస్తుంటున్నాం. బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణాలు ఏంటంటారు?
1: ఒకప్పుడు భారతదేశంలో గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ మోస్ట్ కామన్ క్యాన్సర్గా ఉండేది, నెక్స్ట్ బ్రెస్ట్ వచ్చేది. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎఫ్లూయెంట్ లైఫ్ స్టైల్, అంటే ఆధునికత ఎక్కువ ఉండే చోట్లలో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు మన ఎకనామిక్ స్టేటస్ కానీ మన సోషల్ స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ, మనం వెస్టర్నైజ్ అయ్యే కొద్దీ, హైజీన్ అవన్నీ పెరిగే కొద్దీ ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్లు తగ్గి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా కామన్ అయిపోయింది. దీనికి కారణాలు అనేది మన జీవన శైలి చాలా మారిపోయింది. అన్ని అలవాట్లు, ఆహారపు అలవాట్ల నుంచి అన్నీ పూర్తిగా మారాయి. అంటే ఆడవాళ్ళకి ఎక్కువ కామన్, ఆ వయసు పెరిగే కొద్దీ, అంటే మన ఋతుస్రావం ఆగిపోయాక బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది మనకి చాలా హైగా ఉంటుంది. 50 ఇయర్స్ లోపు బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ తక్కువ కంపేర్ టు 50 ఇయర్స్ అబౌవ్. ఇంకొకటి ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ పరంగా చూసుకుంటే సంతానలేమి అనేది ఒకటి రిస్క్ ఫ్యాక్టర్ హార్మోనల్ ఎఫెక్ట్స్ వల్ల. ఇంకొన్ని హార్మోనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ చూస్తే మనం, అంటే ఫస్ట్ కాన్పు 35 ఇయర్స్ తర్వాత అయితే అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. స్మోకింగ్ ఇన్ విమెన్, ఆల్కహాల్ ఇంటేక్ ఇన్ విమెన్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్. సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. అంటే ఇవి మన చేతుల్లో ఉన్న కొన్ని, కొన్ని మన చేతుల్లో లేవు. అంటే మన జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అనేది అలాంటివి మనం మార్చలేము, అది ఒత్తి 5-10% మాత్రమే.
0: అంటే వంశపారంపర్యంగా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, అయితే 5-10%
1: మాత్రమే. 90% జెనెటిక్ కాదండి. ఆ మ్యూటేషన్ ఎందుకు వస్తుంది? మనం ఇందాక అనుకున్నట్టు కొన్ని మన చేతిలో ఉంటాయి, కొన్ని మన చేతిలో ఉండవు.
0: మామూలుగా ఒక మాట వింటుంటాను డాక్టర్ గారు, కలికాలం అంటారు కష్టం వచ్చినప్పుడు. ప్రస్తుతం ఇది కల్తీ కాలం అయిపోయింది, ఇది కూడా మనకు సమస్యాత్మకంగా మారిపోయింది.
1: అవునండి. సో కల్తీ ఉన్నప్పుడు కూడా మన చేతిలో కొన్ని ఉన్నాయి. సో ఒకప్పుడు మేబీ 20 ఇయర్స్ బ్యాక్ ఆర్ 10-15 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే మామూలుగా బయట తినటం అనేది సంవత్సరానికి 2-3 సార్లు ఏదో స్పెషల్ ఒకేషన్ ఉంటే అయ్యేది. ముందు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఇంట్లో వండుకుని తినటం అనేది ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్, అందరూ పనిచేస్తున్నారు. సో కుదరకపోతే జస్ట్ బయట నుంచి ఆర్డర్ చేసుకోవడం.
0: డాక్టర్ గారు, బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డట్టుగా తెలుసుకోవాలంటే ఏ రకమైన పరీక్షలు చేయించుకోవాలంటారు?
1: సో ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడటంకి ముందు మనము మన నార్మల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది ప్రతి ఆడపిల్ల తెలుసుకోవాలండి. అది మనము లేట్ టీన్స్ నుంచి ఆర్ ఎర్లీ 20s నుంచి జస్ట్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. మనకు ఆ వయసులో బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని కాదు. ఏంటంటే నార్మల్ అంటే ఏంటో తెలిస్తే అబ్నార్మాలిటీ వచ్చినప్పుడు కనుక్కోగలుగుతాం, ఎర్లీగా చూడగలుగుతాం. సో ఫస్ట్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ సెల్ఫ్, మనం డాక్టర్కి వెళ్లే ముందు మనం ఎలా చేసుకోవాలి. సో అది ఋతుస్రావం ఆగిపోయిన వాళ్ళకి ఒక విధంగా ఉంటుంది, ఋతుస్రావం ఆగని వాళ్ళు పీరియడ్స్ అవుతున్న వాళ్ళకి ఒక విధంగా. సో పీరియడ్స్ అవుతున్న వాళ్ళందరూ పీరియడ్ అయిపోయిన 5th-7th డే జస్ట్ స్నానం చేసేటప్పుడు మిర్రర్ ముందు నుంచొని బ్రెస్ట్ స్కిన్లో ఏమన్నా చేంజ్ ఉందా, చనుమొలలు అంటే నిప్పిల్స్ నార్మల్గా ఉన్నాయా, లోపలికి లాగి ఉన్నాయా, లోపలికి రిట్రాక్టెడ్ నిప్పుల్ అంటాం, లోపలికి లాగి ఉన్న నిప్పిల్స్ కొంతమందికి కంజెనటల్గా అంటే పుట్టుకతో వచ్చే ఒక ఇది ఉంటుంది, వాళ్ళలో నో ప్రాబ్లం. ఈ మధ్య కాలంలో చనుమొలలు లాగినట్టున్నా, స్కిన్లో ఏమైనా చేంజెస్ అంటే జస్ట్ ఒక ఏరియాలో రెడ్ ప్యాచ్ లాగా అయినా, లేకపోతే లోపలికి లాగినట్టు ఉంటుంది, మిగతా స్కిన్ అంతా నార్మల్గా ఉంటుంది ఒక దగ్గర లాగినట్టు, లేకపోతే నారింజ తొక్కలో గుంటలు ఉంటాయి కదా చిన్న చిన్న, ఇది ఆరెంజ్ పీల్ అపియరెన్స్ అంటాం, అది వచ్చిన. సో ఇవన్నీ జస్ట్ బేసిక్ స్కిన్ చేంజెస్, మీరు ముట్టుకోని అవసరం లేదు కూడా, జస్ట్ చూస్తే తెలిసేది. నెక్స్ట్ ఏం చేస్తామంటే నిప్పిల్ డిశ్చార్జ్ ఏమన్నా ఉందా అని అడుగుతాం. ఎందుకంటే అన్లెస్ ప్రెగ్నెన్సీ లాక్టేషన్లో తప్ప ఇన్ నార్మల్ కండిషన్స్లో నిప్పిల్ డిశ్చార్జ్ అనేది ఉండదు. అందరికీ మిల్క్ డక్ట్స్ అనేవి నిప్పిల్ దగ్గర 16-20 మిల్క్ డక్ట్స్ విల్ ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్. సో ఆ మిల్క్ డక్ట్స్ నుంచి బ్లడ్ స్టెయిన్డ్ నిప్పిల్ డిశ్చార్జ్డ్, అది మోస్ట్ సిగ్నిఫికెంట్. ఒకే ఒక రంధ్రం నుంచి బ్లడ్ స్టెయిన్డ్ నిప్పిల్ డిశ్చార్జ్ స్పాంటేనియస్గా వస్తే ఇమీడియట్గా వెళ్ళి డాక్టర్ని కలవాలి.

0: తర్వాత చేత్తో స్నానం చేసేటప్పుడు సబ్బుతో చూసుకోవాలన్నమాట. ఫింగర్ టిప్స్ ఫ్లాట్గా పెట్టి బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి, సర్క్యులర్ మోషన్స్లో, బయట నుంచి లోపలికి, లోపల నుంచి బయటికి. ఎటువంటి గడ్డైనా మిస్ అయ్యే ఛాన్సెస్ తక్కువ చేతికి తగిలే గడ్డలు ఇలా చూసుకుంటే. అలానే చంకలో కూడా చూసుకోవాలి. ఋతుస్రావం అయ్యే వాళ్ళకి పీరియడ్స్ అయిపోయిన తర్వాత చూసుకోవాలి. ఆగిపోయిన వాళ్ళకి ఎప్పుడైనా మంత్లీ వన్స్, మేబీ ఒక ఫస్ట్ సండేనో లాస్ట్ సండే అని గుర్తు పెట్టుకుని పెట్టుకుంటే ఇది సరిపోతుంది. ఇవన్నీ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. తర్వాత ఏంటంటే స్క్రీనింగ్ అనేది ఉంటుంది. మనము మోస్ట్ కామన్ క్యాన్సర్స్కి స్క్రీనింగ్ అనేది చేసుకుంటాం, అండ్ ఈ స్క్రీనింగ్ టెక్నిక్ అనేది మనకి అందుబాటులో ఉన్నప్పుడు చేస్తాం. సో బ్రెస్ట్ క్యాన్సర్కి ఏంటంటే మ్యామోగ్రామ్ విత్ సోనోగ్రామ్ ఇస్ ద స్క్రీనింగ్. స్క్రీనింగ్ అనేది ఎందుకు చేస్తామంటే మనం ది ఎర్లియర్ స్టేజెస్లో కానీ ప్రీ క్యాన్సర్ స్టేజెస్లో పట్టుకోవడానికి. స్క్రీనింగ్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే తొలినాల్లో గుర్తించడం వల్ల వాళ్ళకి సర్వైవల్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది, తీసుకోవాల్సిన చికిత్సా విధానాలు కూడా తక్కువగా ఉంటాయి. సో దాని గురించి స్క్రీనింగ్ అనేది ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ రీజన్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అంటే బికాస్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ అవర్ కంట్రీ. ప్రస్తుతం హైదరాబాద్ ఇస్ ఫస్ట్, మనం ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాం అందులో ఇన్ ద ఎంటైర్ కంట్రీ.
1: డాక్టర్ గారు, ఒకసారి క్యాన్సర్గా నిర్ధారించబడిన తర్వాత మనము ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకమైన చికిత్సను మనం ప్రస్తుతం అందుబాటులో ఉందంట?
0: సో ఫస్ట్ మనం మ్యామోగ్రామ్ చేయించుకున్నాక ఒక మనకి బైరాడ్ స్క్రీన్ ఇదని ఇస్తారండి, 1, 2, 3, 4 and 5. సో బైరాడ్ స్కోరింగ్ని బట్టి మనము నిర్ధారించడానికి ఒక ముఖ పరీక్ష అడుగుతాం, కోర్ బయోప్సీ అనేది. కోర్ బయోప్సీ మనకు కన్ఫర్మేషన్ వస్తుంది. సో బ్రెస్ట్ క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయ్యాక 2 things అండి, బ్రెస్ట్ క్యాన్సర్లో టైప్స్ ఉన్నాయి ప్లస్ స్టేజ్. స్టేజింగ్ అనేదానికి మనం మిగతా బాడీని స్క్రీన్ చేస్తాం, లంగ్స్, బోన్స్, లివర్, లింఫ్ నోడ్స్కి పాకిందా. సో లోకలైజ్డ్ టు బ్రెస్టా అంటే ఎర్లీ స్టేజా, బ్రెస్ట్ దాకి చంకలో లింఫ్ నోడ్స్కి వెళ్ళిందా నెక్స్ట్ స్టేజ్, ఆర్ మిగతా బాడీకి ఎక్కడైనా స్ప్రెడ్ అయిందా అనేది స్టేజింగ్. స్టేజింగ్ కూడా అయిపోయాక ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ సపోజ్ ఎగ్జాంపుల్ స్టేజ్ 1 or 2 అని వచ్చింది, బట్ స్టిల్ మనం టైప్ అనేది తెలుసుకోవాలి. స్టేజ్ 4 రకాలు, టైప్స్ కూడా 4 రకాలు. ఆ బయోప్సీ చేసిన దాని మీదే ER, PR, HER2, KI67 అని 4 పరీక్షలు చేస్తామండి. సో దాన్ని బట్టి అది లూమినల్ ఏయా, లూమినల్ బీయా, ట్రిపుల్ నెగిటివా, HER2 పాజిటివ్ అనేది తెలుస్తుంది మనకి. సో ఫర్ ద అదే స్టేజ్కి ఈ టైప్ను బట్టి ట్రీట్మెంట్ అనేది మారిపోతుంది. సో కొంతమంది అనుకుంటారు, అరే నీకు స్టేజ్ 1 వచ్చింది, నాకు స్టేజ్ 1 వచ్చింది కదా, మరి నీకేంటి ఫస్ట్ కీమోథెరపీ వచ్చారు, నాకు డైరెక్ట్గా సర్జరీ చేశారు, అదేంటి అట్లా అంటే. సో టైలర్డ్ ట్రీట్మెంట్ అంటాం దీన్ని, బేస్డ్ ఆన్ వాళ్ళ టైప్, ఏ రకమైన క్యాన్సర్ ని బట్టి. సో ఈ రకాన్ని బట్టి మనము డిసైడ్ చేస్తామండి. ఈ ట్రిపుల్ నెగిటివ్ అండ్ HER2 పాజిటివ్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళకి ఎనీథింగ్ అరౌండ్ 2 or more centimeters ఆర్ ఎట్లీస్ట్ 1.5-2 centimeters కూడా HER2 ఎన్రిచ్డ్ అంటే మనం ఫస్ట్ కీమోథెరపీ ఇస్తాం విత్ టార్గెటెడ్ థెరపీ. సో థెరపీస్లో మనం ఏదైతే ఫస్ట్ న్యూ అడ్జువెంట్ ట్రీట్మెంట్ అంటాం, న్యూ అడ్జువెంట్ సర్జరీకి ముందు చేసేది కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, అన్నిటికీ అన్ని వాడము. ఇప్పుడు HER2 పాజిటివ్కి టార్గెటెడ్ థెరపీ విత్ కీమోథెరపీ ఇస్తామన్నమాట. ట్రిపుల్ నెగిటివ్ అనుకోండి, ఇప్పుడు నోడ్ పాజిటివ్ అవన్నీ అయితే వి విల్ గివ్ అలాంగ్ విత్ టార్గెటెడ్ థెరపీ, అలాంగ్ విత్ ఇమ్యూనోథెరపీ, కీమోథెరపీ.
1: వ్యాధి నిర్ధారణను బట్టి, ఆ పేషెంట్ అవసరాన్ని బట్టి ఈ ట్రీట్మెంట్ ఏది కరెక్ట్ అనేది డాక్టర్ గారు నిర్ణయిస్తారు. డాక్టర్ సౌమ్య గారు, ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, కుటుంబ సభ్యుల పాత్ర ఏ రకంగా ఉండాలి?
0: కుటుంబ సభ్యుల పాత్ర అనేది అంటేనండి, ఇప్పుడు డిసిషన్ మేకింగ్ వస్తుంది, మేము పేషెంట్కే చాయిస్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీ అనేది వచ్చినప్పుడు రొమ్ము మొత్తం తొలగించుకోవాలా లేకపోతే ఉంచుకోవచ్చా అనేది చాలా మట్టుకు చాలా మందికి ఆప్షన్ ఉంటుంది. అంటే బ్రెస్ట్ కన్జర్వేషన్, రొమ్ము ఉంచుకొని కూడా సర్జరీ చేయించుకోవచ్చు. కొంతమందికి డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ అండ్ ఎక్స్టెంట్ రొమ్ము మొత్తం తొలగించి రావచ్చు. సో ఈ డిసిషన్ తీసుకున్నప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే పేషెంట్ని చూస్ చేసుకొనివ్వాలి. అంటే ఒక రూమ్లో 4 ఆడవాళ్ళు ఉంటే ఒకరికి కావాల్సింది ఇంకొకరికి నచ్చకపోవచ్చు. సో వాళ్ళ డిసిషన్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళకి అన్ని ప్రోస్ అండ్ కాన్స్ మేము చెప్తాం. రొమ్ము మొత్తం తొలగించుకున్నంత మాత్రాన వాళ్ళు ఎక్కువ నాళ్ళు బతుకుతారని కాదు, వీళ్ళు తక్కువ నాళ్ళు బ్రతుకుతారని కాదు, సర్వైవల్లో డిఫరెన్స్ ఉండదు వాళ్ళు చేయించుకునే సర్జరీని బట్టి. అంటే రెండు చేయడానికి ఛాన్స్

0: నచ్చకపోవచ్చు. సో వాళ్ళ డిసిషన్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళకి అన్ని ప్రోస్ అండ్ కాన్స్ మేము చెప్తాం. రొమ్ము మొత్తం తొలగించుకున్నంత మాత్రాన వాళ్ళు ఎక్కువ నాళ్ళు బతుకుతారని కాదు, వీళ్ళు తక్కువ నాళ్ళు బ్రతుకుతారని కాదు. సర్వైవల్లో డిఫరెన్స్ ఉండదు వాళ్ళు చేయించుకునే సర్జరీని బట్టి, అంటే రెండు చేయడానికి ఛాన్స్ ఉన్నప్పుడు. లోకల్ రికరెన్స్ రేట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 5% కొన్ని వీళ్ళలో కాస్త ఉండొచ్చు హయ్యర్ దెన్ ద మాస్టెక్టమీ గ్రూప్ అని.
1: అంటే సో సమస్య తీవ్రతను బట్టి అది ఇచ్చే లాభాన్ని బట్టి బేరేజ్ వేసుకొని ట్రీట్మెంట్ ప్యాటర్న్ డిసైడ్ చేయాలి.
0: సో మోస్ట్ ఇంపార్టెంట్, పేషెంట్ కి వ్యాధిగ్రస్తునికి ఏది ఇష్టమో, వాళ్ళని వాళ్ళకి ఏం కావాలనుకుంటున్నారో లెట్ దెమ్ డిసైడ్. పక్కనోళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీరు డిసిషన్ వాళ్ళ కోసం తీసుకోవద్దు. ఇంకోటి ఏంటంటే, ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నప్పుడు కొంచెం సపోర్ట్ అనేది ఇంట్లో అవసరం పడుతుందండి. అంటే న్యూట్రిషనల్గా హెల్ప్ చేయడం అను, ఆ టైంలో వాళ్ళకి సైకలాజికల్ సపోర్ట్, ఫిజికల్ సపోర్ట్ కొంచెం కావాల్సి ఉంటుంది. ఆ విధంగా వాళ్ళని డిస్కరేజ్ చేయకుండా ఫిజికల్ సపోర్ట్, సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వగలిగితే దే విల్ డూ వెల్.
1: డాక్టర్ గారు, ఆహారం పట్ల కానీ నిత్య జీవితంలో ఉండే జీవన శైలి పట్ల కానీ ఏ రకమైన మార్పులు తీసుకోవాలంటారు?
0: సో ట్రీట్మెంట్ ఎస్పెషలీ కీమోథెరపీ అయి తీసుకుంటున్నప్పుడు అండి, మన ఇమ్యూనిటీ కొంచెం తగ్గుతుంది డ్యూరింగ్ దట్ టైం అనమాట. సో మేము క్రౌడ్స్ అవాయిడ్ చేయమంటాం, ఇంట్లో హోమ్ కుక్డ్ ఫుడ్ తినమంటాం, గ్యాదరింగ్స్ అవాయిడ్ చేయమంటాం, ఇంట్లో ఎవరైనా ఇన్ఫెక్షన్స్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళని కొంచెం అవాయిడ్ చేయమంటాం. యూజువల్గా ఏంటంటే వీళ్ళు చికిత్స తీసుకుంటున్నప్పుడు బయట వాళ్ళ నుంచి వీళ్ళకి హార్మ్ అవ్వచ్చు, కానీ వీళ్ళ నుంచి వేరే వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. ఇది కమ్యూనికబుల్ కాదు, వాళ్ళకి ఇచ్చే మందులు వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి వెళ్ళదు. మెనీ పీపుల్, చాలామంది అనుకుంటారు, అమ్మో వీళ్ళకి కీమోథెరపీ ఎక్కిచ్చారు కదా, వీళ్ళని ముట్టుకుంటే మన కీమోథెరపీ డ్రగ్స్ వచ్చేస్తాయేమో అని. అది కాదు, వాళ్ళకే బయట వాళ్ళ నుంచి ఏమన్నా ఇబ్బందులు రావచ్చు, కానీ వీళ్ళ వల్ల వేరే వాళ్ళకి ఏది సోకదు. అది వన్ థింగ్.
1: డాక్టర్ గారు, చికిత్స తీసుకునేటప్పుడు మనము, మీరు అన్నారు వ్యాధి నిర్ధారణ, సెల్ఫ్ ఎగ్జామినేషను, బయాప్సీ, ఈ టెస్ట్లను డిసైడ్ చేసి ఒక నిర్ధారణ వచ్చిన చికిత్స, ఇది రాకుండా ఏదైనా వ్యాక్సిన్ ఉందంటారా?
0: బ్రెస్ట్ క్యాన్సర్కి ఇంకా ఏది వ్యాక్సిన్ లేదండి, వ్యాక్సిన్ అయితే లేదు. మనం ఓన్లీ మనకున్న టూల్స్లో ఏంటంటే స్క్రీనింగ్ ఒకటిను, జెనెటిక్గా ఫ్యామిలీ హిస్టరీ కొంతమందికి ఉన్న వాళ్ళలో కొన్ని సిండ్రోమ్స్ అంటామన్నమాట, BRCA1, BRCA2. వీళ్ళని ఏంటంటే ఎర్లీగా స్క్రీనింగ్ అనేది చేయటం, ప్రొఫైలాక్టిక్ అంటే ఏదన్నా వచ్చే ముందే మనము చికిత్స ఇవ్వడం, ఎందుకంటే వాళ్ళకి హై రిస్క్ ఉందని మనం తెలుసుకోవడం. ఈ BRCA2 పాజిటివ్ వాళ్ళలో అరౌండ్ 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో అండాశయాలు తీసేస్తాం, రిస్క్ రెడ్యూసింగ్ సర్జరీ అంటాం, అండాశయాలు తీసేయటము. కొంతమంది అన్ అదర్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ అంటాం దీన్ని, ప్రొఫైలాక్టిక్ మాస్టెక్టమీస్ కూడా చేయించుకుంటారు, పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు. అది స్క్రీనింగ్ కూడా ఆప్షన్ ఉందన్నమాట. ఇంకొకటి కీమో ప్రివెన్షన్ అంటాం, ట్యాబ్లెట్ ఫామ్స్ పెడతాం వీళ్ళలో రిస్క్ రెడ్యూసింగ్ కోసం. ఇవన్నీ మనకి, అంటే వీళ్ళు హై రిస్క్ మనుషుల్లో, హై రిస్క్ ఉన్న వాళ్ళలో జెనెటికలీ టెస్టెడ్ అండ్ ప్రూవెన్ ఫ్యామిలీలో రన్నింగ్ వాళ్ళలో ఆఫర్ చేస్తాం ఇవన్నీ.
1: అదర్వైజ్ మామూలుగా మీరు అన్నట్టు 90% ఈ క్యాన్సర్లు మన నిత్య జీవన శైలిలో వచ్చే మార్పులు, ఆహారంలో వచ్చే మార్పులు, మనం ఉంటున్న పరిస్థితుల వల్ల వచ్చే మార్పుల వల్ల సంభవించే, కాబట్టి వాటి పట్ల సరైన జాగ్రత్త తీసుకొని మీరు చెప్పినట్టుగా డ్యూరింగ్ మెనిస్ట్రియల్ సైకిల్లో ఉన్నప్పుడంతా కూడా ఒక పరీక్ష, ఆ తర్వాత మీనోపాస్ తర్వాత ఒక పరీక్షలు క్రమబద్ధంగా చేసుకున్నట్లయితే అలాంటి సింప్టమ్స్ ఏమైనా ఉంటే తొలినాళ్ళలోనే గుర్తించి పూర్తిగా చికిత్స తీసుకొని నార్మల్ లైఫ్ జీవించడానికి అవకాశం ఉందంటారు. కాబట్టి ఇది ఒక స్టిగ్మటైజ్డ్ విషయం కింద చూడకుండా ఎదిగిన ప్రతి ఒక్కరిలో కూడా వీటి పట్ల సరైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది.
0: డెఫినెట్గా ఉంది.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు సౌమ్య గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.

ఇంతవరకు ఆరోగ్య జీవనం. బ్రెస్ట్ క్యాన్సర్ ఈ అంశంపై డాక్టర్ సింహాద్రి సౌమ్య గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి ఇతర తరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 7:32 దాటి ముందుకు వెళుతూ ఉంది. బయట వాతావరణం చల్ల చల్ల నుంచి వర్షం పడుతూ ఉంది, పడుతూ ఉంది. నేనున్న ప్లేస్లో అయితే ప్రస్తుతం పడుతూనే ఉంది. సిటీ మొత్తం, హైదరాబాద్ సిటీ అంతా కూడా వర్షం జల్లుతోటి కొంచెం, అంటే ఈ టైంలో వర్షం పడుతూ ఉన్నప్పుడు ప్రధానంగా ఫేస్ చేసే ప్రాబ్లం ఏదైనా ఉందంటే అదే ట్రాఫిక్ అన్నమాట. అంటే ఇళ్ళ నుంచి, ఆఫీసుల నుంచి ఇళ్ళకి వెళ్తూ ఉంటారు, బిజినెస్ చేసుకుని ఇళ్ళకి వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో కొంచెం ట్రాఫిక్ అట్టుదిట్టుగా జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం బాధ్యతాయుతంగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ మీ జర్నీని అలా కొనసాగిస్తూ ఉండండి. ఆ జర్నీలో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి పాటతో ప్రయాణం అంటూ మంచి మంచి పాటలు తీసుకొచ్చేసాను. ఎస్పెషల్లీ ఈరోజు స్పెషల్గా ఏ పాటలు వినిపించబోతున్నాను అంటే, మన పాటతో ప్రయాణం షోలో వెండి తెరపై మన స్టార్ హీరోలు మా స్టెప్పులు వేస్తే థియేటర్లలో ఈలలు గోలలు. కానీ అదే హీరోలు మైక్ పట్టి పాటలకు గొంతు కలిపితే ఆ కిక్కే వేరు కదా. హీరో ఇమేజ్కి, స్క్రీన్ ప్రజెన్స్కి వాళ్ళ సొంత గొంతు తోడైతే మరి ఆ పాటలో హీరోయిజం ఎలివేట్ అయ్యే తీరు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ యాటిట్యూడ్, ఆ వైబ్ వింటుంటే ఫ్యాన్స్కు గూస్ బంప్స్ రావాల్సిందే. మరి లేట్ చేయకుండా తెలుగు సినిమాల్లోని మన హీరో గొంతులతో, అంటే గొంతు కలిపి రచ్చ చేసిన ఆ కిక్కించే పాటలు ఒక్కొక్కటిగా విందాము. మరి ఫస్ట్ వస్తున్నది ఏంటో తెలుసా, మరి 2025లో సూపర్ డూపర్ హిట్ అయినటువంటి, సంక్రాంతికి సూపర్ డూపర్ హిట్ అందించినటువంటి ఒక వండర్ఫుల్ ట్రాక్ ఏంటంటే, సంక్రాంతి మూవీ నుంచి, సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి బ్లాక్ బస్టర్ పొంగలు అంటూ వెంకటేష్ గారు, ఎస్పెషల్లీ వెంకటేష్ గారు కూడా ఈ పాటకు తన వాయిస్ని అందించి మంచి జోష్ని కలిగించారు ఆ పాటలో. ఎస్పెషల్లీ ఆ పాట పాడేందుకు రకరకాల ప్రమోషన్స్ కూడా ఆ మూవీ టీం చేయడం అనేది జరిగింది. మరి వెంకటేష్ గారు భీమ్ సిసులియో పాడినటువంటి పాట, రామజోగేష్ శాస్త్రి సాహిత్యం, భీమ్ సిసులియో సంగీతంలో వచ్చినటువంటి ఆ వైబ్రేటింగ్ సాంగ్ ఇప్పుడు మీకోసం స్టూడియో.

0: వెంకటేష్ గారు, ఏమా జోష్ఫుల్ వాయిస్ తోటి పాటతోటి మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేశారు కదా. ఇలాంటి పాటలు, హీరోలు పాడిన పాటలు ఇంకా ఇంకా ఉన్నాయి, అవన్నీ వినిపిస్తాను, వింటూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం.
1: నేషనల్ హ్యాండ్లూమ్ వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: స్టూడియో క్లాక్ లో సమయం 7:38. మరి అలా టైం ముందుకు వెళ్ళిపోతూ ఉంది. నేను మీ ఆర్జేశ్వర భిరమేష్, మనం ఉన్నాం పాటతో ప్రయాణంలో. ఎస్, స్టార్లు ఎస్పెషల్ హీరోలు గొంతు విప్పి పాడితే అబ్బో చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటి వరకు ఉన్నటువంటి హైప్ ఇంకో లెవెల్కి వెళ్ళిపోతూ ఉందన్నమాట. వాటిలో మరి నెక్స్ట్ వస్తున్న హీరో మన పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు తన ఫస్ట్ సినిమా నుంచి కూడా వాయిస్ని ఎక్కడో ఒక దగ్గర చిన్న చిన్న పాటల రూపంలో అందిస్తూనే ఉంటారు ఆ సినిమాల్లో. తమ్ముడు సినిమా కానివ్వండి, ఖుషీ కానివ్వండి, అలాంటి వాటిలో రీసెంట్గా మనకు మనం చూసుకుంటే ఇక అత్తారింటికి దారైదులో ఒక అదిరిపోయే పాట పాడడం, చిన్న బిట్ అయినా కూడా ఆ సినిమాకి ఎంతో ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ కామెడీ ట్రాక్ మధ్యలో వచ్చినటువంటి ఆ పాట మరి ప్రేక్షకుల్ని బాగా బాగా బాగా బాగా ఎంటర్టైన్ చేసింది. లేట్ చేయకుండా ఆ పాట ఆ బిట్ను ఒకసారి మనం విందామా? మీరందరూ రెడీనా? మరి లేట్ చేయకుండా వినేద్దాం. స్టే ట్యూన్డ్.

0: నిజంగా ఈ సినిమాలో ఈ పాట వచ్చినప్పుడు మొత్తము ఆడిటోరియం అంతా, అంటే సినిమా హాల్ అంతా కూడా ప్రేక్షకులు లేచి ఆడడమనే జరుగుతూ ఉంటుంది. అంత జోష్ని ఫీల్ చేస్తుంది ఈ పాట. రైట్, మరికొన్ని పాటలు మన హీరోలు పాడినటువంటి మరికొన్ని పాటలు నేను వినిపిస్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది, రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టుని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే శ్రీ రమేష్. రైట్, మనం ఉన్నాం పాటతో ప్రయాణంలో. ఎస్, మీ ప్రయాణం ఎలాగున్నా అంటే, ఎస్పెషల్ వర్షాకాలం కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయడం కాదు, తప్పకుండా జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే వర్షంలో చీకట్లో అది కూడా మరి రోడ్స్ బాగా వాటర్తో బ్లాక్ అయినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొంచెం కాన్సన్ట్రేషన్ అటు ఇటు పెట్టకుండా కంపల్సరీ రోడ్ మీదే పెట్టండి. ఓకేనా? రైట్, అలా పెట్టి నా మాటలు వింటున్నాం. మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మంచి మంచి పాటలు వినిపిస్తాను, హ్యాపీగా వినేయండి. ఇప్పుడు నెక్స్ట్ మన హీరోలు పాడినటువంటి, మన సూపర్ టూపర్ హీరోలు పాడినటువంటి పాటల్లో మరో వండర్ఫుల్ ట్రాక్ మీకోసం. రీసెంట్గా వచ్చినటువంటి, అంటే ఒకప్పుడు తన గాత్రంతో ఎంటైర్ వరల్డ్నే, ప్రపంచాన్ని ఊపేసినటువంటి పాట ఒకటి ఉంటుంది, వాయి దిస్ కొలవరి అని. ధనుష్ అప్పుడే తన వాయిస్ని వినిపించడం అనేది జరిగింది. మరి రీసెంట్గా మరో సినిమా కుబేరా మూవీ కోసం కూడా ఒక అద్భుతమైనటువంటి పాట పాడారు. మరి దేవిశ్రీ ప్రసాద్ స్పెషల్గా ఆ క్యారెక్టర్కి తను పాడితేనే బాగుంటుందని సెలెక్ట్ చేసి మరి పాడించారు. మరి ఆ సినిమా నుంచి పోయిరా మావా అంటూ వండర్ఫుల్ ట్రాక్ భాస్కర్ పట్ల రవికుమార్ గారు సాహిత్యాన్ని అందించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో వచ్చినటువంటి ఆ పాట ఇప్పుడు మీకోసం. స్టే ట్యూన్డ్.

0: ధనుష్ తనదైన యునిక్ వాయిస్ ఒకటి కుబేరాలో హాజరుకుంటాడు కదా, రైట్. ఇలాంటి పాటలు మరికొన్ని ఉన్నాయి, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మాలరించి సంపూర్ణ
1: వినోదం. గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
7: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. VB తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు పాటతో ప్రయాణం, మీ ఆకాశవాణి వివిధ భారతిలో. రైట్, మనం ఉన్నాం పాటతో ప్రయాణంలో. మస్తు మస్తు పాటలు, మన హీరోలు పాడినటువంటి పాటలు. అంటే ఎప్పుడు డ్యాన్స్లతో ఫైట్లతోటి ఈ రగ్గొట్టేటటువంటి జూనియర్ ఎంటర్ ఒక సినిమాలో తన వాయిస్ అంటే చాలా పాటలు పాడారు. దాంట్లో ఈ పాట, అంటే ఈ సినిమాలో పాట మరింత ఐడెంటిటీ, మంచి జూనియర్ ఎన్టీఆర్ మంచి డ్యాన్సే కాదు, మంచి పాట కూడా పాడగలుగుతారు, వాయిస్ కూడా బాగుంటుందని. ఇంకా ఇంకా ఇంకా తర్వాత సినిమాల్లో కూడా మ్యూజిక్ డైరెక్టర్స్ ట్రై చేయడం అనేది జరిగింది. మరి అలాంటి పాట ఒకటి ఉంది. ఏ పాట అంటే దేవిశ్రీ ప్రసాద్ లిరిక్స్ అందించారు, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్లో నాన్నకు ప్రేమతో మూవీ నుంచి. మస్తు పాట, ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో అంటూ వస్తున్నటువంటి ఆ పాట లేట్ చేయకుండా వినేద్దాం. స్టేడియం.
8: I wanna follow, follow, follow, follow, follow, follow you. I wanna follow, follow, follow, follow you. I wanna follow, follow, follow, follow, follow, follow you. I wanna follow, follow.

0: అండి ఫాలో అవుతున్నారా లేదా? మంచి పాటలు మాటల కోసం మీరు ప్రతిరోజు ఫాలో అవుతూనే ఉండండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, ఇతర తరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676044944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేనెవరు? యాస్, మీ ఆర్జీ సురభి రమేష్. మనం ఉన్నాం పాటతో ప్రయాణంలో. మస్తు మస్తు పాటలు వింటూ ఉన్నాం కదా. రైట్, మరి ఇప్పుడు మీకోసం వస్తుంది మరో వండర్ఫుల్ ట్రాక్, అంటే మరో హీరో పాడినటువంటి పాట. ఇప్పుడు ఓ సినిమాలో కూడా తన పాట పాడి తన గాత్రాన్ని వినిపించి ఎంతో మెస్మరైజ్ చేశాడు. మరి ఆ మెస్మరైజింగ్ వాయిస్ని మళ్ళీ ఒకసారి తప్పకుండా తనే పాడాలి అంటూ దేవిశ్రీ ప్రసాదే మరో ప్రయోగం చేశారు. అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించక సిద్ధార్థ్ పాడినటువంటి పాట బొమ్మరిల్లు మూవీ నుంచి. లేట్ చేయకుండా మీకోసం వినిపిస్తున్నాను స్టేడియం.

0: మన హీరోలో మంచి యాక్టింగ్ కాదు, మంచి వాయిస్ తోటి పాడితే కూడా దిల్ భలే ఖుషి అవుతుంది కదా. ఇలాంటి పాటలు విన్న తర్వాత మీ దిల్ కూడా భలే ఖుషి అయింది కదా. మరి ఇలాంటి పాటలు మాటల కోసం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది, రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టుని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989895102కి లేదా hyderabadwater.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 8 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ప్రకటించింది. చర్చ అనంతరం రాజ్యసభ ఈ బిల్లును లోక్సభకు తిప్పి పంపింది. గత సోమవారం లోక్సభ ఈ బిల్లును ఆమోదించింది. 1956 సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య చట్టాన్ని సవరిస్తూ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ప్రధాన న్యాయమూర్తితో కలుపుకుని ప్రస్తుతం ఉన్న 33 నుంచి 38కి న్యాయమూర్తుల సంఖ్య పెరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న 579 ధరల పర్యవేక్షణ కేంద్రాల ద్వారా 41 రకాల ఆహార ధాన్యాలు వస్తువుల రోజువారీ ధరలను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని వినియోగదారుల వ్యవహారాల మంత్రి బిఎల్ వర్మ లోక్సభలో చెప్పారు. దేశంలో ప్రతి లోక్సభ నియోజకవర్గంలో పాస్పోర్ట్ సేవా కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, తపాల శాఖ సంయుక్తంగా ప్రతి నియోజకవర్గంలో పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమయ్యారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపు అంశంపై సమావేశంలో చర్చించారు. అంతకుముందు కేంద్ర అటవీ పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్తో కూడా ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. తెలంగాణలో 22A నిషేధిత జాబితాలో ఉన్న భూముల విషయంలో పేదలు, నిజమైన భూ హక్కుదారులకు అన్యాయం జరగకుండా చూడడమే ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు చెప్పారు. భారత్ రష్యా స్నేహ సంబంధాలు మరింత బలోపేతం చేసే వేదికగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన వరల్డ్ పీపుల్స్ అసెంబ్లీ ప్రతినిధి కార్యాలయం నిలవాలని మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆకాంక్షించారు. తెలంగాణలో చేపల పెంపకం, అక్వాకల్చర్ అభివృద్ధికి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద 2021 నుంచి ఇప్పటి వరకు 353 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రాజ్యసభలో డాక్టర్ కె లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మత్స్య సంవర్ధక మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ చెప్పారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ని కోరారు. ఒడిషా రాష్ట్రంలోని నైనీ బొగ్గుగన్ నుంచి ఉత్పత్తి అవుతున్న బొగ్గును సమీపంలోని రైల్వే సైడింగ్కు, అలాగే స్థానిక వినియోగదారులకు లక్ష్యాల మేరకు ప్రతిరోజు రవాణా చేయడం కోసం ఒక ప్రత్యేక సమావేశాన్ని సింగరేణి ఉన్నతాధికారులు ఈ సాయంత్రం నైనీగని వద్ద నిర్వహించారు. సమావేశంలో ప్రముఖ వినియోగదారులైన జిందల్ స్టీల్, జిందల్ ఇండియా పవర్ లిమిటెడ్, మీనాక్షి ఎనర్జీ లిమిటెడ్, తమిళనాడు పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్, బొగ్గు రవాణా ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు 7:05 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్జ్ పై. స్టూడియో క్లాక్ల సమయం 8:04. అలా ఈ టైంలో స్నాక్స్ తింటూ చాయ్ తాగుతూ ఫ్రెండ్స్తో ముచ్చట్లు పెడితే ఉంటుంది భయ్యా, మామూలుగా ఉండదు, మస్తు మజా ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్రేజీ కబుర్లను వింటుంటే అబ్బో ఇంకా మజా వస్తుంది అనమాట. అందుకే మీకోసం ట్రెండింగ్ టాపిక్స్ను ఒక చోటికి తెచ్చేసా. నవ్వులు షాకులు క్రేజీ అప్డేట్స్తో ఇంటర్నెట్ ముచ్చట్ల జాతర, మన మస్తీ మజా మీకోసం రెడీ.
1: కొంచెం మస్తీ బోలెడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: మరి మస్తీ మజాలో మస్తు మస్తుగా ఉండే మరి విశేషాలు ఏంటి అంటే, ఫస్ట్ వస్తుంది ఏంటో తెలుసా, 130 కిలోమీటర్ల నుండి 160 కిలోమీటర్ల స్పీడ్తో వందే భారత్ లాంటి హై స్పీడ్ ట్రైన్తో ముందుకెళ్తున్నటువంటి మన భారత్లో జస్ట్ 9 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళే ట్రైన్ కూడా ఉందంటే నమ్ముతారా అని. అంత స్లో ట్రైన్లో కూడా ట్రావెలర్స్ అబ్బో తెగ ఎగబడి ఎక్కుతూ ఉంటారు అంటే నమ్ముతారా? ఎస్, ఆ ట్రైన్ స్పెషాలిటీ అదనమాట. ఇంతకీ ఏంటి ఆ స్పెషాలిటీ అని మీకు డౌట్ అనుమానం వచ్చింది కదా, అదేంటో చెప్తాను. ఇప్పుడు మాత్రం ఈ పాట మీరు తప్పకుండా వినాల్సిందే, ఎందుకంటే ఈ పాటకి ఈ ట్రైన్కి నేను చెప్పే విషయానికి సంబంధం ఉంటాయి. ఇంతకీ ఏంటా పాట?

బ్యాక్గ్రౌండ్లో వినపడుతుంది కదా, యా ప్రేమదే మోహనం జీ, సుఖ్వీందర్ సింగ్, మల్గుడి సుబ్బ పాడినటువంటి పాట, సిరివెన్నెల గారు సాహిత్యాన్ని అందించారు, ఏఆర్ రహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు.

0: చెయ్య చెయ్య చెయ్య అంటూ ఈ పాట విన్నంతసేపు మనము ట్రైన్లో ఉన్నట్టే అనిపిస్తూ ఉంటుంది కదా. నిజంగానే ఈ చెయ్య చెయ్య సాంగ్ను షూట్ చేసింది ఎక్కడ తెలుసా? ఆ 9 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళేటటువంటి వింటేజ్ టాయ్ ట్రైన్ పైననే. ఎస్, ఎక్కడుంది ఈ టాయ్ ట్రైన్ అనేది చెప్తాను, మీరు మాత్రం ఏం చేస్తారు, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: కొంచెం మస్తీ బోలెడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: రైట్, తమిళనాడులోని మెట్టుపాళ్ళెం నుంచి ఊటీకి వెళ్లే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ నీలగిరి మౌంటైన్ రైల్వే కేవలం 49 కిలోమీటర్ల చిన్న జర్నీకి ఈ వింటేజ్ ట్రైన్ అక్షరాల 5 గంటల సమయం తీసుకుంటుందండి. అయితేనేం పొగమంచులో కప్పుకున్న కొండలు, దట్టమైన అడవులు, కనువిందు చేసి తేయాకు తోటల నడుమ 16 సొరంగాలు, 200లకు పైగా మలుపులు, అంతేకాకుండా 250 వంతెనల గుండా సాగిపోయే ఈ స్లో ప్రయాణం అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ప్రకృతి ప్రేమికులకు ఒక ప్యూర్ డ్రీమ్ వైబ్ని అందిస్తుంది. అందుకే ఫాస్ట్ లైఫ్ని చిన్న గ్యాప్ ఇచ్చి ఈ మోస్ట్ బ్యూటిఫుల్ హెరిటేజ్ రైడ్ని ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ చేయండి. అంటే వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత దీని మీద ఎక్కువ రీసెర్చ్ జరిగి దీని మీద చాలా చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అంతా కూడా పోస్ట్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. దాంతో ఇది వైరల్గా మారి ఓ ఇలా ఇది మీ దగ్గరకు చెప్పాలనిపించింది. ఓకే రైట్, సరే అయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను, మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
3: ఉదయతార,
2: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
3: ఈ అభ్యుదయ తార.
2: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
3: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
2: మీట్ ద స్టార్
3: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
2: ఎఫ్ఎం 102.8 MHz పై.
1: మీట్ ద స్టార్, కొంచెం మస్తీ బోలెడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: మస్తి మజలో మస్తు మస్తు విషయం ఇంకోటి ఏంటో తెలుసా? జస్ట్ ఇమాజిన్ చేయండి, క్లాస్ రూమ్లో సైలెంట్గా మీ పక్కన కూర్చోవలసిన ఒక 18 ఏళ్ల కుర్రాడు, 18 ఏళ్ళ ఒక యంగ్ బాయ్ నేరుగా ప్రొఫెసర్ డయాసిక్కి హే గాయ్స్ ఐ యామ్ యువర్ ప్రొఫెసర్ అని మైండ్ బ్లాకింగ్ చేసే షాక్ ఇస్తే ఎలా ఉంటుంది? ఏదో రియల్ కంటెంట్లా అనిపిస్తుంది కదా, బట్ దిస్ ఈజ్ 100% రియల్. ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, ఎవరు అలా చేశారు అనే విషయాలన్నీ కూడా చెప్తాను. ఇప్పుడు మాత్రం మీకోసం మంచి ఇన్స్పైర్డ్గా ఉండే అనిపించేటటువంటి ఒక పాట ముత్తు మూవీ నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి పాట, భువనచంద్ర సాహిత్యం, ఆర్ రహమాన్ కంపోజిషన్లో.

వచ్చిన పనివాడు వెతికి తలుంచదు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు. ఒకటి ఒక్కడు మొనగాడు నువ్వే మెచ్చిన పనివాడు వెతికి తలుంచదు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు.

0: ఈ పాటలు లాగానే ఒకడే ఒక్కడు మొనగాడు ఎవరు అంటే హే గాయ్స్ ఐఎమ్ యువర్ ప్రొఫెసర్ అని మైండ్ బ్లాకింగ్ షాక్ ఇచ్చినటువంటి ఒక యంగ్ బాయ్. ఎవరా యంగ్ బాయ్ అంటే అమెరికాకు చెందిన నాథన్ థామస్. అసలు తన ఏజ్ ఎంత, ఎందుకు అలాంటి సందర్భం వచ్చింది అవన్నీ కూడా చెప్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: కొంచెం మస్తి బోలెడంత మజా, మస్తి మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: ఎస్, అమెరికాకు చెందినటువంటి నాథన్ థామస్ కేవలం 18 ఏళ్ల 346 రోజుల వయసులోనే తన ఏజ్ గ్రూప్ స్టూడెంట్స్కి ఇంజనీరింగ్ పాటలు చెప్తూ ఏకంగా 306 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టి వరల్డ్ యంగెస్ట్ మేల్ ప్రొఫెసర్గా నెక్స్ట్ లెవెల్ గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేశాడండి. మరి 1717లో స్కాట్లాండ్కి చెందినటువంటి కొలిన్ మెక్లారిన్ 19 ఏళ్ల వయసులోనే యూనివర్సిటీ ఆఫ్ అబెర్టీన్లో మ్యాథ్స్ ప్రొఫెసర్గా చేరి ఆ రికార్డు సృష్టించారు. అతని తర్వాత అంటే 306 ఏళ్ల తర్వాత నాథన్ థామస్ 18 ఏళ్లకే ప్రొఫెసర్ అయ్యి కొలిన్ రికార్డ్ బ్రేక్ చేశాడు. మరి 10 ఏళ్లకే కాలేజీ లైఫ్ స్టార్ట్ చేసి 18 ఏళ్లకే మాస్టర్ కొట్టేసిన ఈ యంగ్ బాస్ స్టోరీ మనకు పవర్ఫుల్ సందేశాన్ని ఇస్తుంది. ఏంటంటే చదువు అనేది కేవలం ఎగ్జామ్స్ పాస్ అవ్వడానికో డిగ్రీ కాగితాల కోసమో కానే కాదు, అది మన వాల్యూని పెంచే అల్టిమేట్ గేమ్ చేంజర్. ఏజ్ అనేది జస్ట్ ఎ నెంబర్ అని విజ్ఞానం అనే పవర్ఫుల్ వెపన్ మీ చేతిలో ఉంటే ఈ వరల్డ్ మొత్తం మీ వెనుకే వస్తుందని నాథన్ ప్రూవ్ చేశాడు. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, అప్గ్రేడ్ యువర్ నాలెడ్జ్ అండ్ రూల్ ద వరల్డ్. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఇప్పుడు మీకోసం వస్తుంది. మంచి జోష్ అందించడానికి అరుణ్ కౌన్యావన్య పాడినటువంటి పాఠాత్రి విక్రమ్ శ్రీనివాస్ సాహిత్యం యాసస్ థమన్ మ్యూజిక్ కంపోజిషన్లో భీమ్లా నాయక్ నుంచి స్టేడియం.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: కొంచెం మస్తీ, బోలెడంత మజా. మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
2: మీరు వింటున్నారా ఎఫ్ఎం వివిధ భారతి? మనమున్నాం మస్తి మజలో. మస్తు మస్తు మాటలు పాటలు వింటూ ఉన్నాం కదా. మరి ట్రెండింగ్గా మారినటువంటి చాలా విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరి మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, రోజువారీ ఆఫీస్ పనులు, సిటీ ట్రాఫిక్ హడావిడి, కొద్ది రోజులు వీటన్నిటికీ బ్రేక్ ఇచ్చి ప్రశాంతంగా ప్రకృతి ఒడిలో సమయం గడిపితే ఎంత బాగుంటుందో కదా. సరే, ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, సాధారణంగా ఒక జిల్లాలో ఎన్ని నదులు ఉంటాయి? ఒకటా, రెండా, మూడా? ఒక 4-5-6 గుర్తొచ్చాయి కదా. కానీ మన భారతదేశంలో ఏకంగా 97 నదులు ప్రవహించే ఒక జిల్లా ఉందంటే నమ్ముతారా? ఎస్, నిజంగా ఏకంగా 97 నదులు అక్కడ ఆ జిల్లా గుండా ప్రయాణిస్తాయంట. ఈ అద్భుతమైన ప్రదేశం ఎరదో కదూ మన పొరుగున ఉన్న కేరళలోని వయనాడ్. పచ్చని కొండలు, టీ తోటలు, దట్టమైన అడవుల మధ్య ఈ జిల్లాలో చిన్నవి పెద్దవి కలిపి మొత్తంగా 97 నదులు పడతాయటండి. ఇది ఒక అరుదైన రికార్డు. ఇక్కడ పుట్టే ప్రధానమైన కబిని నదికి పనామరం, మనంతవాడి వంటి ఉపనదులు తోడే చివరికి కర్ణాటకలోని కావేరీ నదిలో కలుస్తాయట. వర్షాకాలంలో ఈ నదులన్నీ నిండుగా ప్రవహిస్తూ కనువిందు చేసే జలపాతాలుగా మారిపోతాయి. ఇక్కడ అడవులు, వన్యప్రాణులు, పక్షులు మనగడుకు ఈ నది వ్యవస్థ ఆధారంగా నిలుస్తుంది. ప్రకృతి మనకిచ్చిన ఈ గొప్ప సంపదను కాపాడుకోవడం మనందరి బాధ్యత. వీలైతే మీరు కూడా జీవితంలో ఒకసారైనా ఈ అందమైన ప్రదేశాన్ని తప్పకుండా విజిట్ చేయండి. ఏమంటారు? రైట్. ఇప్పుడు మాత్రం మనకు ఉన్న ఒక అద్భుతమైనటువంటి నది, దాని మీద రాసినటువంటి వండర్ఫుల్ ట్రాక్, మంచి పాట, గోదావరి సినిమా నుంచి ఉప్పెంగిలో గోదావరి అంటూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి పాట, వేటూరు గారి సాహిత్యం, కేఎం రాధాకృష్ణన్ సంగీతంలో వచ్చినటువంటి ఆ అందమైన పాట ఇప్పుడు మీకోసం వినిపిస్తాను. స్టే ట్యూన్డ్.

0: గోదావరి నుంచి అందమైన అద్భుతమైన పాట విన్నారు కదా. మరి పాటతో పాటు మనం మస్తి మజాలో మస్తు మస్తు విషయాలు తెలుసుకున్నాం. మరి ట్రెండింగ్ వైరల్ న్యూస్ కోసం ప్రతిరోజు 8 నుంచి 8:30 వరకు మీరు ట్యూన్ చేసి ఉంచండి మస్తి మజా మీ ఆకాశవాణి వివిధ భారతిలో.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం 3:00 నుండి 4:00 మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు గమనిక. ప్రతి గురువారం 2:15 నుండి 3:00 వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2026 జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ గురువారం 6వ తేదీన తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశం గురించి ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324085252, మరో నెంబరు 0402324085252.

0: 24085353, ఇంకో నెంబరు 0402955092 3. ఈ కార్యక్రమం రేపు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రసారమవుతుంది.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం. మరి రాత్రి 8:30 దాటింది అంటే మరి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఏంటి దానికోసం. స్టోరీ ఒకటే, ఆల్బమ్ ఒకటే, కానీ లూప్లో వినగలిగే డిఫరెంట్ ట్యూన్స్ అందించే ఫేవరెట్ షో ఏకచిత్ర గీతాల గురించి. సో మరి ఈరోజు ఏ సినిమా మ్యూజికల్ మ్యాజిక్ రిపీట్ కాబోతుంది తెలుసా? యాస్, ఇండియాలోనే ఇద్దరు విజనరీ డైరెక్టర్లు ఒకే సినిమా కోసం చేతులు కలిపితే ఇంకేమైనా ఉందా? థియేటర్లు షేక్ అవ్వాల్సిందే. ఒకళ్ళు సౌత్ క్లాసిక్ మాస్టర్ మణిరత్నం, ఇంకొకళ్ళు బాలీవుడ్ టాలీవుడ్లలో విప్లవం సృష్టించిన రామ్ గోపాల్ వర్మ. ఇద్దరు దిగ్గజాలు కలిసి వండిన మైండ్ బ్లాకింగ్ రోలర్ కోస్టర్ రైట్, 1993 నాటి ఐకానిక్ బ్లాక్ కామెడీ క్యాపర్ థ్రిల్లర్ అంటారు, దొంగ దొంగ మూవీ. వర్మ రాసిన క్రేజీ ఐడియాలకు మణిరత్నం గారు తన మ్యాజిక్ మిక్స్ చేసి తీసిన ఈ సినిమా అప్పట్లో ఒక పెద్ద సంచలనం. ఇక మ్యూజిక్ మ్యాజిక్ గురించి మనం మాట్లాడుకుంటే ఇండియన్ సినిమా మ్యూజిక్ స్వరూపాన్ని మార్చేస్తూ ఏఆర్ రహమాన్ తన మ్యాజికల్ స్వరాలతో ఈ సినిమాకి ఒక నెక్స్ట్ లెవెల్ సోల్ ఇచ్చేసారనమాట. ఎస్పెషల్లీ అకాఫెల్లా ప్రయోగాల నుండి ఐకానిక్ టెక్నో బిట్స్ వరకు ఈ ఆల్బంలోని ప్రతి పాట చూసే ప్రేక్షకుల్ని, వినే శ్రోతలను మైమరిపించి ఒక హిస్టారికల్ మ్యూజికల్ వండర్ క్రియేట్ చేసింది. మరి ఈ సినిమాలో పాటలు వింటూ మనము మరిన్ని విషయాలు తెలుసుకుంటూ ఈ అవర్ని కూడా మనం కంటిన్యూ చేద్దాం. మరి మీకు కోసం ఫస్ట్ వస్తుంది మిమ్మల్ని కొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్లే బ్యూటిఫుల్ మెలోడీ. ఇది కొత్త ఆశలకు, స్వచ్ఛమైన స్వేచ్ఛకు ప్రతీకగా సాగి ఈ ఐకానిక్ క్లాసిక్ పాట నేటికి మ్యూజిక్ లవర్స్కి ఒక ఫ్రెష్ ఫీల్ని అందిస్తూనే ఉంటుంది. ఇంతకీ ఏంటి ఆ పాట అంటే కొత్త బంగారు లోకం అంటూ వస్తుంది. మనోచిత్ర గారు పాడినటువంటి ఈ పాటకి రాజశ్రీ సాహిత్యం, రహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు.

0: ఇప్పుడు ఎప్పుడు విన్నా కూడా ఈ పాట ఇంకా ఇంకా ఇంకా లూప్లో వినాలి అని అనిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఒక ఫ్రెష్ ఫీల్ అందిస్తూనే ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి కంపోజిషన్ అందించారు ఏఆర్ రహమాన్ గారు. మరి ఈ సినిమా నుంచి మరిన్ని పాటలు విందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి. నేను మీ ఆర్జే సుర భిరమేష్. మనమున్నాం ఏక చిత్ర గీతాలు సెగ్మెంట్లో. మనము దొంగ దొంగ మూవీ నుంచి మస్తు పాటలు వింటూ ఉన్నాం. దొంగ దొంగ కాస్టింగ్ విషయానికి వస్తే చాక్లెట్ బాయ్ ప్రశాంత్, ఆనంద్ కాంబోలో వచ్చినటువంటి బడ్డీ కామెడీ కేక్ అంటే కేక్. వాళ్ళ కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. నిజంగా ఫస్ట్ సక్సెస్ ఏదైనా ఉందంటే ఈ సినిమాలో వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకోవడమే అని చెప్పాలి. ఇక బాలీవుడ్ బ్యూటీ అను అగర్వాల్ అలాగే హీరా రాజగోపాల్ గ్లామర్ సినిమాకి నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చింది. ఇక లండన్ గ్యాంగ్స్టర్గా సలీం గౌస్ చూపించినటువంటి డిఫరెంట్ విలనిజం, అంతేకాకుండా సిబిఐ ఆఫీసర్గా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ వేరే లెవెల్ ఎనర్జీనిచ్చాయనమాట. మణిరత్నం గారి మార్క్, ఫాస్ట్ పేస్డ్ డైరెక్షన్, అలాగే ఏఆర్ రెహమాన్ అల్టిమేట్ మ్యూజికల్ స్కోర్ సినిమాకి మెయిన్ పిల్లర్స్ అనమాట. ప్రతి ఫ్రేము ఒక ట్రెండ్ సెట్టర్ అనే చెప్పాలి. మరి ఈ సినిమాలో మరో వండర్ఫుల్ ట్రాక్ ఉంది, నేటికి యూత్ని ఊపేసే ఆల్ టైమ్ హిట్ టెక్నో పాప్ నెంబర్ ఇది. వేగవంతమైన బీట్స్, స్పీడ్ బీట్స్, వినూత్నమైన సింగింగ్ స్టైల్తో ఈ పాట సినిమాలో ప్రత్యేకమైన ఆకర్షణగా ఉంటుంది. మనోహర్ గారు పాడినటువంటి ఈ పాటకి రాజశ్రీ గారు సాహిత్యాన్ని అందించారు. ఆ పాట ఇప్పుడు మీకోసం స్టే ట్యూన్డ్.

0: ఈ పాటలు వింటూ ఉంటే ఈ టైంలో బువ్వ తినాలనే అనిపించట్లేదు కదా. ఎస్, ఈ పాటలు వింటూ ఉంటేనే దిల్ భలే ఖుషి అయిపోయి భోజనం చేసినంత హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదా. రైట్, ఇలాంటి పాటలు ఇంకా ఇంకా ఇంకా వినిపిస్తాను, మీరు మాత్రం వింటూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది, రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టుని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించి సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 8:46 27 సెకండ్లు 28 నిమిది 29 సెకండ్లు దాటాల ముందుకు వెళ్ళిపోతూ ఉంది. ఒక్కో పాట ఒక డైమండ్ లాంటిదని చెప్పాలి దొంగ దొంగ మూవీలో. ఇక కథ విషయానికి వస్తే ఇది ప్యూర్ కేపర్ థ్రిల్లర్ జోనర్ మూవీ. నాసిక్ రిజర్వ్ బ్యాంక్ నుండి దొంగిలించినవి

కోట్ల రూపాయల కరెన్సీ, దాన్ని ఓపెన్ చేసే హైటెక్ యాక్సెస్ కార్డు ఒక పాప్ స్టార్ చేతికి చేరుతుంది. ఆ కార్డు కోసం ఇద్దరు చిల్లర దొంగలు, ఒక పల్లెటూరు పిల్ల, సిబిఐ ఆఫీసర్ అండ్ ఒక భయంకరమైన గ్యాంగ్స్టర్ చేసే మైండ్ బ్లోయింగ్ చేజ్ ఇది. హ్యూమర్, యాక్షన్, లవ్ ట్రయాంగిల్ మిక్స్ చేస్తూ మణిరత్నం గారు అల్లిన ఈ స్క్రీన్ ప్లే ఇప్పటికీ మనల్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెడుతుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇక మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఏఆర్ రహమాన్ సౌండ్ ట్రాక్ ఒక గ్రేట్ రెవల్యూషన్ అనే చెప్పాలి. అకాపెల్లా శైలి అంటే అసలు ఎలాంటి వాద్య సంగీతం లేకుండా కేవలం నోటి శబ్దాలు మానవ స్వరాలతో రికార్డు చేయడం కూడా దీంట్లో స్పెషల్గా చెప్పుకోవచ్చు. వెస్ట్రన్ కంట్రీస్లో ఇది చాలా పాపులర్. ఆ శైలిలో కొంచెం ఇష్టం కొంచెం కష్టం అంటూ పాట ఒక అద్భుతమైనటువంటి పాట ఉంది. మరి ఆ పాట కొంచెం నీరు కొంచెం నిప్పు అంటూ వండర్ఫుల్ సాంగ్ మీకోసం నేను వినిపిస్తున్నాను. అనుపమ పాడినటువంటి ఈ పాటకి రాజశ్రీ గారు సాహిత్యం అందించారు. మరి లేట్ చేయకుండా ఆ పాట ఇప్పుడు మీకోసం.

చంద్రలేఖ చంద్రలేఖ అంటూ వాట్ ఏ సాంగ్ కదా. నిజంగా వెస్ట్రన్ ని మిక్స్ చేసి ఒకపిల్ల శైలిలో అద్భుతమైనటువంటి పాటను క్రియేట్ చేశారు ఏఆర్ రెహమాన్ గారు. ఇక ఈ సినిమా అంటే మనం దొంగ దొంగ మూవీకి సంబంధించిన విషయాలు అలాగే మూవీలో పాటలు వింటూ ఉన్నాం కదా. ఈ కథ అంతా దేనికోసం అంటే టైటిల్లోనే ఉంది కదా, దొంగ దొంగ అంటే ఒక దొంగతనాల గురించి అని. ఇంతకీ ఇందులో కథ ఏ దొంగతనం చుట్టూ తిరుగుతుంది అంటే దాని గురించి మరికొంత ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా మాట్లాడుకుందాం. ఈలోపు దొంగ దొంగ అంటూ ట్రెండీ బీట్తో వచ్చే ఈ బిట్ సాంగ్ వినండి.

అర్థమైంది కదా, దొంగ దొంగ ఎంత బాగుంది కదా ఈ పాట. మరి పాట పాడింది ఎవరో తెలుసా? ఎస్, జీవి ప్రకాష్, జీవి ప్రకాష్ కుమార్. మరి ఎవరి జీవి ప్రకాష్ కుమార్ అంటే, మరి ఇప్పుడు ట్రెండింగ్ మూవీస్ తోటి, ట్రెండింగ్ మ్యూజిక్ తోటి అదరగొడుతున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్. రీసెంట్గా అమరన్ మూవీకి కూడా సంగీతాన్ని తను అందించడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు చాలా సినిమాలకి తన మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. తను అప్పుడు ఈ పాట పాడి 1993 కాబట్టి పిల్లోడు కాబట్టి మంచి లేత వాయిస్ తోటి భలే సరదాగా ఉంది కదా, రైట్? మరి ఇలాంటి పాట అద్భుతమైనటువంటి పాట. అయితే ఈ కథలోకి వెళ్తే, లండన్ గ్యాంగ్స్టర్ ద్వారా రన్నింగ్ ట్రైన్ నుండి 1000 కోట్ల కరెన్సీని హైటెక్ యాక్సిస్ కార్డ్తో లూటీ చేసే భారీ ఇంటర్నేషనల్ కేపర్ యాక్షన్ తరహాలో ఒక దొంగతనాన్ని ఏం చేశారు. మరోవైపు కథానాయకులు ఇద్దరూ కూడా మరి పల్లెటూరు వాతావరణంలో జరిగే సరదా విన్యాసాలు, తెలివైన ఉపాయాలు అండ్ కామిక్ జడ్జింగ్స్తో కొన్ని చిల్లర దొంగతనాలు చూపించారనమాట ఈ మూవీలో. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ పీసీ శ్రీరామ్ విజువల్ మ్యాజిక్, ఫాస్ట్ ఫేస్డ్ స్క్రీన్ ప్లేతో ఈ దొంగతనాలన్నింటినీ ఒక హై వోల్టేజ్ రోలర్ కోస్టర్ రైడ్లో అత్యంత స్టైలిష్గా తెరకెక్కించారు మండతం గారు. కథ ఇలా నడుస్తుంటే, ఇద్దరు చిల్లర దొంగలు అంటే అటు ప్రశాంత్, ఆనంద్, మరి ఒక పల్లెటూరు పిల్ల హీరా, వీళ్ళ మధ్యలో ఒక స్నేహంతో పాటు మధ్యలో హీరో ప్రశాంత్, హీరోయిన్ హీరాల మధ్య ఒక బ్యూటిఫుల్ స్లో సాంగ్, వాళ్ళ మధ్యన ఒక లవ్ అనమాట. మరి కథానాయక అమాయకత్వాన్ని వర్ణిస్తూ సాగే చక్కని విలేజ్ బ్యాక్డ్రాప్ పాట ఇది. రెహమాన్ అందించినటువంటి విభిన్నమైన బాణి ఈ పాటకు ఒక ప్రత్యేక రూపాన్ని ఇచ్చింది. ఆ పాట పాడింది సాహుల్ హమీద్ పాడినటువంటి ఈ పాట, రాజశ్రీ గారి సాహిత్యంలో వచ్చినటువంటి ఈ పాట ఇప్పుడు మీకోసం.

వితౌట్ మ్యూజిక్ ఆర్కెస్ట్రైజేషన్ లేకుండా కేవలం వాయిస్తో మాత్రమే అకోపెలా శైలిలో అద్భుతమైనటువంటి పాటను కూడా క్రియేట్ చేశారు కదా మరి ఆర్ రహమానాం మజాక. నిజంగా ఇలాంటి పాటలు వింటూ ఉంటే మరొక్కసారి మనం ఆ రోజుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అంత అద్భుతమైనటువంటి మ్యూజిక్ని ఎవర్ గ్రీన్ మ్యూజిక్ని అందించారు ఏఆర్ రహమాన్. ఎవర్ గ్రీన్ అండ్ పిక్చర్ ఎస్పెషల్లీ ఈ అంటే మణిరత్నం మార్క్ అనేది ప్రతి ఫ్రేమ్లో కనబడుతూ ఉంటుంది ఈ సినిమాకి సంబంధించిన మరికొన్ని విషయాలు, అలాగే మరికొన్ని అద్భుతమైన పాటలు. రెండు పాటలు ఉన్నాయి, ఆ పాటలు కూడా వినిపిస్తాను. మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మనరించి సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 9 గంటలు. శ్రోతలకు గమనిక, ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2026 జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ గురువారం 6వ తేదీన తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశం గురించి ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 040-23-24-08-52, ఇంకో నెంబరు 040-23-24-08-53, మరో నెంబరు 040-29-55-09-23. ఈ కార్యక్రమం రేపు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్పై ప్రసారమవుతుంది.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి

0: ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మనమున్నాం ఏకచిత్రాల గీతాలు సెగ్మెంట్లో. దొంగ దొంగ మూవీ నుంచి అద్భుతమైనటువంటి పాటలు వింటున్నాం, సినిమాకి సంబంధించిన మరిన్ని మాటలు తెలుసుకుంటూ ఉన్నాం. ఇక షూటింగ్ విషయానికి వస్తే ఎలాంటి సిజిఐ విఎఫ్ఎక్స్ లేని ఆ రోజుల్లోనే రియల్ రన్నింగ్ ట్రైన్లపై హెలికాప్టర్లతో చేసిన యాక్షన్ సీన్లు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటాయి. అందుకే ఈ సినిమాకి ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ జాతీయ అవార్డు వచ్చింది. కెమెరా మాంత్రికుడు పిసి శ్రీరామ్, విజువల్స్, విలక్షణమైన లైటింగ్, తమిళనాడులోని తేని లోయలు, హిమాచల్ ప్రదేశ్ మంచు కొండలు, ఆంధ్రప్రదేశ్లోని లొకేషన్ సినిమాకి ఒక ఇంటర్నేషనల్ లుక్ తెచ్చిపెట్టాయి. మరి ఈ సినిమాకి ఉత్తమ కొరియోగ్రఫీగా జాతీయ అవార్డు గెలుచుకున్న జోష్ఫుల్ ఫోక్ అండ్ వెస్టర్న్ ఫ్యూజన్ తరహా సాగే ఒక పాట ఉంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ పాటలోని గ్రాండ్ మ్యూజిక్ అంతాగే మాస్ బీట్స్ విపరీతంగా ఆకట్టుకుంటాయి. మరి ఆ పాట ఇప్పుడు మీకోసం నేను ప్లే చేస్తున్నాను. ఎస్, ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు. మనో ఉన్నిమీనన్ చిత్ర గారు పాడినటువంటి ఆ పాట, రాజశ్రీ గారి సాహిత్యంలో వచ్చినటువంటి ఆ పాట ఇప్పుడు మీకోసం.

వీరబొబ్బిలి కోట వరకు వెళ్ళి వచ్చేసింటారు కదా, రైట్. నాకు అర్థమైపోయింది. అది పాప ఆర్ రహమాన్ గారు దొంగ దొంగ మూవీ. మరి 1992 నాటి హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ స్కామ్ ఆధారంగా హాలీవుడ్ క్లాసిక్ బర్చ్ క్యాసిడీ ఇన్ ద సండెన్స్ కిడ్ అనే స్ఫూర్తితో రూపొందించుకున్నటువంటి ఇండియన్ క్లాసిక్ మూవీ ఇది. టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్లో సైతం ఈ మూవీ స్క్రీనింగ్ చేశారు. ఈ మూవీలో ఇంకో వండర్ఫుల్ సాంగ్ ఉంటుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఏఆర్ రహమాన్ గారు ఈ ట్యూన్ ఒక టీవీ ప్రకటన కోసం చేశారట, బట్ ఎందుకో వాళ్ళు పాడలేదంట, అందుకే ట్యూన్ పాటగా మార్చారు, కట్ చేసే సూపర్ హిట్ ట్యూన్ అనమాట. దట్ ఈస్ ద రెహమాన్ మ్యాజిక్. మరి ఆ మ్యాజిక్ని మనం వినేద్దామా? రైట్. సుజాత గారు పాడినటువంటి ఆ పాట ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అందమైన అద్భుతమైన అదిరిపోయే పాటలన్నీ కూడా విన్నారు కదా దొంగ దొంగ మూవీ నుంచి. ఈరోజు ఏకచిత్ర గానంలో అద్భుతమైన పాటలు, ఎస్పెషల్లీ హాలీవుడ్ రెయిన్ చేజింగ్స్, వర్మ మణిరత్నాల మైండ్ బ్లోయింగ్ థ్రిల్స్ అండ్ ఏఆర్ రహమాన్ మ్యాజికల్ స్వరాలతో సాగే ఈ దొంగ దొంగ సినిమా ఒక ఎవర్ గ్రీన్ రోల్ కోస్టర్ రైట్. అప్పట్లోనే మన ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి చూపించిన ఈ ఆల్ టైమ్ థ్రిల్లర్ని ఈరోజే మరి ఓటీటీలో ఉంటుంది, హ్యాపీగా చూసేయండి. మరి ఈరోజు ఏకచిత్ర గీతాల సెగ్మెంట్లో దొంగ దొంగ మూవీ నుండి మంచి పాటలు విన్నారు. రేపు మరో మూవీలో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ విందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 9:15 వస్తుంది. 9:15 ఉర్దూలో వార్తలు ప్రసారమవుతాయి. 9:30 వివిధ భారతి ముంబై ప్రసారాలు వింటారు. మళ్ళీ 10:00 నాటిమేటి సినీ గీతమాలిక మధురిమల కలుద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై. స్టూడియో క్లాక్ లో సమయం 10 గంటలు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, మలరించే సంపూర్ణ వినోదం. సమయం 10 గంటలు దాటింది. మరి రోజంతా పనులతో అలసిపోయి ప్రశాంతత కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీ రేడియో వాల్యూమ్ని కొంచెం తగ్గించుండండి, ఎందుకంటే అలా తగ్గించి హాయిగా పక్కన వాలిపోండి. ఆనాటి మేటి సినీ కవుల కలం నుంచి జారివారిన ఆణిముత్యాలు సుమధురమైన బాణిలతో మీకోసం సిద్ధమైంది నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ.
2: ఆకాశవాణి అలవరసలపై తేలివచ్చి వివిధ భారతి వినివిధిలో పలకరించే అలనాటి సినీ పాటల పుష్పాలకై వేచి ఉన్న మధురిమ శ్రోతలందరికీ చంద్రశేఖర్ మల్లాది స్వాగతాంజలి. ఊసు తలబోసినప్పుడు ఊహలో వలుపు రగులుతుంది. కంటిని కనురెప్ప దుప్పటిలా వేసినా వలుపు చలిమంటై నిద్రలో పలకరిస్తుంది. చూపుల వేడిని, తలుపుల పులకింతల్ని బొగ్గుపై చిటికివేసి మరీ గిలిగింతలు పెట్టే సందర్భాన్ని చెలి చెక్కిలిగా కలువు పువ్వుల నవ్వై పలకరిస్తున్న తొలితరం గేయం. ఆస్తిపరుల చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, పి సుశీల పాడిన పాట, ఆచార్య ఆత్రేయ రచన, కెవి మహదేవన్ సంగీతం.

దేశమంటే మట్టి కాదని, చెట్టు పుట్ట కానే కాదని, మనుషులని అయినా స్వార్థం మనిషిని మనిషిని దూరం చేస్తున్నదని, దోపిడీ పెరిగినప్పుడు అణచివేత ఉంటుందని, నేటి బాలలే రేపటి పౌరులు అని అది వారు తెలుసుకోవాలని, దేశపు రైలు బండిని గాడిలో పెట్టేందుకు, కరువు కాటకాలని దూరం చేసి శాంతిని స్థాపించేందుకు నేటి తరం కంకణం కట్టుకుని మరో ప్రపంచాన్ని సాధించాలని పదనడకలతో ప్రత్యేకతను చూపే రచయిత గీతం ఇది. ఆడపెత్తనం చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు పి సుశీల పాడిన పాట. శ్రీశ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు రచన, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

మిసమిసలాడే వయసులో, తళతళలాడే కనులలో, పెట్టుకున్న పూలు జడలో నవ్వుతూ ఉంటే, వేసే అడుగు సిగ్గుతో బరువెక్కుతూ ఉంటే, పిలిచిన పిలుపుకు పెదవులు వణుకుతూ ఉంటే, నేర్చుకున్న పాఠాన్ని పాటగా చేస్తే ఆ పాటకు 10 కాలాలు ఉండిపోయే సంగీతాన్ని అందించిన గీతం. లేత మనసుల చిత్రంలో పివి శ్రీనివాస్, పి సుశీల పాడిన పాట. దాశరథి రచన, ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం.

మండు వేసవిలో బయట మనం మంచం వేసుకుని పడుకుంటే ఆ సుఖమే వేరు. అయితే పెరట్లో పూలపాన్పైతే ఇంకా దాని గురించి చెప్పేదేముంటుంది? పూలగాలి రెక్కల మీద మంచు బిందువులు ఎన్నో కళలకు అంటూ ఉంటాయి. అలాంటి సమయంలో పొగడినీడ పొదరిళ్ళు చూసినప్పుడు క్షేమ సమాచారం అడగాలని అనిపించిందని, వదలలేక రాసిన లేఖకు తిరిగి వచ్చే క్షేమ సమాచారంకై వేచి ఉన్నాను అంటూ ఆర్ద్రంగా పాడిన శాంతరసప్లావిత గీతం ఇది. బలిపీఠం చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. దేవులపల్లి కృష్ణశాస్త్రి రచన, చక్రవర్తి సంగీతం.

మురళీనాదం ఎక్కడ విన్నా అక్కడ బృందావనం ఉంటుంది. యమునానది తరగల మీద కరిగిన కళలను నిలిపి పొద్దుపుడుపులే సింధూరంగా మమతల్ని మాలలుగా వేసి జీవనరాగ మాలికల్ని కొనసాగిస్తూ వలపుల గలగలలో నవ్వుల కిలకలలో వీణానాదం లాంటి రాగరంజిత గీతం ఇది. చదువుకున్న అమ్మాయిల చిత్రంలో ఘంటసాల పి సుశీల పాడిన పాట. డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

మనసుకి మనసుకి మధ్య సంఘర్షంలో జాలిపడేవి కళ్ళు. కన్నీరు అందుకు తార్కాణం. ఒక బ్రతుకు మరొక బ్రతుకునుకు, ఒక హృదయం మరొక హృదయానికి, ఒక ప్రేమ మరొక ప్రేమకు, ఒక మానవత్వం, ఇవన్నీ కలిపితే ఏది సత్యం ఏది నిత్యం అని అనిపిస్తుంది. మనిషి కోరికను దేవుడు తీర్చక, దేవుని దారిలో మనిషి వెళ్ళక, ఇద్దరి మధ్య వైరానికి మనసే కారణం అంటూ ఒకే గాయకుని స్వరంలో ఈ మధుర గీతం. సెక్రటరీ చిత్రంలో వి రామకృష్ణ పాడిన పాట, ఆచార్య ఆత్రేయ రచన, కెవి మహదేవన్ సంగీతం.

పేరు పెదాల మీద ఆడుతూ ఉంటే, కనులలో రూపం కదలాడుతూ ఉంటే, విరిసిన సిరిమల్లెల కురిసిన చిరుజల్లులలో నెలరాజు అందాలు మనసుకు బంధాలు వేస్తుంటే, ఆ అనురాగంలో దివి రాగాలు హృదయంలో వేణుగానంగా మ్రొగితే ఈ మధురగాయని గళం పాటవుతుంది. జమీందారు గారమ్మాయి చిత్రంలో పి. సుశీల పాడిన పాట. దాశరథి రచన, జికె వెంకటేష్ సంగీతం.

చూపులు కలిస్తే మనసులు బందీ అవుతాయి. చూడండి, 3 నాళ్లైనా ఉండలేని పరిస్థితి వస్తుంది. మనసు మనసులో లేక మదన పడిపోతుంది. ఎక్కడికీ పోలేని ఆ స్థితికి కారణం నువ్వు నేను కాదు. కళ్ల కాదంబరిలో చూపుల విరుతూపులలో బందీ కావటానికి కారణం ప్రేమే అని తేల్చేస్తూ పాడుతున్న యుగళగీతం. ఆత్మబలం చిత్రంలో ఘంటసాల పి సుశీల పాడిన పాట, ఆచార్య ఆత్రేయ రచన, కెవి మహదేవన్ సంగీతం.

ద్వేషం ప్రేమ భిన్న ధృవాలు. అయితే చుట్టూరా ద్వేషించేవారు ఉన్నా ప్రేమతో బ్రతకగలగటం ఒక గొప్ప వరం. అలా ఉండగలగాలంటే ఎదుటివారి మంచినే కోరుకుంటూ ఉండగలగాలి. బాలకృష్ణుడు తన బాల్యం అంతా గండాలతో ప్రాణాపాయాలతో గడిపేస్తూనే నవ్వుతూ కాలం దాటేస్తూ అందరినీ ప్రేమిస్తూ మనసుల్ని దోచేస్తూ బ్రతకలేదా అంటూ పోలికను పోలుస్తూ మోడువారిన బ్రతుకుల్ని చిగురింపచేసిన బృందావన మురళీనాదాన్ని గుర్తు చేస్తున్న పాట. దేవుడు చేసిన మనుషుల చిత్రంలో ఘంటసాల పి సుశీల పాడిన పాట. ఆర్ద్ర రచన రమేష్ నాయుడు, సంగీతం.

మేఘ సందేశం చాలా ప్రేమ కథలకు సందేశవాహకం. తన తోడిని తనతో కలవమని ఒక పక్క మేఘానికి సందేశం ఇస్తోంటే ఆ సందేశం అందే లోపుగానే ఎదురుగా నిలిచి తల ఎత్తి చూడమని, కణులు ఎదుటే ఉన్నానని ఆ తెలిపే క్షణంలో మనసున మోగిన రాగాలని, కణుల్లో కనపడిన స్వర్గాలని, పండిన కళల్ని గుర్తు చేసుకుంటూ కంఠసూత్రానికి కళ్యాణ మేళానికి సిద్ధం కమ్మంటున్న మనసు ప్రబోధగీతం ఇది. అమ్మాయిల శపథం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం పాడిన పాట, ఆచార్య ఆత్రేయ రచన, విజయభాస్కర్ సంగీతం.

ఆమెలో వలుపుల సోయిగాలు, ఇతనులో మెరుపుల ముచ్చట్లు కలిసి కలబోసుకుని మదివీణ మధురోహలుగా మెటుతూ ఉంటే, మనసులు తేనె మధురముల జాలువారుతుంటే, నవ్వే నడిరేయులో పువ్వై విరిసిన వయసుల్లో దాచన విరహాన్ని దోచన పరువాన్ని అందిస్తున్న ప్రణయ ప్రకృతిగా ప్రకృతి ప్రేమగా సాగిపోయే దూరవయసు గీతం ఈ పాట. చిక్కడు దొరకడు చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, పి సుశీల పాడిన పాట. డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, టీవీ రాజు సంగీతం.

సిరిమల్లే జాబిల్లి చల్లగా తెల్లగా ఉంటాయి. మనసు హాయిలో, మేని హొయిలలో, చల్లదనంలో వెన్నెలు సిగ్గుపడేలా, మల్లెల గొల్లును నవ్వుకునేలా రాబోయే రేపటిని ఈపూటే చూడాలని చల్లని వెన్నెల శుభరాత్రి గీతం ఇది. రాజా రమేష్ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, ఆచార్య ఆత్రేయ రచన, కెవి మహదేవన్ సంగీతం.

0: తెరిచిన కనులు నిదురు పరదాలలో మూసుకునే వరకు శ్రావ్య సినీ సంగీత గీతాలాపన వినపడుతూనే ఉంటుంది. మళ్ళీ నేను మీకు వినపడే వరకు మీ నుంచి సెలవు కోరుతున్నది చంద్రశేఖర్ మల్లాది. నమస్కారం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం రేపటి కార్యక్రమాల్లో రేపు ఉదయం 7:15 ఆరోగ్య జీవనం, యాంటీటోబాకో ఎన్విరాన్మెంట్ ప్రాముఖ్యత గురించి డాక్టర్ విజయ్ కుమార్ చిన్నంశెట్టి గారితో పరిచయం వింటారు. శ్రోతలకు గమనిక, ప్రతి గురువారం 2:15 నుండి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 106

2.8లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2026 జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ గురువారం 6వ తేదీన తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశం గురించి ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040-23-24-08-52, ఇంకో నెంబరు 040-23-24-08-53, మరో నెంబరు 040-29-55-09-23.

రేపు సాయంత్రం 7:15 ఇది మన చట్టం కార్యక్రమంలో గృహహింస నుండి మహిళల పరిరక్షణ ఈ అంశంపై ప్రముఖ న్యాయవాది డాక్టర్ టి విజయభాస్కర్ రెడ్డి గారితో పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11 గంటలు. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 MHz పై మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.